శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 ఎఫ్ఎంపై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 14వ రోజు, క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ నెల 5వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 42 సెకండ్లు. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: In Gujarat today, the event brings together 105 athletes from 19 countries. It is the first time India is hosting the World Archery Para Series. The third stage of the series is being held at the Sabarmati Riverfront in Ahmedabad and will continue till 9th of this month. Union Home and Corporation Minister Amit Shah virtually inaugurated the event last evening. Addressing the gathering, he said, India is moving towards becoming a global sporting hub. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి మార్కపురం భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం వింటారు.

వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. లక్ష్మీమహీ తదనురూప నిజానుభావ నీలాది దివ్య మలిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ.

0: మీరు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళ శాసనం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కపురం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో శ్రీ తులసి ఈ అంశం గురించి శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారి వ్యాఖ్యానం వింటారు.
1: తులస్యమృతజన్మాసి సదాత్వం కేశవప్రియే కేశవార్థం లునామిత్వాం వరదాభవ శోభనే అనేది తులసిదళాలు కోసేటప్పుడు చదవలసిన శ్లోకం. ఈ విధానం మన సంస్కృతి యొక్క విశిష్టతను తెలియజేస్తుంది. వ్యాసమహాముని తులసిని గూర్చి చెప్తూ పద్మపురాణంలో ఇయం సాక్షాన్ మహాలక్ష్మీ, ఇది సాక్షాత్ మహాలక్ష్మి, దీనిని కేవల వృక్షభావనతో చూడకూడదు అన్నారు. లక్ష్మీస్వరూపిణి అంటూ ఆమె తలను త్రుంచటమేమిటి, అది తప్పు కదా అనిపిస్తుంది. అందుకే అలా తులసీదళాన్ని త్రుంచేటప్పుడు ఈ శ్లోకం చదవమని మహర్షులే చెప్పారు. దాని అర్థము, అమృతమందు పుట్టిన ఓ తులసి, నీవు కేశవుని భార్యవు, నీ పతిదేవుడైన కేశవుని చేర్చుటకే నిన్ను కోస్తున్నాను, కాబట్టి శుభప్రద నన్ను అనుగ్రహించు అని. భూదేవి కూడా విష్ణుపత్నియే, ఆమెపై కాళ్ళు పెట్టక బ్రతకలేము. అందుకే నిత్యం పాదస్పర్శం క్షమస్వమే అని నిద్రలేవగానే భూదేవికి నమస్కరించి నేలపై కాలు మోపాలన్నారు పెద్దలు. ప్రక్కవానికి కాలు తగిలితే సారీ చెప్పే మనకు ఈ సంస్కారం భూమాతను క్షమింపమని కోరటం ద్వారానే పెద్దలు అందించారు. తులసికి సంబంధించిన ఈ శ్లోకము ప్రతిపద స్వారస్యం కలది. తులసి అంటేనే సాటి లేనిది, అమృతజన్మ అంటే అమృతమునందు పుట్టినది. అందుకే తులసిని సేవించటంలో మనకెంతో ప్రయోజనం ఉంది. సమస్త వ్యాధులకు తులసి వల్ల ఉపశమనం ఉంది. అందుకే తులసి ఇంటింటా ఉండి తీరవలసింది. అమెరికాలో కొందరు పరిశోధకులు ఏదో పరిశీలనకు పోతూ ఉంటే వారికి ఒక చచ్చిన జంతువు కనపడింది. మరుసటి రోజుల్లోనూ దానిని చూచారు, కానీ అది కుళ్ళిపోవలసినట్లు శిథిలమైపోలా. వారికి ఆశ్చర్యం కలిగి ఆ పరిసరాల మొక్కలపై ఆరా తీశారు. దానిని గూర్చి మన వాళ్ళు, దీనిని మేము తులసి అంటాము, ఇంటింటా పెంచుకొనటం మా సంప్రదాయం అని చెప్పారు. అప్పుడు ఆ సైంటిస్టులు తులసికి బ్యాక్టీరియా వ్యాపింపకుండా చేసే అద్భుత శక్తి ఉంది అని చెప్పారు. నేటి సమస్యలలో వాతావరణ కాలుష్యం ఒక ప్రధాన సమస్య. అది మున్ముందు ఎంతటి తీవ్ర పరిణామాలను తెస్తుందో పరిశోధకులు వివరించారు. నేడు ఆఫీసులకు ఫ్యాక్టరీలకు ఫ్లాస్కులలో కాఫీ పోసుకుని తీసుకువెళ్ళినట్లుగా మున్ముందు ఆక్సిజన్ తీసుకుని పోయి మధ్య మధ్యలో పీల్చుకొనవలసి వస్తుందని ఆ వాతావరణ పరిశోధకులు ఆందోళన వెలిబుచ్చారు. ఆ సమస్యకు చక్కని పరిష్కారం ఇంటింటా తులసిని పెంచుకొనటం. తులసి విపునశ్చాపి సమంతాత్ పావన స్థలం, తులసి ఉన్న పరిసర వాతావరణమంతా పవిత్రమవుతుందని మన మహర్షులు చెప్పినదే ఆధునిక పరిశీలకులు చెప్పారు. తులసి గాలి సోకిన ఆరోగ్యమే, అందునాది స్త్రీలకు సంబంధించిన అనేక వ్యాధుల నుండి రక్షణనిస్తుంది. అందుకే తులసిని పూజించటం ప్రదక్షిణ.

0: భోజనాలు చేయటం స్త్రీలకు ముఖ్యంగా విధించారు పెద్దలు. ఆయురారోగ్య భోగ భాగ్యాలను ఏవి కోరుకుంటామో అవన్నీ తులసి వల్ల వస్తాయి. తులసి అనేది ఏదో ఒక్క హిందూ మతానికే పరిమితమైనది కాదు. ఆరోగ్యం అనేది ప్రతివారికి కావలసిందే తప్ప ఏ ఒక్క మతానికో కావలసింది కాదు కదా. కలకత్తాలో ఒక యూరోపియన్ తన ఇంటి ముంగిట తులసిని పెంచుతూ నిత్యం వాటి మధ్య కొంతసేపు తిరుగుతూ ఉండేవాడు. తులసిని మీరు పెంచుతున్నారేమిటి అని ఒకరు ప్రశ్నిస్తే, తులసిలో గొప్ప విద్యుదయస్కాంత శక్తి ఉన్నదని, దాని పరిసరాలు కూడా మనుష్యులకు మంచి ఆరోగ్యాన్నిస్తాయని చెప్పాడు. ఈ విషయం మన మహర్షులు ఏనాడో పురాణాల్లో పదిలిపరిచారు. ప్రతి ఇంటా తులసికి ప్రత్యేక స్థానం కల్పించి పూజించమన్నారు. మన ఋషులు గుర్తించిన దేవతావృక్షాలలో తులసి ప్రధానమైనది. దాన్ని తృంచిన దోషం లేకుండా ఉండటం కోసం ముందు భగవంతుని పాదాలపై ఉంచి అనంతరం మనం వాడుకోవాలి. అది సంప్రదాయ విధానం. తులసితో 100 రోగాలకు చికిత్స ఉంది. రోజూ ఒక్క తులసి దళం నమిలితే నోటి దుర్వాసనతో సహా అనేక వ్యాధులు తొలగుతాయి. దేవాలయంలో తీర్థంలో తులసి దళాలు వేస్తారు. ఆ తీర్థం తీసుకొనటం వలన మనకు పుణ్యంతో పాటు ఆరోగ్య ప్రయోజనం కూడా చేకూరుతుంది. చనిపోయే ముందు కాస్త తులసి తీర్థం పోయమంటారు. ఆ వ్యక్తిని ఉత్తమ గతులకు గొంపోయే ఆధ్యాత్మిక ప్రయోజనం అందులో ఉంది. అంతేకాదు, కఫం అడ్డుపడి మరణం వచ్చే ప్రమాదం ఏర్పడితే అట్టి కఫాన్ని విరిచి చచ్చేవారిని బ్రతికించగలదు కూడా. అలా కాక మరణమే తప్పకపోతే ఆ కళేబరానికి వెంటనే దుర్వాసన బ్యాక్టీరియా వ్యాపింపకుండా కొంతవరకు కాపాడుతుంది. అలా తులసి ఇహపరములకు మేలు కూర్చేది. కాబట్టి ఇంటింటా తులసిని పెంచమని పెద్దలు ఆదేశించారు.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో శ్రీ తులసి ఈ అంశం గురించి శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారి వ్యాఖ్యానం విన్నారు.

సుస్థిర వ్యవసాయం మెలకువలు గురించిన విషయాలు తెలుసుకుందాం. దేశంలోని 70% ప్రజలకు వ్యవసాయేతర జీవనాధారం. 20వ శతాబ్దంలో వ్యవసాయంలో నూతన పద్ధతుల వలన జనాభా పెరుగుదలకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులలో గణనీయమైన పెరుగుదల రావడం జరిగింది. ఈ పెరుగుదల అధిక దిగుబడినిచ్చే వంగడాల రూపకల్పన, సాగునీటి వినియోగం, రసాయనిక ఎరువులు వేయడం, సస్యరక్షణ మందుల వాడకం, యాంత్రీకరణ మరియు ప్రభుత్వ ప్రోత్సాహకాల వలన సాధ్యమైంది. పంటల దిగుబడి పెరిగినప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో వ్యవసాయ రంగం ఎన్నో సమస్యలను ఎదుర్కొనుచున్నది. వీటిలో ముఖ్యంగా సహజ వనరుల తరుగుదల వలన వ్యవసాయ ఉత్పాదకత తగ్గడం, ప్రకృతి సమతుల్యత లోపించడం, భూమి నిస్సారమవడం, వాతావరణ కాలుష్యం, సారవంతమైన నేల కోత, భూగర్భ జలాలు అడగంటటం వలన కలుషితమవడం, పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, పురుగుమందుల అవశేషాలు పంట ఉత్పత్తులలో ఉండిపోయి నాణ్యతాపరమైన సమస్యలు తలెత్తడం, వ్యవసాయ కూలీలు వలసపోవడం మొదలైనవి ప్రధానమైన సమస్యలుగా ఉన్నవి. ఇప్పుడు చెప్పుకున్న ఈ సమస్యలను అధిగమించడానికి ప్రకృతికి అనుకూలమైన తక్కువ ఖర్చుతో కూడిన సుస్థిర వ్యవసాయాన్ని అవలంబించవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే తరాల అవసరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుత అవసరాలను తీర్చుకోవడమే సుస్థిరత యొక్క ముఖ్య సిద్ధాంతం. స్థిరమైన ఉత్పాదకతను సాధించడానికి సహజ వనరుల సమర్థ వినియోగం మరియు వాటి ఉత్పాదకతను 10 కాలాల పాటు రేపటి తరాల కోసం కాపాడుకోవటం ఎంతైనా అవసరం. పర్యావరణ పరిరక్షణ, సామాజిక భద్రతతో పాటుగా ఉత్పత్తిదారులకు, వ్యవసాయ కూలీలకు

వినియోగదారులకు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలను కల్పించడమే సుస్థిర వ్యవసాయం యొక్క ప్రధాన ఉద్దేశం. సుస్థిర వ్యవసాయంలో సాధించవలసినవి ఏమంటే, సహజ వనరులను కాపాడుకోవడం, పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక ప్రగతి మరియు సామాజిక మరియు ఆర్థిక సమానత. వ్యవసాయంలో సుస్థిరతను ఒకే రోజులో సాధించలేము. ఇది ఒక దీర్ఘకాల ప్రయాణం. సుస్థిరతను సాధించడానికి వ్యవసాయదారులతో పాటుగా కూలీలు, ప్రణాళికలు రచించేవారు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు, వినియోగదారులు కూడా పాలుపంచుకోవాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే వ్యవసాయంలో సుస్థిరత సాధ్యమవుతుంది. ఈ వ్యవసాయంలో సహజ వనరులైన నేల, నీరు, వృక్ష సంపద, గాలి, ఇంధనం యొక్క ఉత్పాదకతను కాపాడుకోవాలి. వ్యవసాయంలో నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ముఖ్యంగా కాలువల క్రింద నీరు పూర్తిగా సద్వినియోగం కావడం లేదు. కాలువల మొదట్లో కావలసిన దానికన్నా ఎక్కువ నీటిని వాడుట వలన నేల చౌడుగా మారుచున్నది. కాలువల క్రింద ఉరికి బదులుగా ఆరుతడి పంటలను పండించాల్సిన అవసరం ఉంది. బోర్లు, బావుల నుండి నీరు విచక్షణారహితంగా వాడటం పెరిగినందువలన భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. అందువలన భూగర్భ జలాలు తగ్గకుండా పొదుపుగా వాడుకోవాలి. వర్షపు నీటిని నిల్వ చేయడం ద్వారా భూ ఉపరితలం కొట్టుకుపోవడాన్ని నివారించడంతో పాటు జల వనరులను రీఛార్జ్ చేసుకుంటూ సాగునీటిని తక్కువ ఖర్చుతో పొందు సౌకర్యం కలుగుతుంది. సూక్ష్మ సేద్య పద్ధతులను పాటించి నీటిని సమర్థవంతంగా పంటలకు అందించాలి. తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను ప్రోత్సహించాలి. మురుగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో దొరువు విధానాన్ని పాటించి మురుగునీటిని తీసివేసి ఆ నీటిని కొంత విస్తీర్ణంలో చేరేటట్లు చేయాలి. అటువంటి ప్రాంతాల్లో సాధారణ పంటలు కాకుండా పశుగ్రాస పంటలు లేదా అటవీ వ్యవసాయం చేయాలి. విచక్షణారహితంగా రసాయనాలను ఉపయోగించటం వలన భూములు బండబారి జీవం కోల్పోయి నీటిని నిలుపుకునే స్థితి కోల్పోయి నిర్జీవమైనవిగా మారుచున్నవి. వివిధ పంటలలో నత్రజని, రసాయనిక ఎరువులు విరివిగా వాడినట్లయితే అవి నైట్రేట్ రూపంలో నీటిలోకి చేరతాయి. అవసరానికి మించి సస్యరక్షణ మందులు వాడితే అవి కూడా నీటిలోకి చేరతాయి. ఇందువలన సాగునీరు కలుషితమై వ్యవసాయానికి ఉపయోగకరం కాకుండా పోతుంది. ఈ సమస్యను తగ్గించడానికి సమగ్ర ఎరువుల యాజమాన్యం మరియు సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించాలి. పంటలను సాగు చేయు క్రమంలో అడవులను నరికివేసి ఆ ప్రాంతాల్లో పంటలను పండించటం వలన వృక్ష సంపదతో పాటు వన్యప్రాణుల స్థావరాలు తగ్గిపోతున్నాయి. భూమి మీద వృక్ష సంపద తగ్గడం వలన నేల కోత కూడా పెరిగి నీటితో పాటు మట్టి కొట్టుకొని పోయి ఒండ్రుగా చేరుట వలన వివిధ నీటిపారుదల ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుంది. వన్యప్రాణుల సంరక్షణ మరియు జీవ వైవిధ్యం కాపాడుకోవడానికి వృక్ష సంపదను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. పూర్తిస్థాయి సాంప్రదాయ పద్ధతుల్లో సాగిన భారతీయ వ్యవసాయం గడిచిన 4 దశాబ్దాలుగా యాంత్రీకరణ చెందుతూ వచ్చింది. వివిధ యంత్రాలకు సాధారణంగా పెట్రోలియం ఉత్పత్తులను ఇంధనంగా వాడుచున్నాము. పెట్రోలియం ఉత్పత్తులు ఖర్చుతో కూడుకున్నవే కాకుండా వీటి వినియోగం వలన పర్యావరణ కాలుష్యం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో వాతావరణ కాలుష్యం కలగజేయని బయోడీజిల్, ఇథనాల్ లాంటి జీవ సంబంధిత ఇంధనాన్ని వాడుతూ క్రమంగా పెట్రోలియం ఉత్పత్తుల వాడకం తగ్గించాలి. ప్రస్తుతం వ్యవసాయం వలన గాలి కాలుష్యం కూడా ఎక్కువగా ఉంది. పురుగుమందులు పిచికారీ చేయునప్పుడు, రసాయనిక ఎరువులు వేయునప్పుడు కొన్ని చర్యల ద్వారా అవి గాలిలో కలిసి వాతావరణ కాలుష్యం కలుగజేస్తాయి. ఇవే కాకుండా నేలను అధికంగా దున్నటం వలన వేగంగా గాలులు వీస్తున్నప్పుడు మరియు భూమిలో నీటి శాతం తక్కువగా ఉన్నప్పుడు దుమ్ము రూపంలో గాలిలో చేరి కాలుష్య సమస్య కలుగజేస్తుంది. అధికంగా భూమిని దున్నకుండా ఉండడం, పంటల అవశేషాలను భూమిలోకి చేర్చడం లేదా అవశేషాలను నేలను కప్పి ఉంచేలా అంటే మల్చింగ్ పరచడం, గాలి నిరోధకాలుగా చెట్లను పెంచడం, రసాయనాల వాడకంలో జాగ్రత్తలు పాటించడం లాంటి పద్ధతుల ద్వారా

0: ఈ సమస్యలను తగ్గించవచ్చు.
1: మీరింతవరకు చేను ముచ్చట్లు కార్యక్రమంలో సుస్థిర వ్యవసాయం వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కపురం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 5ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు: భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 5ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. భూస్థిర కక్ష నుంచి చిత్రాలను అందించే భారత తొలి ఇమేజింగ్ ఉపగ్రహంగా ఈఓఎస్ 5 ప్రయోగం అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా నిలిచిందని అన్నారు. ఈ విజయం భారత అంతరిక్ష రంగంలోని సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మకత, సామర్థ్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇస్రో, భారతీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం దేశ అంతరిక్ష కార్యక్రమానికి మరింత బలం చేకూరుస్తోందని, అన్ని విభాగాల్లో భారత సామర్థ్యాలను పెంపొందించేందుకు ఇది దోహదపడుతుందని నరేంద్ర మోదీ తెలిపారు. మద్దూరులో పాఠశాల కోసం భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నారాయణపేట జిల్లా మద్దూరులో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. జిల్లా పర్యటనలో భాగంగా మద్దూరుకు చేరుకున్న ముఖ్యమంత్రి పాఠశాల నిర్మాణ ప్రణాళికను పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల అవసరాల కోసం 10 ఏళ్ల కిందట సొంత నిధులతో భూములు కొనుగోలు చేసి అనంతరం ప్రభుత్వానికి అప్పగించిన రైతులను ముఖ్యమంత్రి కలిసి మాట్లాడారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలోని ఆటోనగర్లో ఏర్పాటు చేసిన ఆల్కలైన్ అయోనైజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. యువత మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్ రంగాల్లో పరిశ్రమలు స్థాపించేలా MSME ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ది శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో దీక్ష చేస్తున్న న్యాయవాదుల శిబిరాన్ని మంత్రి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన హామీ ఇచ్చారని చెప్పారు. బెంచ్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు. న్యాయవాదులు ఆందోళన విరమించి విధులకు హాజరు కావాలని మంత్రి టీజీ భరత్ విజ్ఞప్తి చేస్తూ,
1: అడ్వకేట్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆందోళన చేయాల్సిన పని లేదు, మీ పన్ను మీరు చేసుకోండి. మీకు బెంచ్ వచ్చేది 100%. చంద్రబాబు గారు చెప్పారు, మాట ఇచ్చారు. ప్రాసెస్ ఒక ప్రొసీజర్, జడ్జెస్ ఉంటారు, చీఫ్ జస్టిస్

0: ఆఫీస్ ఉంటారు, సుప్రీంకోర్టుకు పోవాలా, ఇట్ ఈస్ హ్యాపనింగ్, వీఆర్ గోయింగ్ టు డూ ఇట్, ప్లీజ్ హ్యావ్ పేషెన్స్ అనేది నేను రిక్వెస్ట్ చేస్తాను.
1: వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీలోని 17, 20వ వార్డుల్లో చేపట్టనున్న 4 అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. నిడదవోలు పట్టణ అభివృద్దికి 3 కోట్ల రూపాయలతో 17 పనులు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ తెలియజేస్తూ
2: షెడ్యూల్ క్యాస్ట్ సబ్ ప్లాన్ స్కీముల కింద ఈ నెలవోలు పట్టణంలో కేటాయించినటువంటి 3 కోట్ల రూపాయల నిధులు ప్రత్యేకించి అవి శాంక్షన్ చేయించి తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ షెడ్యూల్ క్యాస్ట్ ఏరియాలన్నింటిలో కూడా 3 కోట్లతో సిసి రోడ్స్, అదే విధంగా రోడ్స్ అండ్ డ్రైన్స్ 5 చోట్ల, కాంపౌండ్ వాల్స్ ఫర్ పార్క్ ప్రహరీ గోడ్ లో కేటాయించడం జరిగింది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6 బెటాలియన్లో తొలి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 నిన్నటితో ముగిశాయి. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణతో పాటు ఆధునిక క్రీడా పరికరాలు, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. తొలిసారిగా రాష్ట పోలీస్ క్రీడా పోటీలను నిర్వహించడం గర్వకారణమని డీజీపీ హరీష్ కుమార్ పేర్కొన్నారు. అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చి అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించిన భారత తొలి ఉపరాష్ట్రపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయునిగా ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది రాష్ట్రపతి పదవి వరకు ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణిలో 1888 సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని ఒకానొక సందర్భంలో ఆయన సూచిస్తూ
3: Children must be taught the history of the different nations where they will perceive their uniqueness. They must be taught even when they are young the elements of modern science and technology. They must be given glimpses into world literature so that their own minds are sharpened and feelings refined.
1: సంక్షేమ పథకాల ఫలాలు నిజమైన అర్హులకు అందినప్పుడే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాకారమవుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బాపట్ల జిల్లా కారంచేడులో 4 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 3 నీటి శుద్ది కేంద్రాలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ
4: సంక్షేమ ఫలాలు నిజమైన అర్హులకి అందే వారి జీవితాల్లో మంచి మార్పు వచ్చినప్పుడే అదే వికసిత్ భారత్ అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు వారు చేపట్టడం, ప్రవేశం పెట్టడం జరిగినటువంటి విషయం. దానిలో జల్ జీవన్ మిషన్ కూడా ఒకటి. ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో జల్ జీవన్ మిషన్ ని వారు ప్రవేశపెట్టడం జరిగింది.
1: మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో ఒక ప్రకటన చేశారు. అర్హత లేని అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్న ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ
5: దక్షిణాంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ మరియానామలో దిగువ ట్రోపావరణంలో నైరుతి మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో వాతావరణ సూచనలు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

ముఖ్యాంశాలు మరోసారి. భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 5ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువత స్వయం ఉపాధి పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7:05 తిరిగి సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తల ప్రసారం. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాటా శీర్షికన జాతీయ పోషకాహార వారోత్సవాల గురించి, అలాగే ఉపాధ్యాయ దినోత్సవం గురించి తెలుసుకుంటారు. అనంతరం ఆదర్శ ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి, ఈ అంశం గురించి షేక్ మౌలాలి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి.

ఇటువంటి మంచి మంచి పాటలు మీరు భావలహరి కార్యక్రమంలో వినవచ్చు. ఇక 8:15 సాయంత్రం 9:00 తిరిగి 11:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 8:30 అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ వై రామకృష్ణ. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీ ఉత్తమ గురువుకి అభినందన తెలవచ్చు. ఈ కార్యక్రమం కేవలం మహిళలకు మాత్రమే కాదండి, అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా శ్రీమతి ఎన్ శేషరత్నం గారి ప్రసంగం, అనంతరం విడాకుల చట్టం గురించి న్యాయవాది శిశుపాల గారితో పరిచయం వింటారు. 10:00 వసుదైక కుటుంబం సమర్పణ, ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:15 వివిధ్ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 4:50 సినిమా పాటలు వింటారు. సాయంత్రం 6:00 తిరిగి 11:00 హిందీలో, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం, 6:30 ప్రసార విశేషాలు, 6:35 డియర్ ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితులలో అరటి తోటల యాజమాన్యం, ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ కొవ్వూరు సీనియర్ సైంటిస్ట్ ప్లాంట్ పైథాలజీ డాక్టర్ ఏ స్నేహలతారాణి గారితో పరిచయం వింటారు.

పరిచయకర్త శ్రీనన్నం మధు. 7:45 తిరిగి 8:40 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం. 8:00 యువవాణి యోజన కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా వారి గురించిన విశేషాలు తెలుసుకుంటారు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 ఆ పాత మధురాలు వింటారు. 10:00 జాతీయ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. మీరింతవరకు ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

0: హుషారమని. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరుచుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా మన దేశం వేగంగా అడుగులు వేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో ఇంకా 275 మంది భారతీయులు అచూకీ తెలియరాలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఇరు స్థల పడతారు. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరుచుకోవాలని వినూత్న బోధనా పద్ధతులు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇచ్చిన సందేశంలో ఉపాధ్యాయులు తమ మార్గదర్శకత్వం ద్వారా ప్రతిభను పెంపొందించడంలో చైతన్యాన్ని బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తారని రాష్ట్రపతి అన్నారు. అంకితభావం శ్రద్ధ గల ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రత్యేక సామర్థ్యాన్ని గుర్తించగలరని వారిని ప్రేరేపించగలరని ఉన్నత ప్రమాణాలను సాధించేందుకు ప్రోత్సహించగలరని రాష్ట్రపతి పేర్కొన్నారు. విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించాలని విచారణ జిజ్ఞాస స్ఫూర్తిని పెంపొందించాలని కూడా రాష్ట్రపతి ముర్ము ఉపాధ్యాయులు కోరారు. అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరి కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే విజ్ఞానవంతమైన తరాలను వారు నిరంతరం తీర్చిదిద్దాలని ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు ఈ సందర్భంగా నివాళులర్పించారు. ప్రసిద్ధ విద్యావేత్త, రచయిత, తత్వవేత్త, మాజీ రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజు న్యూఢిల్లీలో 48 మంది పాఠశాల ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. ఎంపికైన ఈ 48 మంది ఉపాధ్యాయులు 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందినవారు. అలాగే ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్లకు చెందిన 21 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు కూడా జాతీయ అవార్డులు ప్రదానం చేస్తారు. ప్రతి అవార్డు గ్రహీత ఆదర్శప్రాయమైన పనితీరును ప్రదర్శించి లఘు చిత్రాలను కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ దేశంలోని అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపితమైన ఈ కళాశాల ఒక శతాబ్ద కాలంలో ఎంతోమంది నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. తరతరాలను తీర్చిదిద్దడంలో, సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గౌరవిస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజున జరుగుతుండడం విశేషం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక క్రీడా సౌకర్యాలు, పరికరాల తయారీకి కూడా భారత్ ప్రధాన కేంద్రంగా మారుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
1: 19 देशों से 108 से ज्यादा पैरा एथलीट हिस्सा ले रहे हैं. मैं सभी को ये कहने जा रहा हूँ कि अहमदाबाद, गुजरात और भारत आने वाले दिनों में खेल जगत के, चाहे वो ओलंपिक्स से जुड़े हुए खेल हो, चाहे पैरा ओलंपिक से जुड़े हुए खेल हो, सभी प्रकार के खेल का ये बहुत बड़ा सेंटर बनने वाला है.
0: ఈ టోర్నమెంట్లో భూటాన్, బ్రిటన్, చైనా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, అమెరికా సహా మొత్తం 19 దేశాల క్రీడాకారులు పాల్గొంటున్నారని అమిత్ షా తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి ఈవేళ నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై అమిత్ షా రేపు ఒక సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఆ తర్వాత రోజు నార్కోటిక్స్పై నిర్వహించే విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడతారు. సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట్ర కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. సోమవారం నాడు కేంద్ర హోంమంత్రి పశ్చిమ జోనల్ కౌన్సిల్ సమావేశంతో పాటు గోవా పోలీస్ ప్రెసిడెంట్ కలర్స్ అవార్డు ఉత్సవంలో కూడా పాల్గొంటారు.

0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వార్సాలో పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రోస్కీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భారత పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం సానుకూల గమనంపై చర్చలు జరిపారు. భారత పోలాండ్ పార్లమెంటరీ గ్రూప్ సభ్యులను కూడా కలుసుకుని సమకాలీన భారత పోలాండ్ సంబంధాలను బలోపేతం చేయడంపై డాక్టర్ జయశంకర్ వారితో అభిప్రాయాలు పంచుకున్నారు. అంతకుముందు డాక్టర్ జయశంకర్ పోలాండ్ ఉప ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి రాదోస్లావ్ సికోర్స్కీని కలిసి జాయింట్ యాక్షన్ ప్లాన్ 2024-25లో సాధించిన ప్రగతిని సమీక్షించారు.
1: We are working on agreements including cyber security, space, clean coal, classified information, critical minerals, and I'm confident that they will add both texture and substance to our ties. On people-to-people exchanges, I'm glad to announce that the second edition of the Jam Sahib Memorial Youth Exchange Program will be taking place in October.
0: క్రిటికల్ మినరల్స్, ఆహార భద్రత, ఇంధనం, ఎరువుల లభ్యత మొదలైన అంశాలపైన ఇరుపక్షాలు చర్చలు జరిపినట్లు డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. నేపాల్లో వరద ప్రభావిత త్రిశూలి బజార్ ప్రాంతం నుంచి ఒక 5 ఏళ్ల బాలుడితో సహా మరో 3 భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇంతవరకు సురక్షితంగా భారతీయులు 169 మందిని కాపాడారు. న్యూఢిల్లీలో నిన్న మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇంకా 275 మంది భారతీయ పౌరుల అచూకీ తెలియరలేదని చెప్పారు. 1907 మంది భారతీయులు చైనా నుంచి నేపాల్కు సురక్షితంగా చేరుకున్నారని కూడా ఆయన తెలియజేశారు.
2: India has consistently maintained that climate change is a common challenge and action in this regard must be based on the principle of common but differentiated responsibilities and respective capabilities. Developed countries who historically are responsible for the emissions and have contributed overwhelmingly to this present crisis must take lead in reducing emissions.
0: నేపాల్లో ఉత్పాతానికి వాతావరణంలో మార్పులు కారణమని ప్రపంచం గుర్తించిందని, వాతావరణంలో మార్పులను ఎదుర్కొనే ఉమ్మడి బాధ్యత అన్ని దేశాలపై ఉందని రణధీర్ జైస్వాల్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఇంతవరకు నేపాల్లో ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1295కి పెరిగింది. ఈ నెల 9-10 తేదీలో జరగనున్న యూజీసీ నెట్ 2026 ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అడ్మిట్ కార్డులు విడుదల చేసింది. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు ఉపయోగించి ugcnet.nta.nic.in వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రశ్న పత్రాల్లో పలు లోపాలు ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించిన ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీ 3 పేపర్లకు రీటెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఆఫ్రికా ఖండం వాస్తవ పరిమాణాన్ని మరింత ఖచ్చితంగా ప్రతిబింబించేలాగా సంప్రదాయ ప్రపంచ పటాన్ని మార్చాలని యునైటెడ్ జనరల్ అసెంబ్లీ ఓటు వేసింది. టోగో ప్రవేశపెట్టి ఆఫ్రికన్ యూనియన్ సభ్యదేశాలు బలపరిచిన కరెక్ట్ ద మ్యాప్ తీర్మానానికి ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్తో పాటు 164 దేశాల మద్దతు లభించింది. ఈ ఓటింగ్లో అమెరికా ఒకటే వ్యతిరేకంగా ఓటు వేయగా 6 దేశాలు గైరుహాజరయ్యాయి. 16 శతాబ్దం నుంచి సాధారణ వాడకంలో ఉన్న మెర్కెటర్ మ్యాప్ ఆఫ్రికా ఖండం గ్రీన్లాండ్తో సమాన పరిమాణంలో ఉన్నట్లు చూపడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. వాస్తవానికి ఆఫ్రికా గ్రీన్లాండ్ కంటే 14 రెట్లు పెద్దది. దీనివల్ల భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న దేశాల అభివృద్ధి అవసరాలను తక్కువగా అంచనా వేస్తున్నారని విమర్శకులు అంటున్నారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో న్యూయార్క్లోని లూయిస్ ఆర్మ్స్ట్రాంగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో మహిళల సింగిల్స్ 3వ రౌండ్లో టాప్ సీడ్ 2 సార్లు ఛాంపియన్గా ఉన్న అరీనా సబాలెంకా 6-3, 6-4 తేడాతో కెమిలా రెఖీమోవాను ఓడించారు. పురుషుల సింగిల్స్లో డానియల్ మెద్వెదేవ్ ఆర్థర్ రిటర్డ్ కేష్నూర్ 6-4, 6-4, 6-4 గేమ్స్ తేడాతో ఓడించి 4వ రౌండ్లో ప్రవేశించారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో షెన్జెన్లో జరుగుతున్న మాస్టర్స్ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. అంతకుముందు పురుషుల సింగిల్స్లో కిడంబి శ్రీకాంత్, మహిళల సింగిల్స్లో తంబి శర్మ ఓడిపోయారు. విశేషాలు మరొకసారి. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా దేశం వేగంగా అడుగులేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చైనా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈరోజు సెమీఫైనల్స్ మ్యాచ్ ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన జాతీయ పోషకాహార వారోత్సవాలు, అనంతరం ఉపాధ్యాయ దినోత్సవం మరియు ఆదర్శ ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి, ఈ అంశం గురించి షేక్ మౌలాలి గారితో పరిచయం వింటారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబలా
3: సై బాల్,
2: నడువులో తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్.
0: ఇప్పుడు వినండి నేటి మాట శీర్షికన జాతీయ పోషకాహార వారోత్సవాల గురించి. ఉదయం లేవగానే ఓ కప్పు టీ, మధ్యాహ్నం ఆకలేస్తే ఏదో ఒక ఫాస్ట్ ఫుడ్, సాయంత్రం మళ్లీ చిరుతిండి, ఇలా మన రోజువారీ ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. కడుపు నిండడం మాత్రమే ఆహారం కాదు, శరీరానికి కావలసిన పోషకాలు అందడం అసలైన పోషకాహారం. మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం లాంటిది. ఆ యంత్రం సక్రమంగా పనిచేయాలంటే సరైన ఇంధనం కావాలి. ఆ ఇంధనమే సమతుల్యమైన పోషకాహారం. పిల్లల ఎదుగుదలకు పోషకాహారం ఎంతో అవసరం. తల్లులు, గర్భిణీలు, వృద్ధులు, ఇలా ప్రతి ఒక్కరి వయస్సు, అవసరాలకు అనుగుణంగా సరైన ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన కుటుంబానికి పోషకాహారమే పునాది. అందుకే పోషకాహారం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జాతీయ పోషకాహార వారోత్సవాలు ప్రతి ఏటా సెప్టెంబర్ 1 నుండి 7 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సమతుల్య ఆహారం, పరిశుభ్రత, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రతి ఇంటిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెంచవచ్చు. మన సాంప్రదాయ ఆహారంలోనే ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. చిరుధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వంటి సహజమైన ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. మన పళ్ళెంలో మార్పు తీసుకువస్తే మన ఆరోగ్యంలో మార్పు వస్తుంది. పోషకాహారాన్ని అలవాటుగా మార్చుకుందాం. ఆరోగ్యాన్ని జీవితాంతం మన తోడుగా చేసుకుందాం. మీరింతవరకు జాతీయ పోషకాహార వారోత్సవాల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఉపాధ్యాయ దినోత్సవం గురించి తెలుసుకుంటారు. అక్షరాలకు ప్రాణం పోసే శిల్పి ఉపాధ్యాయులు. ఒక దీపం తాను వెలుగుతూ చుట్టూ ఉన్న చీకటిని తొలగిస్తుంది. అలాగే ఒక ఉపాధ్యాయుడు తన జ్ఞానాన్ని పంచుతూ ఎన్నో జీవితాలను వెలుగుతో నింపుతారు. అటువంటి ఉపాధ్యాయుల దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఘనంగా జరుపుకుంటాం. పుస్తకంలోని అక్షరాలను చదివించడం మాత్రమే ఉపాధ్యాయుని పని కాదు. ఎలా ఆలోచించాలి, ఎలా ముందుకు సాగాలి, తప్పుల నుండి ఎలా నేర్చుకోవాలి అని నేర్పించేవారే నిజమైన గురువు. మన విజయాల వెనుక తల్లిదండ్రుల ప్రేమ ఉంటే మన విజయాలకు సరైన దిశ చూపించే వ్యక్తి ఉపాధ్యాయుడు. తరగతి గదిలో చెప్పే పాఠం ఒక పుస్తకంలోనే ఉండిపోదు. గురువు ఇచ్చే చిన్న ప్రోత్సాహం ఒక విద్యార్థిలోని పెద్ద కలకు బీజం వేయగలదు. గురువు అంటే కేవలం పాఠాలు చెప్పేవారు కాదు, మనలోని సామర్థ్యాన్ని మనకే పరిచయం చేసేవారు. అక్షరం నేర్పిన చేతిని, అడుగు వేయించిన మాటను, కలలు కండం నేర్పిన గురువును జీవితాంతం మర్చిపోలేం. ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మన జీవితాన్ని ప్రభావితం చేసిన ప్రతి గురువుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతాం. మీరింతవరకు నేటి మాట శీర్షికన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం గురించి తెలుసుకున్నారు.

0: శ్రోతలకు నమస్కారం. మరి నేటి బాలలే రేపటి పౌరులు, అలాగే మరి నేటి బాలలే రేపటి భావి భారత నిర్మాతలు కూడా. మరి విద్యార్థి భవిష్యత్ అంతా కూడా తరగతి గదిలోనే ఉంటుందంటారు. సో ఒక సక్రమమైన అలాగే ఓర్పు అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులు సమాజానికి అవసరమైనటువంటి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో మరి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకోవడంతో పాటు గతంలో జిల్లా స్థాయిలో కూడా అలాగే వివిధ సాంస్కృతిక కళా సంస్థల ఆధ్వర్యంలో డజనకు పైగా అవార్డులు అందుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఎస్కే మౌలాలి గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం అండి.
1: సార్ నమస్కారం సార్.
0: సో మరి ముందుగా మీకు అభినందనలు, ఎందుకంటే స్టేట్ లెవెల్లో గౌరవనీయ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషము. ముఖ్యంగా ఈ కృషి వెనుక మీరు ఏ విధంగా కష్టపడ్డారు, ఈ అవార్డు ఎలా వచ్చింది మీకు?
1: ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టిన వెంటనే మాకు తల్లుబాడు మండలంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీ నడికట్టు కృష్ణారెడ్డి సార్ గారు ఉండేవారు. వారు మాకు ఉపాధ్యాయులకు ఒకటే సూచించేవారు, మీరు పనిచేసే పాఠశాలల్లో పిల్లవాళ్లను 100% నమోదు చేయాలి, నమోదు అయినటువంటి ప్రతి పిల్లవాడు ప్రాథమిక విద్య పూర్తయ్యేంత వరకు పాఠశాలలోనే కొనసాగాలి, ఇవన్నీ జరగాలంటే మీరు గ్రామస్తులతో మమేకమై వాళ్లకు ఉన్నటువంటి పిల్లవాళ్ళ యొక్క కేస్ స్టడీని అర్థం చేసుకుని పిల్లవాళ్ళందరినీ పాఠశాల వైపు ఆకర్షించాలని చెప్పి మాకు నడికట్టు చిన్న కృష్ణారెడ్డి ఎంఏగా ఉండేవారు. వారు మాకు స్ఫూర్తినిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ పాఠశాలల అభివృద్ధికి చాలా సూచనలు సలహాలు ఇచ్చేవారు. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే మేము ఎక్కడ పనిచేసినప్పటికీ ఆ గ్రామంలో 100% పిల్లల్ని పాఠశాలలో నమోదు చేయటము, నమోదు అయిన ప్రతి పిల్లవాడు ప్రాథమిక విద్య పూర్తయ్యేంత వరకు కూడా పాఠశాలలో కొనసాగే విధంగా ప్రాథమిక విద్య పూర్తయ్యేంత వరకు విద్యార్థుల్ని మేము పాఠశాల వైపు ఆకర్షిస్తూ ఉంటాం సార్.
0: ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించి ఎన్ని సంవత్సరాలైంది మీరు?
1: 26 సంవత్సరాల 11 నెలలు పూర్తయింది సార్. రేపు నవంబర్ తోటి 27 సంవత్సరాలు పూర్తి అవుతుంది సార్.
0: ఓకే, ఇన్నేళ్ల మీ ఉపాధ్యాయ వృత్తిలో ఆదర్శ ఉపాధ్యాయుడు అంటే ఎలా ఉండాలంటారు?
1: ఆదర్శ ఉపాధ్యాయుడు అంటే సార్, ఫస్ట్ సమయపాలన పాటించాలి సార్. సమయపాలన పాటిస్తూ సహనము, ఓర్పు, పిల్లల పట్ల ప్రేమాభిమానాలు చూపిస్తూ పిల్లలతో మమేకమై ఉండాలి సార్.
0: చాలా సింపుల్గా చెప్పేశారు. ఓకే, అంటే ప్రతి ఉపాధ్యాయుడు కూడా సమయపాలన పాటించాలి.
1: సమయపాలన పాటించాలి, తప్పకుండా పాటించాలి సార్.
0: అంటే విద్యార్థుల మనస్తత్వం స్థాయికి వెళ్ళి బోధించాలంటారు.
1: పిల్లల ప్రాథమిక విద్యలో ఉన్నటువంటి పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి సార్, వాళ్ళ స్థాయికి దిగి వాళ్ళని ప్రేమతో దగ్గర తీసుకుంటూ మనం వాళ్ళ స్థాయికి దిగి వాళ్ళ స్థాయిలోనే మనం బోధన చేసే మాట అయితే పిల్లలు మన పట్ల ఆసక్తి చూపిస్తారు, పాఠశాల వైపు రావడానికి కూడా ఆసక్తి చూపిస్తారు సార్.
0: పాఠశాలకు వచ్చే విద్యార్థుల్లో చాలామంది తెలివితేటలు ఉన్నవారు ఉంటారు, మధ్యస్థంగా ఉంటారు, చాలా తక్కువ స్థాయిలో ఉండేవారు ఉంటారు. సో వీరందరినీ ఎలా మీరు సమపాలనలో చేసుకుని చెప్తూ ఉంటారు, లేకపోతే వర్గీకరణ చేసి చెప్తూ ఉంటారా?
1: ప్రతి తరగతిలో కూడా సార్ మీరు చెప్పిన విధంగా 3 స్థాయిల పిల్లలు ఉంటారు, అత్యున్నత స్థాయి వాళ్ళు ఉంటారు, మధ్యస్థాయి వాళ్ళు ఉంటారు, వెనుకబడిన విద్యార్థులు కూడా ఉంటారు. వీళ్ళ ముగ్గురిని కూడా మేము ప్రతి సంవత్సరము పాఠశాలలో పిల్లవాడిని నమోదు చేసిన వెంటనే వాళ్ళ ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారము బేస్ లైన్ టెస్టులు నిర్వహించుకొని వాళ్ళ స్థాయిల్ని బట్టి వాళ్ళ స్థాయికి తగ్గట్టు విద్యా సామర్థ్యాలను పెంపొందించడానికి కృషి చేస్తాం సార్.
0: సో ఇప్పుడు చదువుల్లో వెనుకబడిన విద్యార్థులను ఎలా పికప్ చేస్తారు మీరు? అంటే మీరు పాటించే విధానాలు ఏంటి?
1: గతంలో ప్రభుత్వము క్లిప్ అని, తర్వాత రెమిడియల్ టీచింగ్ అని ఇలాంటి కార్యక్రమాలు పెట్టేవాళ్ళు. ప్రస్తుతము రీసెంట్గా 2022 నుంచి రాష్ట్ర ప్రభుత్వము టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది సార్. ఈ టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ కార్యక్రమంలో ఉపాధ్యాయులందరికీ రాష్ట్ర ప్రభుత్వము శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. ఆ శిక్షణ కార్యక్రమాలు శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు చదువులో వెనుకబడిన పిల్లల కోసము రెమిడియల్ టీచింగ్ ప్రతి రోజు ఉదయం ఒక

0: గంట తెలుగు, సాయంత్రం ఒక గంట మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి చతుర్విధ ప్రక్రియలు పిల్లవాళ్ళకు ఖచ్చితంగా నేర్పించాలని చెప్పి మాకు శిక్షణలో చెప్పారు. ఈ శిక్షణ అనేది మాకు చాలా ఉపయుక్తంగా ఉన్నది. టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ కార్యక్రమం ద్వారా చదువులో వెనుకబడిన పిల్లల కోసము వాళ్ళను కూడా పై స్థాయికి తీసుకొచ్చే విధంగా ఈ శిక్షణ ద్వారా నేర్చుకున్న అంశాలు పిల్లల్లో మనము చేస్తున్నాం సార్. చాలా వరకు సక్సెస్ అయినట్టే సార్.
1: చదువులో గురువుకి ఎంత ప్రాధాన్యం ఉందంటే మనకు పాఠశాలకు వచ్చినప్పుడు కానీ దేవుని దగ్గర కానీ గురుబ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నారు. సో మరి దేవుడి కంటే కూడా గురువుకు అంత ప్రాధాన్యత కల్పించారు మనకు. అలాంటి గురువు తరగతి గదిలో ఎలా ఉండాలి?
0: తరగతి గదిలో పిల్లవాడు ప్రతి అంశాన్ని గమనిస్తుంటాడు సార్. ప్రతి విషయాన్ని కూడా, ఆహా మా సార్ ఈ విధంగా ఉన్నాడు, మా టీచర్ ఈ విధంగా ఉన్నారు అని చెప్పి ప్రతి విషయాన్ని గమనిస్తుంటారు. కాబట్టి పిల్లలకు మనము ఆదర్శంగా ఉండాలి. మనం ఆదర్శంగా ఉండటం అంటే మనం యాక్టివ్గా ఉండాలి. ముందు టీచరు మనం ముందు ఫస్ట్ యాక్టివ్గా ఉండి మనం పిల్లల్ని ఆకర్షించే మాట అయితే పిల్లలు కూడా మనల్ని గమనిస్తుంటారు. ప్రతి విషయాన్ని గమనిస్తూ మా సార్ ఈ విధంగా ఉన్నాడు, ఈ విధంగా ఉన్నాడు అని చెప్పి ఉంటాడు. కాబట్టి మనం యాక్టివ్గా ఉంటూ కొత్త కొత్త విషయాలు పిల్లలకు నేర్పించాలని ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉంటూ అన్ని విషయాలు నేర్చుకున్న అంశాలు పాఠ్యాంశాలతో పాటు కొత్త విషయాలు పిల్లలకు నేర్పించే మాట అయితే రేపు మనకు సార్ ఏం చెప్తాడు, ఇంకో ఏ కొత్త విషయాలు ఏం చెప్తాడు అని ఆతృతగా పిల్లలు పాఠశాలకి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పి నా ఉద్దేశం సార్.
1: ఓకే, సో ఇంకొక ప్రధానమైన ప్రశ్న ఏంటంటే విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల రిలేషన్ ఎలా ఉండాలి?
0: ఇది ముఖ్యమైన అంశం సార్. నాకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించిన అంశాల్లో కూడా పేరెంట్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఉన్నాయి సార్. మాకు ఈ పీటీఏ సమావేశాలు మేము పాఠశాలలో ప్రత్యేకంగా నిర్వహిస్తుంటాం. పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ మీటింగ్ పెట్టినప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎన్నో కార్యక్రమాలు మేము తల్లిదండ్రులకు వివరిస్తూ విద్య యొక్క ఆవశ్యకత గురించి తల్లిదండ్రులకు తెలియజేయటం వల్ల తల్లిదండ్రులు కూడా పాఠశాలకు మనం పిల్లల్ని పంపించి మనం పిల్లవాడిని బాగా చదివించుకునే మాట అయితే ప్రభుత్వం ఎన్నో రకాల ప్రోత్సాహకాలు అందజేస్తుంది. కాబట్టి పిల్లవాడిని ఖచ్చితంగా పాఠశాలకు పంపిస్తామనే కాన్సెప్ట్ తోటి చక్కగా చేయటం వల్ల సార్ మాకు పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ మంచి మాకు సత్ఫలితాలను ఇస్తుంది సార్.
1: అంటే ఈ పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ సమావేశాలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి?
0: పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ సమావేశాలు ప్రతి నెల నిర్వహిస్తాం సార్ పాఠశాలలో. ఆ నెలలో జరిగినటువంటి పాఠ్యాంశాలకు సంబంధించిన విద్యార్థుల సామర్థ్యాలు, తర్వాత ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవ్వటము, పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల ఫలితాలను తల్లిదండ్రులకు తెలియజేయటము, వారితో చర్చించటము, తల్లిదండ్రుల సూచనలు కూడా స్వీకరిస్తూ మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం సార్.
1: గతంలో అంటే ఒక 30 ఇయర్స్ బ్యాక్, అంటే 30 సంవత్సరాల క్రితము మరి మనం చదువుకునేటప్పుడు చాలా చాలా చాలా పుస్తకాలు ఉండేవి. సో అప్పటి విద్యా విధానానికి ఇప్పటి విద్యా విధానం, అంటే ఇప్పుడు ప్రభుత్వము మరి వారంలో ఒక రోజు నో బ్యాగ్ డే అని చెప్పేసి అమలు చేస్తుంది, తేడా ఏంటి?
0: గతంలో పుస్తకాలు సిలబస్ తక్కువ ఉన్నప్పటికీ సార్ కొన్ని కార్యక్రమాలు బాగానే ఉండేవి. ప్రస్తుతం సిలబస్ ఎక్కువ అయినప్పటికీ పిల్లవాళ్లకు సెమిస్టర్ సిస్టమ్ ప్రవేశపెట్టి ప్రాథమిక స్థాయి నుంచే పుస్తకాల భారం తగ్గించి తర్వాత పిల్లవాడు చలాకీగా హుషారుగా పాఠ్యాంశాలు నేర్చుకోవాలన్న ఉద్దేశంతో పాఠశాల వైపు రావాలని చెప్పి ప్రాథమిక విద్య కానీ ఉన్నత విద్య కానీ అన్నీ చేయాలని చెప్పి ప్రాథమిక స్థాయి నుంచి పిల్లలకు నో బ్యాగ్ డే కార్యక్రమాలని ప్రవేశపెట్టింది. ఈ నో బ్యాగ్ డే కార్యక్రమంలో వచ్చేసి గతంలో 1 నుంచి 5వ తరగతి వరకు ఉండేది, కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి అకాడమిక్ క్యాలెండర్లో 1-2 తరగతులకే పెట్టారు నో బ్యాగ్ డే కార్యక్రమము. 1 నుంచి 5 వరకు పెట్టిన నో బ్యాగ్ డే కార్యక్రమాలు చాలా సత్ఫలితాన్నిచ్చాయి. పిల్లలకు 1వ శనివారము, 3వ శనివారము ఈ నో బ్యాగ్ డే కార్యక్రమాల్లో వాళ్ళకు ఏ అంశాల పట్ల అయితే వాళ్ళకు ఆసక్తి ఉందో వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ బయటికి తీయడానికి ఈ నో బ్యాగ్ డే కార్యక్రమాలు చాలా ఉపయుక్తంగా ఉన్నాయి సార్.
1: ఒకటి మౌలాలి గారు
0: సార్,
1: ఇప్పుడు అంటే గతంలో పేరెంట్సే స్కూల్కి వచ్చి మా అబ్బాయి చదవకపోతే బాగా కొట్టండి సార్, బాగా చెప్పండి సార్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మా అబ్బాయిని తిట్టొద్దు సార్, కొట్టొద్దు సార్ అంటున్నారు, మీరు గమనించారలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒత్తిడి లేని విద్య సాధ్యమవుతుందా?
0: ఖచ్చితంగా సార్.
1: ఎలా?
0: గతంలో వచ్చేసి మా పిల్లవాడిని కొట్టండి సార్, కొడితేనే చదువు బాగు వస్తుంది సార్, మేము కొట్టాలి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు కూడా వస్తున్నారు కొట్టండి సార్ అని, కానీ ఇప్పుడు మేము కొట్టకుండానే పిల్లల్ని కొట్టకూడదు, ప్రేమతోనే వాళ్ళను దగ్గర తీసుకోవాలి, మన పాఠ్యాంశాలన్నీ కూడా పిల్లల్ని దండన చేయకుండా ఒత్తిడి లేని చదువులే అందించాలన్న కాన్సెప్ట్ తోటి నడుస్తున్న పాఠ్యాంశాలు ఉన్నాయి. పాఠ్యాంశాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి పిల్లలకు. కాబట్టి తల్లిదండ్రులు ఒక్కొక్కరు వచ్చి మా పిల్లవాడిని కొట్టండి సార్ అంటారు, కానీ మేము పిల్లలను కొట్టమమ్మా, పిల్లలకు మంచి పాఠాలు ఉన్నాయి, ఆసక్తితోనే పిల్లల్ని మా వైపు పాఠశాల వైపు రప్పించుకుంటాం.
1: అంటే వాళ్ళను చదువు వైపు ఇంట్రెస్ట్ కలిగించేలా బోధన ఉంటుంది.
0: చదువు

0: ఇంట్రెస్ట్ కలిగించే బోధనాంశాలు, ప్లస్ పాఠశాలలు కూడా ఆకర్షణీయంగా తయారైనాయి. ఇప్పుడు చాలా ఆకర్షణీయంగా తయారైనాయి. పిల్లలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ప్రభుత్వం పాఠశాలల్లో కల్పిస్తుంది. ఆకర్షణీయమైన తరగతి గది పిల్లవాళ్ళలో డ్రాప్అవుట్ అనే కాన్సెప్ట్ను తొలగిస్తుంది. ఓహో, పాఠశాల వల్ల చక్కగా ఉంది, ఈరోజు ఇంకా ఏమైనా కొత్త విషయాలు చెప్తారేమో పాఠశాలల్లో అని పాఠశాలలు ఆకర్షణీయంగా తయారైనాయి. కాబట్టి డ్రాప్అవుట్ అనేది కూడా లేకుండా నడుస్తున్నాయి పాఠశాలలు. సార్
1: మౌలాలు గారు, ఇంకొక ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, మరి చాలామంది తల్లిదండ్రులు ఇటీవల కాలంలో స్కూల్ అయిపోగానే నేరుగా కంప్యూటర్ క్లాసులను అదర్ యాక్టివిటీస్ను పంపుతున్నారు, కానీ క్రీడలపై పెద్దగా ఆసక్తి చూపట్లే. సాధారణంగా క్రీడల వల్ల విద్యార్థులకు మానసిక శారీరక వికాసం కలుగుతున్నప్పుడు ఎలాంటి సందేహం లేదు. సో మరి ప్రభుత్వ పాఠశాలలో క్రీడల ప్రాధాన్యత ఎలా ఉందంటారు?
0: ప్రాథమిక స్థాయి నుంచి కూడా ఇప్పుడు ప్రభుత్వము పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి కలిగించాలని చెప్పి ప్రతి పాఠశాలకు ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ మెటీరియల్ ప్రతి సంవత్సరం అందజేస్తుంది సార్. ఈ సంవత్సరం కూడా రీసెంట్గా మాకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేశారు. ఈ స్పోర్ట్స్ మెటీరియల్ అందజేయడం వల్ల పిల్లల్లో ఆటలు ఇలాంటి ఆడటం వల్ల వాళ్ళు కొంచెం మానసికంగా ఉల్లాసంగా ఉండటానికి బాగుంటుందని చెప్పి
1: పిల్లలతో రోజు మీ స్కూల్లో
0: ఆట ఆడిపిస్తున్నాం సార్. ప్రభుత్వం మంచి సౌకర్యాలు కల్పిస్తుంది. తర్వాత స్పోర్ట్స్ మెటీరియల్ కూడా ప్రతి సంవత్సరం ఇస్తుంది సార్, బాలికలకు సపరేటు, తర్వాత బాలులకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ మెటీరియల్ కూడా అందజేస్తుంది ప్రభుత్వము. ఈ స్పోర్ట్స్ మెటీరియల్ అన్నీ ఉపయోగించుకొని పిల్లలకు ఆటల్లో నేర్పిస్తుంటాము, శిక్షణ ఇస్తుంటాం సార్.
1: సో మరి మీరు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నిక కావడానికి మరొక కారణము డ్రాప్అవుట్స్ నిరోధానికి తీసుకున్న చర్యలను కూడా తెలిసింది. సో ఈ డ్రాప్అవుట్స్ను తగ్గించడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటే వివిధ కారణాలతో మరి బడి పిల్లలందరూ కూడా బడి మానేసి మరి వివిధ పనులకు వెళ్తున్న నేపథ్యంలో వారిని మళ్ళీ తిరిగి పాఠశాలలో రప్పించడానికి ఎటువంటి కార్యక్రమాలు అమలు చేశారు?
0: పిల్లల్లో పాఠశాలలు గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా డ్రాప్అవుట్ సంఖ్యను తగ్గించడానికి ముఖ్యంగా పేరెంట్స్కు చదువు పట్ల అవగాహన కల్పించాలి సార్. పేరెంట్స్ చదువు పట్ల అవగాహన కలిగే మాట అయితే ఆటోమేటిక్గా పిల్లల్ని తల్లిదండ్రులు పాఠశాలకు పంపిస్తారు. మేము ముఖ్యంగా తల్లిదండ్రులతోనే ఎక్కువ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. గతంలో అక్షర సంక్రాంతి కార్యక్రమము, తర్వాత మన ప్రకాశం జిల్లాలో అక్షర విజయం కార్యక్రమము, 100 రోజుల్లో 100% అక్షరాస్యత కార్యక్రమాన్ని మన గతంలో పనిచేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఒక అక్షరాస్యత కార్యక్రమం పెట్టారు. ఆ అక్షరాస్యత కార్యక్రమంలో తల్లిదండ్రులకు చదువు యొక్క ఆవశ్యకతను తెలియజేయడం వల్ల పిల్లవాళ్ళని చదివించుకోవడం వల్ల కలిగే లాభాలని, చదువు లేకపోతే కలిగే నష్టాలను వివరించి తల్లిదండ్రులకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు చదువు పట్ల ఆసక్తి అవగాహన కల్పించే మాట అయితే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు పిల్లల్ని చదివించుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతము మెయిన్ డ్రాప్అవుట్కు పేదరికం ఎక్కువ సార్. ఈ పేదరికం వల్ల పిల్లవాళ్ళను డ్రాప్అవుట్స్గా చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము మధ్యాహ్న భోజనం మాత్రం పిల్లలకు మంచి ఒక రోజుకు ఒక మెనూ రకంతో పిల్లలకు
1: ఒక వరం లాంటిది
0: రోజుకు ఒక మెనూతో పిల్లలకు మంచి పౌష్టికాహారం అందిస్తుంది. అది డ్రాప్అవుట్ నిర్మూలనకు మంచి కార్యక్రమం. విద్యా కానుకలో యూనిఫామ్ ఉంటుంది, షూస్ ఉంటుంది, తర్వాత సాక్సులు ఉంటాయి. ఇన్ని రకాల సౌకర్యాలు అన్నీ ఆ జేవీకే కిట్లో అందజేస్తూ, తర్వాత 15,000 రూపాయలు ప్రభుత్వం అందజేస్తుంది. కాబట్టి ఇంక మన పిల్లవాళ్ళని మనం పనికి తీసుకుపోకూడదు, మన పిల్లవాళ్ళని చదివించుకోవాలి. ప్రభుత్వం ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ మేము పిల్లల్ని చదివించుకోకపోతే మన పిల్లలు నష్టపోతారనే ఉద్దేశంతో తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం వల్ల తల్లిదండ్రులు పిల్లలకు పాఠశాలకు పంపిస్తున్నారు. 100% హాజరు మా పాఠశాలలో ఉంటుందంటే ఈ కార్యక్రమాలన్నీ తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం వల్ల మాకు సాధ్యమైంది సార్.
1: ఓకే, మరి చివరిగా ఒక ప్రధాన ప్రశ్న ఏంటంటే, మీరు ఇందాక చెప్పారు ఆదర్శ ఉపాధ్యాయుడు అంటే ఎలా ఉండాలని, టీచర్స్కి ఉండాల్సిన ప్రధానమైనటువంటి కొన్ని ముఖ్య విషయాలు చెప్పండి. మీరు గత 27 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు, మీరేం గమనించారు, ఎలా ఉండాలి?
0: ప్రతి ఉపాధ్యాయుడు ఫస్ట్ యాక్టివ్గా ఉండాలి సార్. టీచర్ ఇజ్ ఏ రెగ్యులర్ స్టూడెంట్, నిత్య విద్యార్థిగా ఉండాలి. కొత్త విషయాలను నేర్చుకుంటూ ఆ నేర్చుకున్న ప్రతి కొత్త విషయాన్ని కూడా విద్యార్థులకు తెలియజేసామాటైతే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మేము రీసెంట్గా మా పాఠశాలలో కూడా ఇస్రో సాధించినటువంటి ఘన విజయాల్ని, చంద్రయాన్ 3 ఒక నమూనాను కూడా తయారు చేసి మా పిల్లలకు చూపిస్తే మా పిల్లలు ఎంత సంతోషపడ్డారంటే, సార్ మాకు మంచి విషయాలు చెప్పాడని చెప్పి వాళ్ళు ఇంటికి వెళ్ళి మాకు ఈరోజు సార్ రాకెట్ చూపించాడు, రాకెట్ ప్రయోగాలు చూపించాడని చెప్పి చంద్రయాన్ గురించి వాళ్ళు ఇంట్లో ఆసక్తిగా తల్లిదండ్రులతో చర్చించుకుంటూ ఏం సార్ మా పిల్లలకి ఏదో ర్యాకెట్ చూపించారంట అని తల్లిదండ్రులు మరుసటి రోజే మా పాఠశాలకు వచ్చి అడిగారు. ఆ ర్యాకెట్ నమూనాను అవి కూడా తల్లిదండ్రులకు చూపించి మేము చేయటం వల్ల, అంటే ఉపాధ్యాయుడు అనేవాడు నిత్య విద్యార్థిగా ఉండాలి, తర్వాత పిల్లలతో మమేకమై ఉండాలి. పిల్లలకు ఏదైతే వాళ్లకు ఆసక్తి ఉంటుందో వాళ్ళలో టాలెంట్ మనం బయటికి తీసి వాళ్లకు అవసరమైన విషయాలన్నీ మనం తెలియజేసే మాట అయితే

0: పిల్లలు మంచి భవిష్యత్తులో మంచిగా రాణించడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి సార్ నా అభిప్రాయం సార్.
1: మీకు వచ్చిన ఆవాస్ వివరాలు తెలియజేస్తారా?
0: 2001లో మండల స్థాయి ఉత్తమోపాధి అవార్డు ఇచ్చారు సార్ తల్లువాడు మండలంలో. అదేవిధంగా 2004 మండల స్థాయిలో మళ్ళీ బెస్ట్ టీమ్ లీడర్గా ఇచ్చారు. తర్వాత 2013 జిల్లా ఉత్తమ ఉపాధి అవార్డు రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు కూడా ప్రతి సంవత్సరము మేము చేసేటటువంటి కార్యక్రమాలని గుర్తిస్తూ మమ్మల్ని ప్రోత్సహించడానికి ప్రైవేట్ సంస్థలు కూడా అవార్డులు అందజేశాయి. తిరుపతికి చెందినటువంటి చదలవాడ కృష్ణమూర్తి సంస్థ వాళ్ళు కూడా ఇచ్చారు. గుంటూరుకు చెందినటువంటి స్టార్ అవార్డ్స్ సంస్థ వాళ్ళు కూడా ఇలాంటి అవార్డులు మాకు ప్రైవేట్ సంస్థ వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించడానికి చాలా అవార్డ్స్ అందజేశారు సార్.
1: ఓకే, ధన్యవాదాలు మౌలాలి గారు.
0: థ్యాంక్ యూ సార్.
1: భవిష్యత్తులో మీరు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును కూడా అందుకోవాలని ఆశిస్తూ.
0: థ్యాంక్ యూ సార్.
1: వెల్కమ్ అండి.
0: థ్యాంక్ యూ సార్.
2: మీరు ఇంతవరకు ఆదర్శ ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి ఈ అంశం గురించి ఎస్కే మౌలాలి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే గుందే, చిక్కుకున్నాడు.
4: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
5: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: అందరికి సామాజిక భద్రత, అటల్ పెన్షన్ యోజన మోదీ గారి సంకల్పం.
7: యోజన ఉన్ నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే, ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
6: ఇప్పటి వరకు 7 crore కంటే ఎక్కువ లబ్ధిదారులు ఈ పథకంలో చేరారు. మీరు కూడా 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వారైతే నెలవారీ అటల్ పెన్షన్ యోజనతో తప్పనిసరిగా లభించే 3 ప్రయోజనాలను పొందవచ్చు. వివరాలకు మీకు సమీపంలోని బ్యాంకు శాఖలో సంప్రదించండి.

ఈరోజు హలఎఫ్ఎం కార్యక్రమంలో మీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీ ఉత్తమ గురువుకి అభినందన తెలియజేయవచ్చు. ఈరోజు కేవలం మహిళలకు మాత్రమే కాదండి, అందరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM భావలహరి మృదుమధుర గీతమంజరి. ఈనాటి భావలహరి కార్యక్రమంలో మీరు ముందుగా వినబోయే పాట ఓయ్ చిత్రం కోసం శ్రేయ కోశల్ పాడిన పాట. దీనికి సంగీతం వహించినవారు యువాన్ శంకర్ రాజా, సాహిత్యం వనమాలి.

ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీ ఉత్తమ గురువుకి అభినందనలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే ఈరోజు ప్రసారం కాబోయే హలో ఎఫ్ఎంలో తెలియజేయవచ్చు. మీరు భావలహరి కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట నువ్వొస్తానంటే నేనొద్దంటే చిత్రం నుండి జెస్సీ గిఫ్ట్ కల్పన పాడిన పాట. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం పై భావలహరి మృదుమధుర గీతమంజరి.
1: కళ్ళని పట్టుకు వదల నన్నవి చూడే నా కళ్ళు ఆ చుపులనల్లా తొక్కుకు.
0: మీరు వింటున్న ఈ పాట అలా వైకుంఠపురంలో చిత్రం నుండి సిద్ శ్రీరామ్ పాడిన పాట.

0: దేశముద్ర చిత్రం నుండి దేవన్ యాండ్రియా పాడిన పాట వింటారు. దీనికి సాహిత్యం భాస్కర్ పట్ల రవికుమార్ అందించగా సంగీతం చక్రి అందించారు.
1: On the mic tonight.

ఈరోజు 8:35 హలో ఎఫ్ఎం కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీకు ఇష్టమైన ఉపాధ్యాయునికి

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే,

మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం విన్నారు. ఈనాటి భావలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: కాకినాడ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో 287,000 ఎకరాలకు సాగునీరు, 923,000 మందికి తాగునీరు అందనుంది. పరిశ్రమలు తాగు సాగు అవసరాల కోసం 23.44 TMCల నీటిని తరలించనున్నారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను మరింత విస్తరిస్తామని, మరో 800 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. నీరు పుష్కలంగా ఉంటే పరిశ్రమలతో పాటు ఉద్యోగాలకు భద్రత ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం అలమండ కోడూరులో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనకాపల్లి ఇక బెల్లానికి మాత్రమే కాకుండా ఆర్సిలార్ మెటల్ స్టీల్ సిటీ, డేటా సెంటర్లు, ఫార్మా, అల్యూమినియం పరిశ్రమలకు కేంద్రంగా మారబోతోందని అన్నారు. అనకాపల్లి జిల్లాను రాష్ట్రంలోనే 1గా తీర్చిదిద్దుతామని తెలిపారు. 10,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ స్కిల్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛత కోసం పనిచేయాలని, ప్రతి గ్రామాన్ని జీరో వేస్ట్ గ్రామంగా మార్చాలని పిలుపునిచ్చారు. 2 ఏళ్లలో 143 లక్షల టన్నుల చెత్తను తొలగించామని, చెత్త నుంచి గ్యాస్ ఎరువులు తయారు చేస్తున్నామని తెలిపారు. నక్కపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభయ ఫిర్యాదుల పెట్టెను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థినులు, మహిళల భద్రతకు తొలి ప్రాధాన్యతనిస్తూ అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన అభయ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. విద్యార్థినులు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలను అభయ ఫిర్యాదుల పెట్టె ద్వారా పోలీసులకు తెలియచేయవచ్చునని తెలిపారు. ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న హస్తకళ థీమ్ పార్కుకు భూమి పూజ జరిగింది. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, కలెక్టర్ విజయకృష్ణన్, టూరిజం ఎండి రవి పఠాన్శెట్టి, శాసనసభ్యులు ఎస్ విజయకుమార్, జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏటికొప్పాక కళాకారులు తయారు చేస్తున్న లక్కబొమ్మలు, సహజ రంగుల వినియోగాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్ విజయకుమార్ మాట్లాడుతూ, 10 ఎకరాల్లో థీమ్ పార్క్, రిసార్ట్, బోట్ షికార్ వంటి సదుపాయాలతో ఏటికొప్పాకును ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా, హస్తకళ హబ్గా అభివృద్ది చేస్తామని చెప్పారు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి ప్రధాన వేడుకల్లో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ సమైక్యత, దేశభక్తిని చాటుతూ పోలీస్, ఎన్సీసీ సిబ్బంది, విద్యార్థులు నిర్వహించిన ఆకర్షణీయ కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ, ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రోల్ అబ్జర్వర్ ఎం గౌతమి అధికారులను ఆదేశించారు. అనకాపల్లిలోని కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్తో కలిసి ఆమె ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరణించిన వారి పేర్లతో పాటు డబుల్ ఎంట్రీలను తొలగించాలని, 18 ఏళ్లు నిండిన యువతను ఓటరుగా నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు మీరు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎండ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీ ఉత్తమ గురువుకి అభినందనలు తెలియజేయగలుగుతున్నారా? అయితే హలో ఎఫ్ఎంకి కాల్ చేసి తెలియచేయవచ్చు. హలో హలో, అవునండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శుభోదయం సార్. ఏంటండి? ఓకే, హిమవంత్ కుమార్ గారు, ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం కదా, ఓకే అండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి? బడిపంతులు. ఆ చిత్రం నుంచి ఏ పాట అండి?

0: పెట్టెల్లో ఉన్నాడు.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
2: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నామండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరండి? కొండమ్మ గారు, మరి ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పాటతో పాటు ఉపాధ్యాయ దినోత్సవం కదా, మీకు నచ్చిన ఉపాధ్యాయుని గురించి ఏమైనా చెప్తారా? ఓకే అండి. ఓకే, ఓకే. ఓకే అండి, నెంబరు మేము ప్రతిసారి ఇస్తామండి, ముందు కార్యక్రమం ముందు అనౌన్స్ చేస్తాము. తెలుగే అండి, తెలుగే. తెలుగు చెప్తారు, ఇంగ్లీష్ చెప్తారు, రెండు చెప్తారండి. సరే.

కాకుండా ఏ చిత్రం నుంచి పాట కావాలి? ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం, వినండి. ఈసారి చెప్పేటప్పుడు చిత్రం పేరు కూడా చెప్పండి. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ.

ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మీ ఉత్తమ గురువుకి అభినందనలు తెలియజేర్చుకున్నారా? అయితే మన ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం ద్వారా తెలియజేయవచ్చు. హలో హలో

0: హలో.
1: హలో మేడం, రాచల్ మేడం, పాలకుడు మేడం.
0: ఓకే అండి, మీ పేరండి?
1: నా పేరు అన్నప్రియుడు రామసుబ్బారెడ్డి మేడం.
0: రామ్ సుబ్బారెడ్డి గారు, ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం కదా, మరి మీ ఉత్తమ గురువుకి ఏమైనా శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా?
1: అందరికి మా ఉపాధ్యాయులందరూ శుభాకాంక్షలు చెప్తున్నాం మేడం.
0: ఓకే అండి, ఏదైనా మాట్లాడదలుచుకున్నారా?
1: మేడం ఒకరి మీద ఒకరి కోపాలు వస్తాయి.
0: ఓకే ఓకే అండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: రామకృష్ణుడు జన్మ సార్ మేడం.
0: రామకృష్ణుడు?
1: రామకృష్ణుడు ఎన్ని రామారావు?
0: అవునండి, రామకృష్ణుడు. ఓకే అండి, ఆ చిత్రం నుంచి ఏ పాట?
1: మంచి పాట ఏంటి మేడం?
0: ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం, వినండి.

0: हेलो हेलो हेलो
1: రంగుల రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టే మా దుబాయ్ సత్యమతి
2: ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట.
1: వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ ఆ నోటితో ఆడే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

హలో హలో నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. మీ పేరు? ఓకే, ఎక్కడి నుంచి ఓకే అండి. మరి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం కదా, మీరేమన్నా ఉపాధ్యాయులకి శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? సార్ మీరు కొంచెం రేడియోకి దూరంగా వచ్చి మాట్లాడండి. చెప్పండి చెప్పండి. ఓకే అండి. ఓకే సార్, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కడప నుంచి రమాదేవి మేడం.
0: రమాదేవి గారు, మరి ఈరోజు కాన్సెప్ట్ కూడా తెలుసుకున్నారుగా.
1: తెలుసుకున్నాను మేడం. హ్యాపీ టీచర్స్ డే మేడం.
0: థ్యాంక్ యూ అండి. మీ టీచర్స్కి, మీకు ఇష్టమైన టీచర్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మా రేడియో ద్వారా? ఓకే అండి. టీచర్ గారు, మరి మీకు కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు అండి. ఓకే, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి? విశ్వరూపం. ఆరు ఆ చిత్రం నుంచి ఏ పాట అండి? ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: హలో హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాబు గారు. ఓకే బాబు గారు, బాగున్నారా అండి? ఓకే అండి. బాబు గారు ఏ చిత్రం నుంచి పాట కావాలి? రేపటి పౌరులు. చెప్పండి చెప్పండి. ఓకే అండి, మీరు
4: థ్యాంక్
3: యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అవునండి,
4: అది గుర్తుపెట్టుకుంటాను.
3: భార్గవి అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు అడిగిన పాట వినిపిస్తున్నాం, వినండి.

హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరండి? ఏసయ్య గారు. బాగున్నాం ఏసయ్య గారు, మీరు బాగున్నారా సార్? ఓకే, మీ ఉపాధ్యాయులకు ఏమైనా శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా? ఓకే అండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి? దేవుడు చేసిన బొమ్మలా అండి, మనుషుల పెళ్ళి? ఓకే అండి. ఆ చిత్రం నుంచి ఏ పాట అన్నారు? ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు.

0: அச்சா பப்பலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: வரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சராலுகா மீ ஆரோக்யானிக்கு சிரே ஓபிலாஷி சை பால்
0: ஹலோ ஹலோ நமஸ்தே அண்டி
3: நமஸ்தே அண்டி நா பேர் லிங்கராஜ் சுப்பராவு பர்சூரண்டி
0: ஓகே சுப்பராவு
3: గారు நரசிம்மராவு గారు ఇద్దరు బాగున్నారండి
0: బాగున్నారు సార్ సార్ చెప్పండి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం కదా సార్ అవునండి అవునండి ఉన్నారు సార్ ఈరోజు సార్ డ్యూటీ కాదండి ఓకే చెప్ ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం కదా ఓకే అండి మీకు చెప్పండి చెప్పండి చెప్పండి ఓకే
3: పిల్లలు చూసి టీచర్స్ వాళ్ళను ఎట్లా విద్యా విధానం చెప్తే బాగుంటుందో ఆ విధంగా చెప్పాలి కానీ కట్టా కొట్టా చెప్పి ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు టీచర్స్ అట్లా మంచి ఓర్పుతో ఉన్నవాడే ఉపాధ్యాయుడు అండి
0: అవునండి అవును సార్
3: మంచి పిల్లలకు మంచి మనస్తత్వం మంచి భావాలు చెప్పేవాడే ఉపాధ్యాయుడు
0: ఖచ్చితంగా అండి
3: నేను జూనియర్ కాలేజీలో 34 ఏళ్ళు సర్వీస్ చేశారండి పర్తూర్ జూనియర్ కాలేజీలో నరసింహారావు గారు ఇద్దరు మనకు బాగా తెలుసు అందువల్ల చాలా కాలం దాదాపు 10 ఏళ్ళు అయింది నేను ఫోన్ చేసి

0: ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు.
1: కోరలించిన కాపురం సినిమాలో సంజావని ధర్మం జాతిని మరవద్దనే పాట వినిపించండి.
0: సంధ్యావందనమా అండి? చూడవే ఓయమ్మా అంతా
1: కోడలిద్దిన కాపురం అండి
0: సార్. కోడలిద్దిన కాపురంలోని
1: నీ సంఘం నీ ధర్మం
0: ఆ పాట లేదండి.
1: అయ్యో ఇద్దరు చేసేవాళ్ళండి.
0: వంట ఇంటి అని ఉందండి. హలో, మీరు అడిగిన పాట మీకోసం వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు.

0: హలో,
1: మేడం
0: శుభోదయం అండి. మేడం
1: నాగలక్ష్మి శ్రీముఖలింగం.
0: నాగలక్ష్మి గారు. ఓకే, చెప్పండి
1: మేడం.
0: చెప్పండి.
1: చిన్నప్పుడు మీరు అంటే టీచర్స్ మీకు ఏం టాపిక్ చెప్పండి మేడం.
0: చెప్పారండి, వాళ్ళు నేర్పించేది ప్రతిదీ కూడా మన మంచికే కదా, మనల్ని మంచి మార్గంలో పెట్టడానికే చేస్తారు.
1: అంటే నాకు బెస్ట్ టీచర్ ఎవరంటేను, ఉన్నప్పుడు అప్పుడు అవి నేర్పించి అంటే దాన్ని ఏమంటారు అక్షరాభ్యాసం చేసిన మా మేస్టర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అతను బాగా మాకు ఫిఫ్త్ వరకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు అన్ని విషయాల్లో. నేను
0: ఓకే,
1: మేము చిన్నప్పుడే మేము అన్ని అంటే అన్ని విషయాలు అంటే టీచర్ అంటే ఆటల్లోని నెక్స్ట్ సాంగ్స్ లోని ఇంకా స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం

0: నుంచి మాకు గిఫ్ట్ కూడా వచ్చాయి ఆ సార్ వల్లను.
1: ఓకే అండి,
0: చాలా చాలా ధన్యవాదాలు. ఆయన ఇక్కడ మా మధ్య లేకపోయినా పైలోకల్లో ఉన్న ఈ పాలన ఆయన వింటారని నేను మనస్ఫూర్తి అనుకుంటున్నాను. నెక్స్ట్ హై స్కూల్లోనే వసంతరావు సార్ అనేసి ఉన్నారు సార్, ఆయన మాకు ఇంగ్లీష్ సాధన చెప్పారు అతను.
1: ఓకే,
0: అతను కూడా ఇంప్రెషన్ గా తీసుకొని నేను ఎంఏ ఇంగ్లీష్ చేస్తున్నాను. నేను ఎంఏ ఇంగ్లీష్ చేయడానికి కారణం అతనేను.
1: ఓకే,
0: ఈజ్ మై బెస్ట్ టీచర్ ఆయన కూడాను. అలాగే ఆ తర్వాత ఫస్ట్ మనకి నడవలకు నేర్పించిన తల్లి, తర్వాత ప్రస్తుతానికి మా చదువు అంతా అయిపోయిన తర్వాత భవిష్యత్తులో ఇలా ఉండాలి వీళ్ళతో మాట్లాడాలి అనేది ఒక బెస్ట్ టీచర్ మై డాడీ నాన్నగారు.
1: ఓకే, వెరీ గుడ్ అండి.
0: ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని నేను చూసా తప్పకుండా చేస్తాను మేడం.
1: ఓకే ఓకే అండి,
0: అందుకు నేను ఒక మంచి సాంగ్ వేయను మేడం.
1: ఏదైనా పర్లేదా అండి,
0: ఏదైనా మంచి.
1: ఓకే అండి, మీకోసం వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు.

మరొకసారి ఉపాధ్యాయులందరికీ కూడా ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం ద్వారా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈనాటి హలో ఎఫ్ఎం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా శ్రీమతి ఎన్ శేషరత్నం గారి ప్రసంగం వింటారు.
1: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు ఈశ్వర ప్రేరిత మహావక్త, వేదాంత శిరోభూషణము, ఇతని పాండితి సర్వతోముఖము. ఈ మహనీయుని ఎడల ప్రపంచ విశ్వవిద్యాలయ పండితోత్తములు పసిబాలురు, పాశ్చాత్య మేధానిధులు వీరి పాండిత్యమును ఐక్య కంఠముతో శ్లాఘించిరి. హైందవ జంజూమారుతము, ద్వైతాద్వైత విశిష్టాద్వైతాది సిద్ధాంతములకు అపూర్వ సమరసమూర్తి, ప్రాచ్య పాశ్చాత్య విజ్ఞానవాహినులు సముద్రుడని గొప్ప తత్వవేత్తని శ్లాఘించిరి. తత్వవేత్తల దేశాన్ని పాలిస్తే ఆ దేశము గొప్పగా అభివృద్ధి చెందుతుంది అన్న గ్రీక్ తత్వవేత్త ప్లాటో అన్న మాటలు అక్షర సత్యములు. రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో కల తిరుత్తణి అను చిన్న పట్టణములో 1888 సెప్టెంబర్ 5వ తేదీన జన్మించెను. వీరాస్వామి సీతమ్మల గర్భముక్తాఫలము. వీరాస్వామి తన తల్లిదండ్రులతో నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి అనే గ్రామం నుంచి వలసపోయారు. అందుచేత వారింటి పేరు సర్వేపల్లివారుగా స్థిరపడింది. ఆ కుటుంబము ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండేది. అయినప్పటికీ ఆ తల్లిదండ్రుల ఆధ్యాత్మిక చింతన, దైవ ధ్యానము యథావిధిగా సాగేవి. చిన్నతనం నుండే ఆయనలోని ప్రతిభ వికసించింది. తిరుత్తణిలో ప్రాథమిక విద్య పూర్తయిన తరువాత రాయవెల్లూరులోని మిషన్ కళాశాలలో FA పూర్తి చేసి మద్రాసులోని క్రైస్తవ కళాశాలలో BAలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. తమ 20వ ఏట రచించిన వేదాంతములో నీతిశాస్త్రము అను గ్రంథమును వెలువరించిరి. ఈ గ్రంథ రచనకు ముందే శివకాంతమ్మ అను యువతిని వివాహమాడిరి. మానవ జాతిని నిద్రాన దశ నుండి మేల్కొలిపి ఉత్తేజితులను చేయు ఇట్టి మహద్గ్రంథమే సాధనమని పండితులు, వేదాంతులు,

తత్వోపాసకులు మేధావులు కొనియాడిరి. ఆ గ్రంథము ఎంఏ పరీక్షా విద్యార్థులకై వ్రాయబడినది. అందు తత్వశాస్త్ర సారమంతయు కలదు. దుఃఖమునకు దూరముగా సుఖశాంతుల తీరులో మానవుడు జీవించుటకు మతమే సాధనమని ఆ గ్రంథ సారాంశముగా మేధావి వర్గము నిర్ణయించింది. 1909 మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో తత్వశాస్త్ర ఆచార్యుడాయను రాధాకృష్ణ పండితుడు ప్రవిమలమైన తన మేధా సముద్రమును మధించి రెయిన్ ఆఫ్ రిలీజియన్ ఇన్ కాంటెంపరీ ఫిలాసఫీ అను పరిశోధనా గ్రంథము రచించి 1920 ప్రచురించిరి. ఆ గ్రంథము భారతీయ విశ్వవిద్యాలయములందే కాక బ్రిటన్, అమెరికా మునగు విదేశ విశ్వవిద్యాలయములందు పాఠ్య గ్రంథముగా గ్రహింపబడెను. నాటి నుండి ద్విగుణీకృతమైన ఈ పండితుని శరచ్చంద్రికలు దశ దిశలా వ్యాపించెను. తన సుదీర్ఘ జీవితకాలములో రాధాకృష్ణన్ తెలుగు ప్రాంతంలో గడిపింది చాలా తక్కువ కాలమే. 1916 అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో 3 నెలలు, 1917 నుండి 1918 వరకు రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో తత్వశాస్త్ర ఆచార్యునిగా పనిచేయడము, 1931 నుండి 1936 మే వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం కులపతిగా మొత్తము 6.5 సంవత్సరములు మాత్రమే తెలుగు ప్రాంతంలో గడిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ సిఆర్ రెడ్డి గారు ఆహ్వానం మేరకు 1927 డిసెంబర్ 5వ తొలి స్నాతక ప్రసంగము చేశారు. విశ్వవిద్యాలయాలు జాతీయ జీవనము అనే అంశంపై సాగిన ఆ ఉపన్యాసము బుద్ధిజీవుల లోచనాలోచనాలను తెరిపించింది. విద్యార్థులకు మానసికమైన స్వేచ్ఛ, స్వీయ విమర్శ చేసుకునే స్థైర్యము, రూఢీగతమైన వాదాలను ఆలోచించి అవి అవసరమైతే తిరస్కరించే శక్తి ఉండాలి అని ఆ మహాపండితులు వక్కానించారు. విశ్వవిద్యాలయాలు సంకుచితమైన విధానాలను విడనాడి యుగీన పరిస్థితులకు అనుగుణంగా వాటి ఆలోచనలను, పనితనాన్ని తిరిగి రూపొందించుకోవాలని ఆయన హితో పలికారు. ఇంకా వేళ్ళూనుకొని ఆంధ్ర విశ్వవిద్యాలయము సమస్యలను ఉటంకిస్తూ విశ్వవిద్యాలయ స్థాయిలో బోధనా భాషగా ఇంగ్లీషు స్థానంలో తెలుగును ప్రవేశపెట్టే విషయంలో ఆయన హెచ్చరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పట్ల రాధాకృష్ణన్ చేసిన ఈ భావాలు ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయ కులపతిగా బాధ్యతలు చేపట్టి వారు అమలు చేస్తారని ప్రజలు ఊహించారు. తన 43వ ఏట 1/5/1931 ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఆ పదవిని అధిష్ఠించి ఆ పదవికే వన్నె తెచ్చారు. అప్పటికి ఆంధ్ర యూనివర్సిటీకి సొంత భవనాలు లేవు. ఆఫీసు హోటల్ రూములోను, క్లాస్ రూములు ఒక జమీందారి ఇంటిలోనూ జరిగేవి. వైస్ ఛాన్సలర్ బస కూడా యూనివర్సిటీ అద్దెకు తీసుకున్న ఇంట్లోనే ఉండేది. రాధాకృష్ణ బాధ్యతలు తీసుకున్న వెంటనే హిస్టరీ, తెలుగులో ఆనర్స్ కోర్సులను ప్రారంభింపచేశారు. ఫిలాసఫీ, లెక్కలు, ఇకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఫారెన్ లాంగ్వేజెస్కు శాఖలను ఏర్పాటు చేయడంలోనూ, అవి వెంటనే ఆనర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ప్రారంభించడంలోనూ నడుము బిగించి కార్యాచరణ గావించి కృతకృత్యులయ్యారు. భారతదేశ విద్యారంగంలో ఉద్దండులైన వోల్ఫ్, కొయాంజీ, వికేఆర్, విఆర్ హీరేన్ ముఖర్జీ, హుమయూన్ కబీర్, టిఆర్ శేషాద్రి వంటి మేధావులను విశ్వవిద్యాలయ బోధకులుగా తీసుకురాగలిగారు. రాజుల నుండి, పాలకుల నుండి విరాళాలు సేకరించి యూనివర్సిటీకి భవనాలు నిర్మింపచేశారు. విద్యతో పాటు ఆటలు ప్రాముఖ్యతను గుర్తించారు. యూనివర్సిటీకి పూర్తికాల ఫిజికల్ డైరెక్టర్ని, గేమ్స్ కోచ్ని నియమించారు. జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన రాధాకృష్ణ పండితులు పదవులను వెతుక్కుంటూ వచ్చేవి. భారతదేశపు తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రాధాకృష్ణను 12/7/1949 సోవియట్ యూనియన్ రాయబారిగా నియమించారు. రాయబారిగా మాస్కో వెళ్లి సర్వసంగ పరిత్యాగి అయిన స్టాలిన్తో సన్నిహితులై సమర్థుడైన రాయబారి అనిపించుకొనెను. రాధాకృష్ణ రాయబారిగా నియమింపబడడం పట్ల సోవియట్ యూనియన్ స్పందన, స్టాలిన్ అతన్ని అనుసరించిన విధానము, అక్కడ అతని పనితీరు చూసి

0: నెహ్రూ ఎంతో ముగ్ధుడాయను. రాధాకృష్ణన్ మీద గౌరవము మరింత పెరిగింది. ఇండియాకు వైస్ ప్రెసిడెంట్గా ఉండమని ప్రార్థించాడు. రాధాకృష్ణ పండితులు అంగీకరించారు. వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ అఫీషియో చైర్మన్గా కూడా రాజ్యసభను నడపవచ్చునని రాధాకృష్ణ తన ప్రత్యేకత నిరూపించుకున్నారు. 1963లో రాధాకృష్ణ ఇండియా ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్రి. బాబు రాజేంద్ర ప్రసాద్ వలె తన 10,000 జీతంలోనూ 2,500 మాత్రమే తీసుకొని మిగిలినది ప్రధానమంత్రి నిధికి, నేషనల్ రిలీఫ్ ఫండ్కు నెల నెల జమ చేసేవారు. అతను వైస్ రీగల్ రెసిడెన్స్లో ఉన్న అతని నిరాడంబర జీవన విధానము మారలేదు. రాధాకృష్ణ ఎన్నో దేశాల నుండి ఎన్నో గౌరవాలను అందుకున్నారు. 17/4/1975 రాధాకృష్ణ పండితులు పరంపదించారు. ఒక విజ్ఞాన తార వినీల ఆకాశంలో కనుమరుగైనది. ఇందిరాగాంధీ తన సంతాపాన్ని ప్రకటిస్తూ, రాధాకృష్ణ అద్భుతమైన పండితుడు, భారతదేశ పార్లమెంటరీ సంప్రదాయాన్ని నిబద్ధతతో నిలబెట్టారు, భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయము, ఇలా ముగించారు. ఒక సామాన్య ఉపాధ్యాయుడు తన సర్వాంగీణ ప్రతిభా పాఠవాలతో రాష్ట్రపతిగా ఎదగడము అద్భుతం కాదు, ఇది కృషికి పరాకాష్ఠ. భారత ప్రభుత్వం వీరి గౌరవార్థము వీరి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది.
1: మీరింతవరకు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా శ్రీమతి ఎన్ శేషరత్నం గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విడాకుల చట్టం గురించి న్యాయవాది సుశిబాల గారితో పరిచయం వింటారు.
2: నమస్కారం సుశిబాల గారు.
3: నమస్తే అండి.
2: విడాకుల చట్టం అంటే అది అన్ని మతాల వారికి కూడా వర్తిస్తుందండి?
3: విడాకుల చట్టం హిందూ, బౌద్ధ, సిక్కు, జైన్లు వాళ్ళందరికీ హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ దాంట్లోనే విడాకులు కూడా అప్లికబుల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మీరు చెప్పిన ఈ విడాకుల చట్టం అనేది మాత్రం క్రిస్టియన్స్ ఒక్కరికే అప్లికబుల్ అవుతుందండి.
2: అంటే విడాకుల చట్టం అని ఉన్నది ఏదైతే మాత్రం అది క్రిస్టియన్స్కి మాత్రమే అప్లై అవుతుంది.
3: క్రిస్టియన్ మత ప్రకారం వివాహం జరిగిన వాళ్ళకి, లేకపోతే బోర్న్ క్రిస్టియన్స్ ఆ మత ప్రకారం వివాహం జరిగిన వాళ్ళకి జరుగుతుంది, వర్తిస్తుంది. అంటే ఇప్పుడు క్రిస్టియన్ కాకుండా అతను ఒక హిందూ అయి ఉండి క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుని ఈ క్రిస్టియన్ మత ప్రకారం జరిగితే అప్పుడు అతనికి కూడా ఈ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది.
2: అతను అప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం విడాకులు తీసుకోవడం కావదండి?
3: ఏ చట్ట ప్రకారం వివాహం జరిగితే ఆ చట్ట ప్రకారమే విడాకులు కూడా పొందాల్సి వస్తుంది.
2: అయితే ఈ యాక్ట్ ప్రకారం భార్యాభర్తలు విడాకులు పొందడం సులువేనండి లేదా కష్టంగా ఉంటుందా?
3: ఈ యాక్ట్ ప్రకారం ఈ విడాకుల చట్టం అనేది 1869 వచ్చిందండి. ఈ చట్ట ప్రకారం అయితే అడల్టరీ, క్రూయల్టీ అంటే అక్రమ సంబంధాలు వారికి ఉండడం, లేకపోతే భార్యని లేకపోతే భర్తని కానీ చాలా విధాలుగా హింసించి ఇంకా వాళ్ళు కాపురం చేయలేము అనే గ్రౌండ్స్ అడల్టరీ ముఖ్యంగా ఉన్నప్పుడే విడాకులు పొందవలసి వచ్చేది. అంటే ఈ రెండు గ్రౌండ్స్ తప్ప ఇంకా ఏ గ్రౌండ్స్ లో కూడా విడాకులు వచ్చి రావడానికి అవకాశం ఉండేది కాదు.
2: అంటే ఒకవేళ వాళ్ళిద్దరు ఇష్టపడి విడిపోవాలన్నా కూడా అయ్యేది కాదంటారా?
3: మ్యూచువల్ కన్సెంట్, విడాకులు ఇటువంటివన్నీ కూడా ఈ యాక్ట్లో పూర్వకాలం 1869 నుంచి వచ్చిన చట్టంలో అప్లికబుల్కి అయ్యేది కాదు. కానీ 2001 ఈ యాక్ట్ని అమెండ్ చేశారు. అమెండ్ చేసిన దాంట్లో సెక్షన్ 10A కింద మ్యూచువల్ కన్సెంట్ మీద ఇద్దరు ఒప్పుకున్న విడాకులు జరగడం, లేకపోతే డిజర్షన్ ఒక 8 ఏళ్ళు కలిసి విడిగా సెపరేట్గా ఉండి ఏ కారణాల వల్ల ఏమండి, కారణాలు లేకుండా కానీ ఇంకా క్రూయల్టీ కానీ సెపరేట్గా ఉన్నా కూడా అలా జుడిషియల్ సెపరేషన్ ద్వారా కూడా అలా సెపరేట్గా ఉండి డిజర్షన్గా ఉన్నా విడాకులు పొందే కూడా రైట్ కూడా ఇచ్చారు దీంట్లో, అమెండ్ సవరణ చేశారు.
2: అయితే ఈ యాక్ట్ ప్రకారం ఎక్కడ పిటిషన్ దాఖలు చేయాలండి?
3: ఇది మ్యారేజ్ ఎక్కడ జరిగితే అక్కడికి సంబంధించిన జిల్లా కోర్టులో, జనరల్గా జిల్లా కోర్టులోనే ఈ పిటిషన్ దాఖలు చేయాల్సి వస్తుందండి. కానీ ఈ జిల్లా కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత కోర్టు వారి సహేతుకమైన కారణాలు నాని పరిశీలించిన మీదట ఈ విడాకుల చట్టానికి సంబంధించి, అంటే విడాకులు కావాలని సెక్షన్ 10 కింద పిటిషన్ పెట్టినా, లేకపోతే వివాహం చెల్లదు అన్నలిటీ ఆఫ్ మ్యారేజ్

0: ఆ గ్రౌండ్ మీద పిటిషన్ పెట్టినా కోర్టు వారు విచారించి సరైన కారణాలు ఉన్నాయని చెప్పినప్పుడు ఆ పిటిషన్ని వాళ్ళు వేసిన పిటిషన్ని అలౌ చేసినా 6 నెలల లోపల హైకోర్టు వారు ఈ ఆర్డర్ని కన్ఫర్మ్ చేయాలి. అప్పుడే కానీ ఈ విడాకులు వచ్చినట్టుగా జరిగినట్టు కాదు. ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టు వారు పిటిషన్ అలౌ చేసినా కూడా హైకోర్టు వారు కన్ఫర్మ్ చేయాలి.
1: ఇందాక నలిటీ ఆఫ్ గ్రౌండ్స్ అన్నారు కదా, నలిటీ ఆఫ్ మ్యారేజ్కి గ్రౌండ్స్ అన్నారు, అంటే ఏ గ్రౌండ్స్ మీద ఈ నలిటీ ఆఫ్ మ్యారేజ్ అనేది ఇప్పుడు రద్దు అనేది?
0: నలిటీ ఆఫ్ మ్యారేజ్ అంటే రెస్పాండెంట్ ఇంపార్టెంట్ అయినప్పుడు అది దాచి వాళ్ళు వివాహం చేస్తారు, లేకపోతే అప్పటి వరకు తెలియదు అది ఇంపార్టెంట్ అని సహేతుకమైన కారణాలు ఉండి ప్రూవ్ చేస్తే. అలాగే రెస్పాండెంట్ పిచ్చివాడైనప్పుడు, అంటే భర్త కానీ భార్య కానీ పిచ్చివాడైనప్పుడు, లేకపోతే ఇదివరకు ఒక వివాహం జరుగుతుంది దాంట్లో హస్బెండ్ వైఫ్ ఉంటారు కానీ వీళ్ళు సెపరేట్గా వచ్చేసి ఉంటారు, ఒక విడాకులు అనేది శాస్త్రబద్ధంగా రాదు, రాకుండా ఉండి ఆ మ్యారేజ్ అలా కంటిన్యూ ఉన్నప్పుడు ఈ ఇప్పుడు కొత్తగా వివాహం జరిపితే, లేకపోతే ఇంకా రెస్పాండెంట్ అంటే హస్బెండ్ ఏ రేప్ కేసుల్లో వీటిల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఇంపార్టెంట్ అయ్యింది మెడికల్ ఎగ్జామినేషన్ కూడా రాకుండా ఉన్నప్పుడు, సపోజ్ ఇంకొన్ని కేసుల్లో ఒకవేళ రెస్పాండెంట్ ప్రెగ్నెంట్ అయి ఉండొచ్చు ప్రీవియస్గా, అది దాచి వివాహం చేస్తే హస్బెండ్ విడాకులు పొందవచ్చు. నలిటీ ఆఫ్ మ్యారేజ్ అంటే వివాహం చెల్లదు, వాళ్ళిద్దరికీ జరిగిన మధ్య వివాహం చెల్లదు అని.
1: తర్వాత వీళ్ళిద్దరూ సపోజ్ భార్యాభర్తలు మేము విడివిడిగా ఉంటాము అని కోరవచ్చండి?
0: ఆ జ్యుడిషియల్ సెపరేషన్ అని ఉంటుందండి, అది నథింగ్ బట్ పార్షియల్ డైవర్స్ అనమాట. అంటే బెడ్ ఫ్రమ్ టేబుల్ టు బెడ్ అన్నీ సెపరేట్, కానీ ఇద్దరికి ఈ మ్యారేజ్ టై అనేది కంటిన్యూషన్ అవుతుంది కానీ ఈ ఇద్దరు సెపరేట్గా ఉంటారనమాట. అది ఏ గ్రౌండ్స్, అడల్టరీ, క్రూయల్టీ, ఇంకా వాళ్ళతో కంటిన్యూషన్ చేయలేను అని అన్నప్పుడు జ్యుడిషియల్ సెపరేషన్ కానీ వేసుకోవచ్చు. ఈ జ్యుడిషియల్ సెపరేషన్లో ఒక 2 ఇయర్స్ ఉన్న తర్వాత ఇంకా మేము ఇద్దరం కలవలేము అని అప్పుడు సెపరేట్గా డైవోర్స్ పిటిషన్ వేసుకోవచ్చు.
1: ఇది కోర్టు కన్ఫర్మ్ చేయాలండి లేకపోతే మామూలుగా?
0: జ్యుడిషియల్ సెపరేషన్ మాత్రం హైకోర్టు వారు కన్ఫర్మ్ చేయక్కర్లేదండి, ఈ డైవోర్స్, నలిటీ ఆఫ్ మ్యారేజ్ ఈ 2 పిటిషన్లే హైకోర్టు వారు కన్ఫర్మ్ చేయాల్సి వస్తుంది.
1: తర్వాత ఇద్దరు కూడా విడాకులు కోరటానికి హక్కు ఇప్పుడు అయితే వచ్చిందన్నారు కదా, అలా కాకుండా
0: అంటే మ్యూచువల్ కన్సెంట్ తో,
1: అలా కాకుండా ఒకళ్ళు విడాకులు అడిగి ఒకళ్ళు ఇష్టపడకపోతే అలాంటప్పుడు విడాకులు పొందడానికి అవకాశం ఉంటుందా?
0: అప్పుడు అవకాశం ఉంటుందండి, విడాకులు కానీ వేసిన వాళ్ళు వాళ్ళు ఏ గ్రౌండ్స్ మీద వేశారు, వాళ్ళు అడల్టరీ, అడల్టరీ అన్నప్పుడు ఊరికే జనరల్గా అతనితో అక్రమ సంబంధాలు ఉన్నాయి లేకపోతే ఆమెతో అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పడం కాకుండా ఆ అక్రమ సంబంధాల గురించి ఎవరితో సంబంధం ఉంది వాళ్ళని కూడా ఒక పార్టీగా చేర్చి వీళ్ళు రుజువు చేయగలగాలి.
1: రుజువు చేయాలి వీళ్ళు ఎవరైతే ఆరోపించారు, వాళ్ళు
0: ఆరోపించారో వాళ్ళు రుజువు చేయడం, లేకపోతే క్రూయల్టీ బాగా ఇన్సిస్తున్నారు ఎంత దానికి ఏమైనా కారణాలు, ఇలాంటి కారణాలు చూపించిస్తే వాళ్ళు జ్యుడిషియల్ సెపరేషన్ అదర్ సైడ్ రెస్పాండెంట్స్ భార్య కానీ భర్త కానీ మాకు వద్దని అన్నా కూడా ఈ గ్రౌండ్స్ కనుక రుజువు అయితే వారు డైవోర్స్ పొందవచ్చు.
1: మరి అయితే పిల్లల విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఎలాగా అండి సెపరేషన్ విడాకులు తీసుకున్నప్పుడు?
0: ఇప్పుడు లాంటివి ఈ పిటిషన్ పెండింగ్గా ఉన్నప్పుడు ఈ కొత్త 2001 అమెండ్మెంట్ ప్రకారం భార్య తన పిల్లల కోసం మెయింటెనెన్స్కి, ఎడ్యుకేషన్కి వీటికి పిటిషన్ పెట్టినప్పుడు 6 వారాల లోపల ఈ పిటిషన్లు డిసైడ్ చేయాలి అని కూడా కోర్టు వారు యాక్ట్ని సవరించారండి. అంటే దాన్ని బట్టి
1: 6 వీక్స్లో
0: అంటే ఈ పిటిషన్లు వేసినా కూడా మధ్యలో మెయింటెనెన్స్ ఆవిడకి ఈ పిటిషన్ ఖర్చులు ఆవిడకి కానీ తర్వాత ఆ పిల్లల మెయింటెనెన్స్ కానీ అన్నిటికీ ఆవిడ పిటిషన్ వేసుకోవచ్చు దీంట్లో. తర్వాత కస్టడీ ఆఫ్ చిల్డ్రన్ కూడా పిల్లలు ఆవిడ దగ్గర ఉంటారు, ఆవిడ దగ్గరే పెరుగుతున్నారు అంటే ఆవిడకి కస్టడీ ఇవ్వడానికి కూడా కోర్టు వారు అంగీకరిస్తారు.
1: అంటే ఇప్పుడు తండ్రి తల్లి ఇద్దరు అడిగారు అనుకోండి కస్టడీ, అప్పుడు ఎవరి పక్షాన అనేది
0: అప్పుడు కోర్టు వారు రుజువు చేయవలసి వస్తుంది, కోర్టు వారి దగ్గర వీరు రుజువు చేసుకోవాల్సి వస్తుంది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ పిల్లలకి సేఫ్గా ఉంటుంది, తర్వాత ఎవరికి ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంటుంది పిల్లలకి, పిల్లల యొక్క ఇష్టము, ఇవన్నీ గార్డియన్ అండ్ వార్డ్స్ యాక్ట్ ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకుని కొంచెం పిల్లలు కొంచెం పెద్దవారైతే వారి అవగాహన

0: వారిని కూడా అడిగి అప్పుడు పిల్లలకి కస్టడీ అనేది ఇస్తారనమాట.
1: తర్వాత ఇప్పుడు డైవోర్స్ కానీ లేకపోతే నల్టీ ఆఫ్ మ్యారేజ్ ఇవి డిగ్రీ పాస్ చేసిన తర్వాత ఆవిడ సెపరేట్ అయిపోయినట్లేనండి?
0: ఇది డిగ్రీ పాస్ అయిన తర్వాత హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. ఆ అప్పీల్ చేసుకున్న టైం కన్ఫర్మ్ అయ్యేంత వరకు అప్పీల్ కనుక వాళ్ళు చేసుకుంటే, ఈ కన్ఫర్మేషన్ 6 నెలల్లో కన్ఫర్మేషన్ అనేది రాదు, అప్పీల్ అయిన తర్వాత అప్పుడు కన్ఫర్మేషన్ అనేది హైకోర్టు వారు చేస్తారు. అందువల్ల అప్పీల్ అయిన తర్వాత ఇంకా అప్పీల్ చేసుకోకుండా ఈ డైవోర్స్ యాక్ట్లో రిజల్యూషన్ కనుక అయిపోయి డైవోర్స్ అయిపోయిన తర్వాత హైకోర్టు వారు కన్ఫర్మ్ చేస్తే ఇంకా అక్కడి నుంచి సెపరేట్ అయిపోయినట్టుగా,
1: అంటే ఇంకొక మ్యారేజ్ చేసుకోవటం కానీ అలాంటి వాటికి అప్పుడు
0: అప్పుడు ఎవరైనా ఇంకో వివాహం చేసుకోవచ్చు.
1: తర్వాత మరి ఆమె ఆస్తుల్లో అంటే భార్య ఆస్తుల్లో కూడా భర్తకి భాగం అడగవచ్చా?
0: భార్య ఆస్తుల్లో భర్తకి భాగం అంటే ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు భార్యాభర్తలు అనేది ఇది చేయచ్చు. కానీ భర్త ఇప్పుడు జ్యుడిషియల్ సెపరేషను లేకపోతే ఈ డైవోర్స్ యాక్ట్ ఇటువంటి పొందిన తర్వాత విడాకులు పొందిన తర్వాత ఆమెకి భర్త గురించి కానీ భర్త క్రియేటర్స్ భర్తకు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఈవిడ ఆస్తుల మీదకి రాకుండా కోర్టులో సెక్షన్ 27 కింద ప్రొటెక్షన్ ఇమ్మనమని, నా ఆస్తుల నుంచి నా భర్త నుంచి ఆ భర్త యొక్క క్రియేటర్స్ దగ్గర నుంచి నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి ఇప్పించండి అని ఆవిడ పిటిషన్ పెట్టుకోవచ్చు.
1: ఒకవేళ భర్త కనుక అలాంటి ప్రొటెక్షన్ ఆర్డర్ని రద్దుపరచమని అడగడానికి వీలుంటుందా?
0: వీలుంటుంది. భర్త కూడా ఈ గ్రౌండ్స్ ఆవిడ అబద్ధంగా చెప్పింది అని చెప్పి భర్త రుజువు చేస్తూ ఆ పాత మీద పాస్ చేసిన ఆర్డర్స్ మీద అప్పీల్ చేసుకుని ఈ ప్రొటెక్షన్ ఆర్డర్ని కూడా రద్దుపరచమని అతను కూడా దాఖలు చేసుకోవచ్చండి పిటిషన్.
1: తర్వాత ఈ కాంజుగల్ రైట్స్ ప్రొటెక్షన్ అనేది
0: రిస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే భార్య విడిగా ఉంటుంది ఏ కారణాల వల్ల లేకుండా, లేకపోతే భర్త విడిగా ఉంటున్నాడు సెపరేట్గా ఉంది, అటు కాపురానికి రావటం లేదు ఇటు విడాకులే ఇవ్వటం, అప్పుడు వీళ్ళు కాపురానికి రమ్మనమని రిస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని పిటిషన్ దాఖలు చేసుకోవచ్చండి. అది కూడా గ్రౌండ్స్ చూసి ఈ గ్రౌండ్స్లో సపోజ్ అతను బాగా హింసిస్తున్నాడు అనుకోండి, ఆవిడ ఏం వేయకుండా సెపరేట్గా వెళ్ళిపోయి ఆవిడ విడిగా ఉంటారు, ఉన్నప్పుడు భర్త నువ్వు కాపురానికి రావాల్సిందని వేసినప్పుడు ఆవిడ ఆవిడ గ్రౌండ్స్ చూపిస్తూ ఆవిడ సమాధానంలో ఇంత హెరాస్ చేసి అతని బిహేవియర్ ఇలా ఉంది కాబట్టి, లేకపోతే అతని అడల్టరీతో బిహేవ్ చేస్తున్నాడు అందువల్ల ఈ గ్రౌండ్స్ వల్ల నేను సెపరేట్గా ఉన్నాను అని కనుక రుజువు చేస్తే అతను కాపురానికి రమ్మన్న పిటిషన్ కూడా కొట్టివేయడం జరుగుతుంది.
1: అంటే కాపురానికి రమ్మని అడగడానికి ఇతను అడగవచ్చు, కానీ ఆవిడ కూడా తన తగు కారణాలు చూపించి వాటిని రద్దు చేయమని చెప్పారు.
0: రద్దు చేయమని చెప్పారు.
1: తర్వాత ఎక్కడ దాఖలు చేయవలసి వస్తుంది కాపురానికి రమ్మనమని?
0: ఏ పిటిషన్ అయినా ఇప్పుడు ఈ కాపురానికి రమ్మనమని కానీ విడాకులు కానీ లేకపోతే నలిటీ ఆఫ్ మ్యారేజ్ కానీ ఇవి ఆ ఊర్లో ఫ్యామిలీ కోర్టు ఉంటే ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేయొచ్చు.
1: ఇప్పుడు ఈ క్రిస్టియన్ విడాకు చట్టం అప్లై చేసుకోవాలంటే ఏ కోర్టుల్లో దాఖలు చేసుకోవాల్సి ఉంటుందండి?
0: ఇప్పుడు ముఖ్యంగా అసలు జిల్లా కోర్టు అండి, అతని మ్యారేజ్ వివాహం జరిగిన ప్లేస్ లేకపోతే వారు లాస్ట్ రెసిడెన్స్ అక్కడ జరిగినప్పుడు అక్కడికి సంబంధించిన జిల్లా కోర్టులో దాఖలు చేయాలన్నమాట. లేదు ఆ ఊర్లో ఇప్పుడు ఫ్యామిలీ కోర్టు కనుక ఉంటే ఫ్యామిలీ కోర్టులో కూడా ఈ పిటిషన్ దాఖలు చేయొచ్చు.
1: అంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే విదేశాలకు వెళ్ళే వారు ఎక్కువ అవుతున్నారు కదా, మరి అలాంటప్పుడు ఎక్కడ దాఖలు చేయవలసి ఉంటుంది?
0: విదేశాల్లో వెళ్ళినా ఆవిడ గనక ఇండియాలో ఉంటే ఇక్కడే దాఖలు చేసుకోవచ్చు.
1: అంటే మ్యారేజ్ జరిగిన ఊళ్ళో కాకుండా వేరే చోట దూరంగా ఉంటుంది అనుకోండి, అలాంటప్పుడు వీళ్ళు ఏమన్నా కోర్టుకి
0: మ్యారేజ్ లేకపోతే ఇప్పుడు ఇక్కడ జరిగిన దానికి మ్యారేజ్ జరిగినప్పుడు ఉన్న ప్లేసు అంటే విజయవాడలో జరిగితే ఇక్కడ కృష్ణా జిల్లా ఇక్కడ జిల్లా కోర్టులో ఈ ఊర్లో, అలాగే జిల్లా కోర్టు ఏ ఊర్లో ఉంటే ఇప్పుడు కాకినాడలో జరిగిన రాజమండ్రి జిల్లా కోర్టు అందువల్ల అలా జిల్లా కోర్టులో వేసుకోవాలండి. అది లేకపోతే హైకోర్టులో వారు ఫైల్ చేసుకోవచ్చు.
1: హైకోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. అంటే విదేశాల్లో ఉన్న భర్తని తెప్పించడం అనేది మరి అప్పుడు ఎలా అవుతుందండి?
0: అప్పుడు కోర్టు నుంచి సమన్స్ పెడతాయి వాళ్ళకి, దాన్ని బట్టి ప్రొసీడ్ అవడానికి అవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు ఈ అడల్టరీ గ్రౌండ్లోనే ఈ భార్య భర్త ఈ ఇతర సంబంధాల వల్ల వచ్చే డిసీజెస్ కనుక ఉండి అతను ఉంటే అదేవిధంగా అతను 7 సంవత్సరాలు ఎక్కడికైనా వెళ్ళిపోయి కనిపించకుండా ఉండి వేరే బోర్డ్స్ నాట్ నోన్ ఉన్నప్పుడు, అలాగే

0: అతను డిజర్షన్గా ఉన్నా, ఈ క్రూయల్టీ ఉన్నా, లేకపోతే ఆమె ఉండగానే రెండో వివాహం చేసుకున్నా, ఈ గ్రౌండ్స్ అన్నిటిలోనూ కూడా అన్నిటి ద్వారా కూడా విడాకులు పొందవచ్చు అని 2001 అమెండ్మెంట్ ప్రకారం చేశారు. ఇది ఇదివరకు ఇండియన్ డైవర్స్ యాక్ట్ అని ఉండేది. తర్వాత 2001 అమెండ్ చేసినప్పుడు ఈ ఇండియన్ అని తీసేసి డైవర్స్ యాక్ట్ విడాకుల చట్టము అనేవి దీన్ని సవరించారు. అలాగే కొన్ని చట్టాలని, కొన్ని అక్కర్లేని చట్టాలను, సెక్షన్లు, ఆ సెక్షన్లు తీసేసి
1: అంటే
0: కొన్ని సరళతరం చేసి కొన్ని ఇప్పటి వాటికి అనుకూలంగా ఏమో ఉండేలా చేయడంతో ఈ సవరణల వల్ల ముఖ్యంగా క్రిస్టియన్ మహిళలు చాలా ఆనందపడుతున్నారు. సులువుగా వాళ్ళకి ఇప్పుడు డిజర్షన్ గ్రౌండ్ ఇదివరకు లేదు, మ్యూచువల్ కన్సెంట్ మీద డైవర్స్ ఇదివరకు లేదు. అందువల్ల ఇటువంటి గ్రౌండ్స్ అన్నిటి వల్ల కూడా ఇప్పుడు సులభతరంగా వాళ్ళకి విడాకులు తీసుకోవడానికి సవరించడం చట్టాల వల్ల చాలా సులభతరం అవుతుంది.
1: అంటే వాళ్ళు కనుక బాధలు పడుతుంటే ఆ బాధల నుంచి తప్పించుకోవటానికి ఒక
0: మార్గం ఏర్పడింది.
1: నమస్కారం.
0: నమస్తే.
2: మీరు ఇంతవరకు విడాకుల చట్టం గురించి న్యాయవాది సుషిపాల గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కపురం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వసుదైక కుటుంబం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ಆಕಾಶವಾಣಿ
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ 26వ శిఖరాగ్ర సమావేశాలు కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ నగరంలో సోమ మంగళవారాల్లో జరిగాయి. ఎస్సీఓ సంస్థ ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ 26వ శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు కిర్గిస్థాన్ ప్రెసిడెంట్ సదిర్ జాపరో అధ్యక్షత వహించారు. 25 ఇయర్స్ ఆఫ్ ది ఎస్సీఓ టుగెదర్ ఫర్ సస్టైనబుల్ పీస్ డెవలప్మెంట్ అండ్ ప్రాస్పెరిటీ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఎస్సీఓ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో భారతదేశం తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్తో పాటు ఇతర సభ్యదేశాలైన బెలారస్, కిర్గిస్థాన్, కజకిస్థాన్, పాకిస్తాన్, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్ దేశాల నాయకులు హాజరయ్యారు. ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం, యుక్రెయిన్ యుద్దం వంటి క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ప్రాంతీయ భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది. 2 రోజుల పాటు జరిగిన విస్తృత

చర్చల అనంతరం సభ్యదేశాలన్నీ ఏకాభిప్రాయంతో చారిత్రాత్మక బిష్కెంట్ డిక్లరేషన్పై సంతకాలు చేశాయి. ఈ డిక్లరేషన్లో ప్రధానంగా ఇరాన్ పాలిస్తీనాపై ఉమ్మడి వైఖరిని ప్రదర్శించింది ఎస్సీఓ. ఇరాన్ భూభాగంపై అమెరికా ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడులను బిష్కెక్ డిక్లరేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి చార్టర్ను ఉల్లంఘించడమేనని సభ్యదేశాలన్నీ ఏకగ్రీవంగా ప్రకటించాయి. అలాగే అమెరికా వంటి దేశాలు ఇరాన్తో వ్యాపారం చేసే ఇతర దేశాలపై విధిస్తున్న సెకండరీ ఆంక్షలు చెల్లవని, ఇవి ఏకపక్షంగా ఉన్నాయని ఎస్సీఓ స్పష్టం చేసింది. ఇక ప్రపంచ పాలన కేవలం కొన్ని పాశ్చాత్య శక్తుల చేతుల్లోనే కాకుండా బహుళ శక్తుల సమతుల్యతతో కూడిన కొత్త వ్యవస్థగా మారాలని, బహుళ ధ్రువ ప్రపంచం అవసరమని, సైనిక కూటములకు తావు ఉండకూడదని తీర్మానించాయి. ఇక ఈ ఎస్సీఓ సదస్సులో సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఆ అంశాలను కూడా ఈ డిక్లరేషన్లో పొందుపరిచారు. అందులో ఇంటర్నెట్ను ఉగ్రవాద తీవ్రవాద ప్రచారాలకు వాడకుండా ఉండేందుకు అంతర్జాతీయ సమాచార భద్రతను పెంచాలని సభ్యదేశాలన్నీ నిర్ణయించాయి. దీంతోపాటు ఉగ్రవాద నిర్మూలన, డిజిటల్ సహకారం, ఇంధన భద్రత, వాతావరణ మార్పులు, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో పరస్పర మైత్రిని పెంపొందించే 27 కీలక పత్రాలు, అవగాహన ఒప్పందాలను ఆమోదించారు ఈ సదస్సులో. ఇక భారతదేశ దృక్కోణంలో ఈ 26వ శిఖరాగ్ర సదస్సు అత్యంత విజయవంతంగా ముగిసింది. సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, భవిష్యత్ ప్రగతి కోసం సెక్యూరిటీ, కనెక్టివిటీ, ఆపర్చునిటీ అనే మూడు ముఖ్యమైన స్తంభాలను ప్రతిపాదించారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, నియామకాలు, సురక్షిత స్థావరాలను కల్పించే మొత్తం తీవ్రవాద ఇకోసిస్టమ్ను ఏకతాటిపైకి తెచ్చి నిర్మూలించాలని, ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని భారత్ బలంగా డిమాండ్ చేస్తోందని చెప్పారు. అలాగే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వంటి అంతర్జాతీయ అనుసంధాన ప్రాజెక్టులు ఏవైనా సరే ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని, ప్రాంతీయ సమగ్రతను గౌరవించే విధంగానే ఉండాలని భారత్ తన అభిప్రాయాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తోందని చెప్పారు. శాంతి, భద్రత భారతదేశపు మొదటి ప్రాధాన్యత అంశాలని ఆయన స్పష్టం చేశారు. యురేషియా ప్రాంతంలో కూడా శాంతి, స్థిరత్వం కొనసాగాలంటే ఆఫ్ఘనిస్తాన్లోనూ పరిస్థితులు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల అభివృద్ది, మానవతా అవసరాలకు భారత్ తన వంతు సహకారం అందిస్తోందని, భవిష్యత్తులోనూ కొనసాగిస్తుందని తెలిపారు. ఇక పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మాట్లాడుతూ, ఒక ప్రాంతంలో మొదలైన ఘర్షణ అక్కడికే పరిమితం కాదని చెప్పారు. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రత, సముద్ర వాణిజ్యం, సరఫరా వ్యవస్థలపై పడుతుందని వివరించారు. ఈ సంక్షోభాల వల్ల గ్లోబల్ సౌత్ దేశాలే ఎక్కువగా నష్టపోతున్నాయని ఆయన వివరించారు. యుద్దాలు, ఉద్రిక్తతలకు యుద్దభూమిలో పరిష్కారం లభించదని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని భారత్ ఎప్పటినుంచో చెబుతోందని నరేంద్రమోదీ పేర్కొన్నారు. అదేవిధంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కూడా యువతతో పాటు ప్రాంతీయ భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతోందని నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎస్సీఓ పరిధిలోని సంబంధిత వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భద్రతా ముప్పులు, వ్యవస్థీకృత నేరాలు, సమాచార భద్రత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన ఎస్సీఓ యంత్రాంగాలను కేవలం చర్చలకే పరిమితం చేయకుండా ఆచరణాత్మక సమన్వయం, సకాలంలో చర్యలు తీసుకునే వేదికలుగా మార్చాలని భారత ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఇక ఈ 26వ శిఖరాగ్ర సమావేశాల్లో రష్యన్, చైనీస్ భాషలతో పాటు ఇంగ్లీష్ను కూడా ఎస్సీఓ అధికారిక భాషగా ఆమోదించారు. ఎస్సీఓ సభ్యదేశాల మధ్య సాంస్కృతిక బంధాలను బలోపేతం చేయడానికి 2026 చివరిలో మొదటి ఎస్సీఓ సివిలైజేషన్ డైలాగ్ ఫోరంకు ఆతిథ్యమివ్వడానికి భారత సంసిద్ధత వ్యక్తం చేయగా సభ్యదేశాలన్నీ దానిని స్వాగతించాయి. సదస్సు ముగింపులో కిర్గిస్థాన్ తన అధ్యక్ష బాధ్యతలను పాకిస్తాన్కు బదిలీ చేసింది. దీంతో 2026-27 సంవత్సరానికి పాకిస్తాన్ ఎస్సీఓ అధ్యక్ష పదవిని చేపట్టింది. ఎస్సీఓ సదస్సును పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఇంధన భద్రత, ముడిచమురు కొనుగోళ్లు, రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంపై విస్తృతంగా చర్చించారు. భారత పొరుగుదేశమైన నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా జరిగిన ప్రకృతి విలయంలో మరణించిన వారి సంఖ్య 1252 చేరింది. విపత్తు జరిగే 9 రోజులు కావస్తున్నా దాదాపు 4800 మందికి పైగా ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మరోవైపు ప్రభావిత ప్రాంతాల నుంచి మరిన్ని మృతదేహాలను అధికారులు వెలికితీస్తున్నారు. నేపాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిత్వాన్ జిల్లాలో 355, నవల్పరాసి తూర్పులో 218, నవల్పరాసి పశ్చిమంలో 208, నువాకోట్ జిల్లాలో 117 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక నేపాల్ సైన్యం నేతృత్వంలోని సంయుక్త సహాయక బృందాలు తమ గాలింపు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ సహాయక చర్యల్లో 11993 మందిని రక్షించినట్లు తెలిపారు. వర్షబీభత్సం సృష్టించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ

మృతదేహాలు బయటపడుతున్నాయి. అయితే గుర్తుపట్టలేనంతగా ఉన్న మృతదేహాలను డిఎన్ఏ పరీక్షలకు పంపుతున్నారు. అయితే నేపాల్లోని బోటే కోసి త్రిశూలి నదులపై ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టుల భూగర్భ సొరంగాల్లో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఆ సొరంగాల్లో భారీగా బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలు ముందుకు సాగట్లేదు. సొరంగాల మార్గాలు కూడా ఎక్కడెక్కడున్నాయో గుర్తించడం కష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ జల విద్యుత్ ప్రాజెక్టుల సమీపంలోనే 947 మంది కార్మికులు గల్లంతయ్యారని నేపాల్ పోలీసులు వెల్లడించారు. మరోవైపు నేపాల్లోని వరదలకు వాతావరణ మార్పులే కారణమని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా ధృవీకరించారు.

0: వ్యాప్త సమస్య అని, దీనివల్ల కలిగే విపత్తులను ఎదుర్కోవడం కూడా ప్రపంచ బాధ్యత అని బాలేందర్ షా పేర్కొన్నారు. ఇక ఈ నేపాల్ వరదల్లో 275 మంది భారతీయులు గల్లంతయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వరదల్లో ఇప్పటివరకు 169 మంది భారతీయ పౌరులను సురక్షితంగా రక్షించామని, అయితే ఇంకా 275 మంది భారతీయులు గల్లంతయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న జరిగిన వారాంతపు మీడియా సమావేశంలో వెల్లడించారు. నేపాల్లో వరదల కారణంగా మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్ కూడా అక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేసిందని చెప్పారు.
1: The support that India has so far given to Nepal, you would have seen the press releases and statements and the updates that we have been releasing from time to time, giving you the details. We will continue to provide assistance as per the requirement from the government of Nepal. We do in the coming days plan to send more foreign sick kits, Bailey bridges and other material that are requested by the government of Nepal. And these details will be shared with you as and when these supplies are undertaken. Yesterday, we had 2 Indian aircraft flying to Kathmandu along with 21 tons of relief material. You would have seen those visuals as also a statement. Till now, we have supplied around 95 tons of relief material on 7 aircraft.
0: నేపాల్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, త్రిశూలి బజార్ ప్రాంతం నుండి గురువారం ఒకే కుటుంబానికి చెందిన 3 భారతీయులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని తెలిపారు. ఇక కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లి చైనా భూభాగంలో చిక్కుకుపోయిన సుమారు 200 మంది భారతీయ పౌరుల గురించి ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో రణధీర్ జైస్వాల్ స్పందించారు. బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం వారిని సురక్షితంగా తరలించేందుకు చైనా అధికారులతో కలిసి శ్రమిస్తోందని చెప్పారు. ఇప్పటికే చైనా పరిధిలోని టిబెట్ అటానమస్ రీజియన్లో ఎలాంటి ప్రయాణికులు ఇరుక్కోలేదని, దాదాపు 1,907 మంది భారతీయ పౌరులు చైనా సరిహద్దుల నుండి నేపాల్లోకి సురక్షితంగా ప్రవేశించారని ఆయన స్పష్టం చేశారు. నేపాల్ వరదల నేపథ్యంలో వాతావరణ మార్పుల అంశంపై జైస్వాల్ స్పందిస్తూ, గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రపంచ దేశాల ఉమ్మడి సవాలు అని పేర్కొన్నారు. అయితే పర్యావరణ ఉద్గారాలకు కారణమైన అభివృద్ది చెందిన దేశాలే వాతావరణ మార్పుల నివారణకు నాయకత్వం వహించాలని, అభివృద్ది చెందుతున్న దేశాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉచితంగా పంచుకోవాలని భారత్ తరపున ఆయన డిమాండ్ చేశారు.
1: As a close friend and partner, India responded promptly as you have seen, and we will continue to support rescue, relief, reconstruction and recovery efforts in the country. In particular, the remarks that you referred to, I understand that a clarification also has been issued by the Nepalese side. Having said that, let me say that India has consistently maintained that climate change is a common challenge and action in this regard must be based on the principle of common but differentiated responsibilities and respective capabilities. Developed countries who historically are responsible for the emissions and have contributed overwhelmingly to this present crisis must take lead in reducing emissions and supporting developing countries by way of finance and technology transfer to meet this challenge.
0: ఇక నేపాల్తో సరిహద్దు సమస్యపై వస్తున్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. భారతదేశానికి నేపాల్తో ఉన్న సరిహద్దు అంశాలన్నీ పూర్తిగా ద్వైపాక్షికమైనవని, ఇందులో ఏ మూడో పక్షం ప్రమేయాన్ని జోక్యాన్ని భారత్ అంగీకరించబోదని, ప్రస్తుతం ఉన్న దౌత్య యంత్రాంగాల ద్వారానే ఇరు దేశాలు సమస్యలను పరిష్కరించుకుంటాయని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. హార్మౌ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిచర్యగా అమెరికా మిలిటరీ బలగాలు ఇరాన్లోని వ్యూహాత్మక లక్ష్యాలపై వైమానిక దాడులు చేశాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ జరిపిన ఈ దాడుల్లో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ కార్ప్ ఐఆర్జీసీకి చెందిన కీలక స్థావరాలు ధ్వంసమవడమే కాకుండా, సిరిక్ ప్రాంతంలో జరిగిన వైమానిక దాడిలో పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్రిక్తతల మధ్య కిర్గిస్థాన్లో జరిగిన ఎస్సీఓ సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియాన్ స్పందిస్తూ, అమెరికా గనుక ఈ ఘర్షణల్లో వెనక్కి తగ్గితే గత జూన్లో జరిగిన ఇస్లామాబాద్ మెమోరాండం నిబంధనలకు కట్టుబడి శాంతికి తాము సిద్దమని ప్రకటించారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తూ, ఇరాన్ వ్యూహాత్మక భూగర్భ అనుకేంద్రమైన పిక్సాన్స్ మౌంటైన్పై దాడులు చేసేందుకు అమెరికా సిద్దమవుతోందని చెప్పారు. త్వరలోనే పిక్సాక్స్ మౌంటైన్పై దాడులు చేసే అవకాశముందని హెచ్చరించారు. వైట్హౌస్లో ఆయన శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇరాన్ అణు ఆయుధాలు సాధించకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా సైన్యం దాడులు కొనసాగిస్తుందని చెప్పారు. మరోవైపు యుక్రెయిన్ రష్యా యుద్దాన్ని ముగించేందుకు కూడా అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోందని చెప్పారు. శాంతి ప్రతిపాదనను చర్చించేందుకు తన ప్రత్యేక రాయబారులుగా

0: స్టీవ్ విట్కాఫ్ జార్డ్ కుష్నర్లను రష్యా యుక్రెయిన్లకు పంపించామని తెలిపారు. రష్యా యుక్రెయిన్ మధ్య సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్దానికి తెరదించే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వ్లాదిమిర్ పుతిన్ జెలెన్స్కీల మధ్య సయోధ్య కుదిర్చి ఈ యుద్దాన్ని ముగించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. అయితే యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ కూడా కీలక హెచ్చరికలు జారీ చేశారు. రష్యా గగనతలాన్ని ఉపయోగించుకుంటున్న విమానయాన సంస్థలు, ఇతర ఆపరేటర్లకు పలు సూచనలు చేశారు. రష్యాపై భారీ స్థాయిలో డ్రోన్ దాడులు చేస్తామని, ఎవరూ ఆ ప్రాంతంలో ప్రయాణించకూడదన్నారు. ముఖ్యంగా రష్యాలోని మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్ వంటి ప్రధాన నగరాలకు విమానాలు నడుపుతున్న సంస్థలు ఈ హెచ్చరికలను గమనించాలని పేర్కొన్నారు. యుక్రెయిన్పై రష్యా జరిపిన దాడులకు ప్రతిస్పందనగా క్రెమ్లిన్ నగరంపై దాడులు చేస్తామని జెలెన్స్కీ ప్రకటించారు. నైజీరియాలోని గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముడి చమురును దొంగలించే ప్రయత్నంలో విషవాయువు విడుదలై 37 మంది ప్రాణాలు కోల్పోయారు. రివర్స్ స్టేట్లోని ఒక్రికా ప్రాంతంలో పైప్ లైన్ నుంచి ముడి చమురును దొంగలించేందుకు కొంతమంది యువకులు ప్రయత్నించారని, వీళ్లు ఇండోరామా ఎల్ఎంఏ పెట్రోకెమికల్ కేంద్రాల నుంచి చమురు సరఫరా చేసే ఓ పైప్లోని ట్యాపింగ్కు ఇంకో పైపును అమర్చి ఆ పైపు సహాయంతో తమ ఓడల్లోని ట్యాంకర్లకు చమురు నింపుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే విషవాయువులు విడుదలయ్యాయి. ఆ కెమికల్ గ్యాస్ను పీల్చి పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వాళ్ల కోసం అధికారులు, రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. ఇప్పుడు మీరు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశం వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: తలరాతను మార్చేది ఉపాధ్యాయులే. కోట్లాది మంది విద్యార్థుల జీవితాల్లో విజ్ఞానం, నైపుణ్యాలు, విలువలు స్ఫూర్తి నింపి సుసంపన్నం చేస్తున్న గురువులకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారతీయులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తన జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆకాంక్షించిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన మేధావి, ప్రఖ్యాత రచయిత, గొప్ప రాజనీతిజ్ఞుడు అయినప్పటికీ ఉపాధ్యాయునిగా తాను పోషించిన పాత్రనే అన్నింటికంటే మిన్నగా భావించారు. అత్యంత ఆదరణ పొందిన రాష్ట్రపతుల్లో ఒకరైన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంకు ఒక సందర్భంలో మిమ్మల్ని శాస్త్రవేత్తగా గుర్తుంచుకోవాలా, రాష్ట్రపతిగా గుర్తుంచుకోవాలా అనే ప్రశ్న ఎదురైంది. తనను ఒక ఉపాధ్యాయుడిగా గుర్తుంచుకోవాలని డాక్టర్ కలాం సమాధానమిచ్చారు. సామర్థ్యం, నైతిక విలువలే ఉపాధ్యాయులను పూజనీయులుగా మారుస్తాయి. అలాంటి వారినే విద్యార్థులు దైవంగా భావిస్తారు, వారినే ఆదర్శంగా తీసుకుంటారు. తమ సంతానం మాదిరిగానే విద్యార్థులను కూడా ఉపాధ్యాయులు ప్రేమించాలని మన ప్రాచీన గ్రంథాలు సూచిస్తున్నాయి. వారిని సమానంగా న్యాయభావంతో చూడాలని, విద్యార్థులపై కోపం
2: డేరీ సహకారీ సమితి ఔర్ సర్వశ్రేష్ఠ ఏఐ టెక్నీషియన్ ఉత్తర పూర్వీ క్షేత్ర ఔర్ హిమాలయీ రాజ్యో కే లియే విశేష్ పురస్కార్ కా ప్రావధాన్. నామాంకన్ కీ తిథి 10 అగస్త్ సే 10 సితంబర్ 2026 తక్. తో దేర్ కిస్ బాత్ కీ, ఆజ్ హీ ఆవేదన్ కరే www.awards.gov.in పర్ యా సంపర్క్ కరే నజదీకీ CSC కేంద్ర పర్. రాష్ట్రీయ గోపాల్ రత్న పురస్కార్ 2026 పశుపాలన్ ఏవం డేరీ విభాగ్ భారత సర్కార్ ద్వారా జనహిత్ మే జారీ.
3: FM 101.3.

0: ఎస్ వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం 101.3 FM వివిధ భారతి. మన ఈనాటి హర్వీలలో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే కొన్ని మెసేజెస్ అయితే వచ్చాయి, వాటిని చూసేద్దాం. ఆ తర్వాత క్వశ్చన్స్ ని కంటిన్యూ చేద్దాం. వేటపాల నుంచి రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగా మంచి మనసుతో అందరికీ పాఠాలు చెప్పే గురువులకు ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు అంటూ మనకు మెసేజ్ పంపించారు. ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, మెర్సీ, విజయ వీళ్ళంతా బాగున్నారా మేడం అంటూ మెసేజ్ చేశారు. ఐఎమ్ గుడ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి వరుణ్ మనకు మెసేజ్ పంపించారు, హ్యాపీ టీచర్స్ డే అక్క అండ్ మీకు కూడా అని చెప్పేసి. థ్యాంక్ యూ, హ్యాపీ టీచర్స్ డే. అండ్ స్కూల్లో వర్క్ చేస్తున్న పసుపులేటి శ్రీధర్ సార్ అండ్ ఇంటికి వెళ్ళిపోయిన రవికృష్ణ సార్ ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు అంటూ గుడ్ మార్నింగ్ చెప్తూ లేమెల్లపాడు నుంచి భాను మనకు మెసేజ్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుబ్బారావు గారు మనకు మెసేజ్ పంపించారు, హాయ్ అండి, హ్యాపీ టీచర్స్ డే అంటూ మనకు. రైట్, ఇది ఇప్పుడు వరకు ఉన్న మెసేజెస్ అయితే. అండ్ మనము అడుగుతూ ఉన్నాం కదా, సో నేను అడిగే క్వశ్చన్ ఏంటి అనంటే, ఐస్ అంటే ఏదైతే మనకి గడ్డకట్టి వాటర్ని మనము ఫ్రీజ్ చేస్తామో ఐస్ ఉంటుంది కదా, ఐస్ నీటిపై ఎందుకు తేలుతుంది? సో వాటర్ అసలు మనకి వాటర్ మీద ఏమేమి ఫ్లోట్ అవుతాయి, ఏమేమి డిప్ అవుతాయి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. కొంచెం మనకి కొన్ని వాటిలో మనం కన్ఫ్యూజ్ అవుతాం, ఇది నిజంగానే తేలుతుందా, బరువు ఉంటుంది కదా కిందకి వెళ్ళిపోతుంది కదా అనిపిస్తుంది. సో వాటిలో ఒకటి ఐస్ అనమాట. సో ఈ ఐస్ అనేది వాటర్ మీద ఉంచినప్పుడు ఫ్లోట్ అవుతూ ఉంటుంది, అది ఎందుకు అనేది నా క్వశ్చన్. సో మీకు కనుక ఆన్సర్ తెలిస్తే నాకు ఎస్ఎంఎస్ పంపించండి 0666-24-888-14 అనే నెంబర్కి. సో ఇప్పటి వరకు మన హర్విలీల కార్యక్రమంలో ప్రోగ్రాంలో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ మీకోసం నేను ప్లే చేస్తూ ఉంటాను, వింటూ ఉండండి. జస్ట్ స్టే ట్యూన్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఎస్ వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నా 101.3 FM వివిధ భారతి. మనము నమ్మినాటి హరి వెల్లులో సమాన్ అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఎస్ఎంఎస్ఎస్ అయితే వస్తూ ఉన్నాయి. ఐస్ నీటిపై ఎందుకు తేలుతుంది అని అడిగాను. సో దానికి జవాబుగా నేను నా ఆన్సర్ని రివీల్ చేసేస్తున్నా అనమాట. ప్రతిదానికి డెన్సిటీ అనేది ఉంటుంది కదా, కదా డెన్సిటీ అంటే సాంద్రత. ఎస్, ఐస్ అనేది ఐస్కి కూడా ఒక సాంద్రత అనేది ఉంటుంది, డెన్సిటీ ఉంటుంది. సో ఐస్ సాంద్రత వాటర్ సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది, కాబట్టి అది తేలుతుందనమాట. ఒకవేళ ఎక్కువగా ఉంటే అది మునిగిపోతుంది, అదనమాట ఆన్సర్. ఇప్పుడు కొత్త విషయం అయితే తెలుసుకున్నాం కదా. అండ్ మెసేజెస్ వచ్చాయి, అవి ఎలా వచ్చాయో చూద్దాము. ఐస్ సాంద్రత నీటికన్నా తక్కువగా ఉండటం వలన అంటూ అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ పంపించారు. కంగ్రాచులేషన్స్. ఐస్ డెన్సిటీ ఈజ్ లెస్ దెన్ వాటర్ సో ఇట్ ఇస్ ఫ్లోటింగ్ ఇన్ ద వాటర్ అంటూ గాజుల రాధాకృష్ణయ్య మాధవరం కడప నుంచి మనకు మెసేజ్ పంపించారు. సాలిడ్ ఐస్ హ్యాస్ అ లోయర్ డెన్సిటీ దాన్ అ లిక్విడ్ వాటర్. షరీఫ్ ఫ్రమ్ అద్దంకి సాంగ్ బాగా పాడారండి అంటూ మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ మార్నింగ్ ఆర్జే గారు. ఐస్ సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ కావటం వల్ల ఐస్ గడ్డ నీటిపైన తేలుతుంది. ఎర్రమెల్లి సీత మహాలక్ష్మి చెన్నై నుంచి మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ పంపించారు. నెక్స్ట్, ఐస్ గడ్డలు నీటి కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటాయంటూ రమేష్ గారు అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి మెసేజ్ చేశారు. భాస్కర్ పెడల్ నుంచి గడ్డ కట్టినప్పుడు నీటి సాంద్రత తగ్గిపోవడం వల్ల ఐస్ నీటిపై తేలుతుంది అంటున్నారు. సూపర్. నెక్స్ట్ ప్రశ్నకు సమాధానం అంటూ మనకు కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ చేశారు బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్

కమతం వెంకటలక్ష్మీ రెడ్డి భీమునిపాడు నుంచి మనకు కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ పంపించారు. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఇవి ఇప్పటి వరకు ఓ ఇంకా ఉన్నాయా? హురవకొండ నుంచి ఈశ్వరయ్య, నీరు ద్రవ రూపంలో ఉన్నప్పుడు ఐసు తేలుతుంది అంటూ మెసేజ్ చేశారు. శుభోదయం, గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ కరెక్ట్ ఆన్సర్తో భవానీపేట్ గ్రామ కామారెడ్డి నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా మెసేజ్ పంపించారు. కెవీ రమణమూర్తి శ్రీకాకుళం నుంచి నీటి సాంద్రత కంటే ఐస్ సాంద్రత తక్కువ కనుక అంటూ మనకు మెసేజ్ చేశారు. ఎస్, డెన్సిటీస్ అనేవి ప్రతిదానికి ఉంటాయి కాబట్టి వాటి డెన్సిటీ లెవెల్స్ని బట్టి అవి ఫ్లోట్ అవ్వాలా లేదంటే మునిగిపోవాలా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు రెండు ప్రాంతాల్లో అంటే రీజియన్స్ రెండు వేరు వేరు అనమాట, రెండు ప్రాంతాల్లో ఒకే సమయంలో పగలు రాత్రి ఎందుకు ఉండొచ్చు అనేది క్వశ్చన్. సో మీకు ఆన్సర్ తెలిస్తే నాకు ఎస్ఎంఎస్ పంపించండి. రెండు ప్రాంతాల్లో ఒకే సమయంలో పగలు రాత్రి ఎందుకు ఉండొచ్చు అనేది నా క్వశ్చన్. సో ఆన్సర్ తెలిస్తే 0862438814 అనే నెంబర్కి నాకు ఎస్ఎంఎస్ పంపించండి. దానికంటే ముందు సూపర్ సాంగ్స్ మీకోసం, వండర్ఫుల్ బీట్ ప్రేమ మూవీ నుంచి వండర్ఫుల్ సాంగ్ మీకోసం నేను ప్లే చేస్తున్నాను, వింటూ ఆస్వాదించండి. ఈ పాటని గోపీసుందర్ మ్యూజిక్ కంపోజిషన్లో పూర్ణాచారి గారి సాహిత్యంతో నరేష్ అయ్యర్ పాడి వినిపించారు. సో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వింటూ ఆస్వాదించండి. వివిధ భారతి, నేను మీ ఆర్జే ప్రజ్ఞ.

మాకు కూడా చాలా అంటే చాలా గుర్తొచ్చాయి. అండ్ చిన్ననాటి మెమరీస్తో పాటు చిన్నప్పుడు టీచర్ క్లాస్లో అడిగిన క్వశ్చన్స్ కూడా గుర్తొచ్చాయి. సో వాటిని మన ఈనాటి టీచర్స్తో పాటు పేరెంట్స్కి ఇంకా లిజనర్స్ అందరికీ కూడా షేర్ చేస్తే వాళ్ళు చిన్నప్పుడు చెప్పిన ఆన్సర్స్ కూడా చెప్తూ ఉన్నారు. సో ఒకసారి మళ్ళీ ఆన్సర్స్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటున్నారు. అండ్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ ఏమేమి పంపించారు చూద్దాము. రంగాచరణ్ గారు, టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి, భూభ్రమణం వల్ల ఒక రాత్రి ఒకవైపు పగలు సంభవిస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ అనమాట. కంగ్రాచులేషన్స్ అండి. టీచర్స్కి మేమేం చెప్పగలుగుతాం చెప్పండి. విజయవాడ నుంచి నందు, భూభ్రమణం గోళాకార ఆకారంలో ఉండటం వలన, భ్రమణం అంటే తిరగడం అనమాట, సో అలా తిరుగుతూ ఉంటుంది కాబట్టి పగలు ఒకసారి రాత్రి ఒకసారి ఏర్పడుతుంది. అనంతపురం నుంచి అనురాధ, భూమి గోళాకారంగా ఉండటం వల్ల తన అక్షం చుట్టూ తాను తిరగడం వల్ల. నెక్స్ట్ జాన్సన్ విజయవాడ, ఎక్వినాక్స్ అంటూ మనకు మెసేజ్ పంపించారు, భూమి గుండ్రంగా ఉండటం తన చుట్టూ తాను తిరగడం వల్ల అంటూ. హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ మెకానిక్ వెంకట చలపతి గారు మనకు మెసేజ్ పంపించారు. నెక్స్ట్ ఎర్త్ రొటేషన్ వివిధ భారతి విజయవాడ, అనౌన్సర్ వినయ్ అంటూ మనకు మెసేజ్ పంపించారు. నెక్స్ట్ మూసాపేట నుంచి మహబూబ్ నగర్ జిల్లా, నరేష్ లక్ష్మీ నరసింహ యాదవులు ఊరదాగా పోవటం వల్ల అంటూ. అంటే ఓకే, ఇలా నీ ఆన్సర్ని మనకి చాలా ట్రిక్కీగా పంపించారనమాట. వాళ్ళ ఆన్సర్ ఇలా పంపించారు. నెక్స్ట్ హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, మంత పెద్దన్న మనకు మెసేజ్ పంపించారు. వెరైటీగా 1336 అంటూ మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్కి ఏమీ రిలేటెడ్గా అనిపించలేదు కాబట్టి ఎనీవేస్. నెక్స్ట్ మెసేజ్ అరుణ మనకు మెసేజ్ పంపించారు, రొటేషన్ ఆఫ్ ద ఇయర్స్, కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. అందరూ కూడా చాలా చక్కగా ఆన్సర్స్ని పంపిస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళ ఆన్సర్స్ని చక్కగా వాళ్ళు మళ్ళీ చదివి వినిపించుకోవటం వల్ల ఓకే ఇలాంటివి కూడా మనం చెప్పగలుగుతాం అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నీటిలోను నేలపైన కూడా జీవించే జంతువుల్ని ఏమంటారు? ఓకే, తెలుగులో చెప్పండి ఆన్సర్. నీటిలోను నేలపైన జీవించే జంతువుల్ని ఏమంటారు అనేది నా క్వశ్చన్. సో ఆన్సర్ కనుక మీకు తెలిస్తే నాకు ఎస్ఎంఎస్ పంపించండి 0866244888 నెంబర్కి. సో ప్రతి సాంగ్ వచ్చేస్తుంది మీకు.

వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం 101.3 FM వివిధ భారతి అని నేను మీ ఆర్జే ప్రజ్ఞ. మనము ఇందాక అడిగిన క్వశ్చన్ కి సమాధానంగా వచ్చిన మెసేజెస్ అయితే ఒకసారి చదివేస్తాను. రంగాచార్యులు గారు టీచర్ కాలనీ హిందూపూర్ నుంచి ఆంఫిబియన్స్ అంటూ ఉభయచరాలు అంటూ మనకి మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ అలానే రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం ఉభయచరాలు అంటూ మనకు మెసేజ్ పంపించారు. నెక్స్ట్ అలానే సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ వృత్తికే మణి మక్కుటం అంటూ ఎవరు మనకి మెసేజ్ పేరు అయితే రాయలేదు. ఓకే నెక్స్ట్ ఆంఫిబియన్స్ అంటూ మనకు కవిత జోస్నవి మోహిత్ బెంగళూరు నుంచి ఉభయచరాలు అంటూ మెసేజ్ చేశారు. కంగ్రాచులేషన్స్ ఉభయచరాలు. ఓకే దేశరాజు వెంకట సాయి గాయత్రి మనకు సత్తుపల్లి నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ ఏంటి స్నేక్ వాటిని ఏమంటారు అని అన్న, ఏ జీవులు ఉంటాయి అని అనలేదు చిన్నారావు గారు. నెక్స్ట్ అలానే గుడ్ మార్నింగ్ ఆర్జే మేడం, ఉభయచరాలు అంటారు అంటూ ఎర్రమిల్లి సీత మహాలక్ష్మి చెన్నై నుంచి, విజయవాడ నుంచి నందు ఉభయచరాలు అంటూ మనకు మెసేజ్ పంపించారు. అండ్ చాలామంది రియాక్ట్ అయ్యారు. అనంతపురం నుంచి అనురాధ కప్పలు ఉభయచరాలు అంటూ మెసేజ్ చేశారు. జాన్సన్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ ప్రజ్ఞ మ్యామ్, ఆన్సర్ ఆంఫిబియన్స్ అంటూ కర్ణు కూర్ణ తల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. అనంతపురం నుంచి రమేష్ వెంకట చలపతి కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ పంపించారు. మూసాపేట నుంచి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ వీళ్ళంతా కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ చేశారు. ఉదయ నెక్స్ట్ మనకి ఎల్ఐసి కాలనీ నెల్లూరు ప్రసాద్

వారు మనకు మెసేజ్ పంపించారు, ఉభయచర జీవులు అంటూ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ పంపించారు. నెక్స్ట్ త్రిమూర్తులు గుప్తా గారు మనకి హ్యాపీ టీచర్స్ డే చెప్తూ ఉన్నారు. భాస్కర్ పెడన కంగ్రాచులేషన్స్ అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ టీచర్స్ డే. నీళ్ళలో నేలలో జీవించే జీవులు అంఫిబియన్స్ ఉభయచరాలు అంటారు అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ వీకెండ్ అండ్ బాగా ఎంజాయ్ చేయండి. అండ్ నేను కూడా మళ్ళీ మిమ్మల్ని మీట్ అయ్యే వరకు మీ అందరికీ చెప్పేస్తూ ఉన్నాను, టాటా బాయ్ బాయ్. అండ్ నెక్స్ట్ ఆర్జే కూడా సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అండ్ హ్యాపీ టీచర్స్ డే వన్స్ అగైన్, హ్యాపీ చారిటీ డే కూడా ఈరోజు. అండ్ మీ ఆర్జే ప్రజ్ఞ సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. టాటా బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్ అండ్ కీప్ రాకింగ్. బాయ్ గైస్.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ తో కనపడతరాని. రాష్ట్రంలో మంచినీటి చెరువులు, సరస్సుల పునరుజ్జీవనానికి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ఎంతగానో దోహదం చేస్తోందని, 50 కోట్లతో జిల్లాలో చెరువుల అభివృద్ది పనులు ఇప్పటికే పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని, మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కేరళంలోని కొల్లం జిల్లాలో ఉన్న ప్రసిద్ధ అమృతపురి ఆశ్రమాన్ని మంత్రి నారా లోకేష్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాతా అమృతానందమయ్యతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం ఆశ్రమ ప్రాంగణంలోని కాళీ ఆలయంతో పాటు అమృత విశ్వవిద్యాపీఠం క్యాంపస్, ఆయుర్వేద కళాశాలల్ని సందర్శించారు. రాష్ట్రంలోని సంప్రదాయ హస్తకళలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు కళాకారుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. హస్తకళాకారులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని, శిక్షణకు షెడ్యూల్ను త్వరలో వెల్లడిస్తామని అన్నారు. మలేరియా వ్యాధి నియంత్రణకు నిఘా వ్యవస్థ పెంచాలని, దోమల నిర్మూలన చర్యలను బలోపేతం చేయాలని కేంద్ర నిపుణుల బృందం సూచించింది. 2027-2032 జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక రూపకల్పనలో భాగంగా ఈ నెల 1 నుంచి రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం గత రాత్రి మంగళగిరిలోని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ చక్రధర్ బాబు ఇతర అధికారులతో సమావేశమైంది. జాతీయ రహదారుల్లో టోల్ ప్లాజాలకు 20 కిలోమీటర్ల దూరంలోపు నివసించేవారు తమ వ్యక్తిగత వాహనాలకు ఫాస్టాగ్ లోకల్ పాసులను

ఇకపై టోల్ ప్లాజాలకు వెళ్లకుండానే రాజ్మార్గ యాత్ర యాప్ ద్వారా ఆన్లైన్లోనే పొందవచ్చు. ఈ నెల 10-11 తేదీల్లో అమరావతి రాష్ట సచివాలయంలో 8వ కలెక్టర్ల సదస్సు జరగనుంది. జీఎస్డీపీ, స్వర్ణాంధ్ర 2047, జిల్లాల వారీ రోడ్మ్యాప్, సంక్షేమం, సూపర్ 6, తాగునీరు, గృహ నిర్మాణం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై చర్చించనున్నారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు మేఘావృతమైన వాతావరణంతో పాటు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. కేరళంలోని త్రిశూర్ జిల్లాలో గత అర్ధరాత్రి హైవేపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీ కొట్టిన ఘటనలో 8 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. మృతులంతా తమిళనాడులోని దిండిగుల్ ప్రాంతంలోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి మధురలో జన్మాష్టమి వేడుకలు నిన్న వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి బ్రజ్ తీర్థ్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో తొలిసారిగా డ్రోన్ షో నిర్వహించారు. శ్రీకృష్ణుడి జననం, దివ్యలీలలను ఆకాశంలో 500 డ్రోన్లు ఆవిష్కరించాయి. దాదాపు 15 నిమిషాల పాటు సాగిన ఈ ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై విత్ యువర్ ఆర్జే సమత. మరి సమయం చూసుకుంటే 11:11 అయితే అయిపోయిందనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో.

సో మరి ముందుగా ఈరోజు స్పెషాలిటీ ఏంటో మనందరికీ తెలుసు. ఈరోజు టీచర్స్ డే అనమాట. ఎస్, గురువుల దినోత్సవం. అండ్ అందరికీ కూడా, ఎవరైతే మనల్ని ఇన్స్పైర్ చేస్తున్నారో, మనకి చిన్నప్పటి నుంచి చదువు చెప్పిన వాళ్లే కాదు, మనకి జీవిత పాఠాలు నేర్పించిన వాళ్ళందరినీ కూడా మనం గురువులుగా భావించి, మరి ఈరోజు అలాంటి వండర్ఫుల్ టీచర్స్ అందరికీ కూడా విషింగ్ యూ ఆల్ హ్యాపీ టీచర్స్ డే అండి. ఎస్, మరి నిజం చెప్పండి, మీరు కూడా స్కూల్లో ఎప్పుడన్నా హోంవర్క్ చేయలేదనుకోండి, రేపు మీ పేరెంట్స్ని తీసుకురా అని చెప్పి బెత్తం పట్టుకొని బెదిరించినటువంటి ఆ సార్ కానీ టీచర్ కానీ గుర్తున్నారా? లేదంటే క్లాస్ రూమ్లోకి వస్తూనే అలా ఒక మంచి స్మైల్తో అందరినీ పడేసేటువంటి, మాక్సిమం ఇంగ్లీష్ టీచర్సే ఉంటారు ఇలాగా, అలాంటి ఇంగ్లీష్ టీచర్ మీకు గుర్తున్నారా? ఫార్ములాలు మర్చిపోవచ్చేమో కానీ మనకు జీవితాన్ని నేర్పించిన ఆ గురువులను ఎప్పటికీ మరవలేము. అలాగే మట్టిగా ఉనల్ని మనల్ని తెచ్చి, అంటే మట్టి లాంటి మనల్ని తెచ్చి ఆలోచన చక్రంపై నిలిపి ఈరోజు సమాజంలో మనల్ని ఒక శిల్పులుగా నిలబెట్టింది ఆ టీచర్సే. వాళ్ళు క్లాస్లో చాక్ పేస్ పట్టుకుంటే అది కేవలం బోర్డు

మీద రాయడం మాత్రమే కాదు బాస్, మనలాంటి ఎంతో మంది భవిష్యత్తును వాళ్ల తలరాతలను మార్చడానికి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ అంతేకాదు, పుస్తకాల్లో ఉన్న పాఠాలు ఎవరైనా చెప్తారు, కానీ గెలిచినప్పుడు వినయాన్ని, మనం ఓడిపోయినప్పుడు ఓటమిలో ధైర్యాన్ని నేర్పించిన వాళ్లే నిజమైన గురువులు. సో ఇలాగా ఈరోజు మన లైఫ్ని మార్చేసినటువంటి ఎంతోమంది టీచర్స్ ఉంటారు కదా, సో మరి ఒకసారి వాళ్ళందరినీ కూడా గుర్తు తెచ్చేసుకుంటూ, మరి సినిమాల్లో కూడా ఇలాంటి టీచర్స్ మనకి ఖచ్చితంగా కనిపిస్తుంటారు, అండ్ వాళ్ళని చూడంగానే హే వీళ్ళు అచ్చం మన టీచర్స్ లానే ఉన్నారు కదా అని మనం కూడా గుర్తు తెచ్చుకునేటువంటి కొన్ని మంచి క్యారెక్టర్స్, మెసేజ్ ఉన్నటువంటి కొన్ని సినిమాల గురించి ఈరోజైతే మనం మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో.

కడల్లే చెప్పులేసి రసగొట్టు గురు గురు బోలో చిరు ఓణి గురు పట్టే చిరు ఐ ప్రేమదాసు పోసు పెట్టి రెచ్చిపోన పూల రంగడల్లె కీలు గుర్రం ఎక్కిపోన చిరు చిరు క్యా గురు స్లోలీ చిరు సంపస్త గురు నాడు కట్టా ప్రేమ నగరు నేడు నీదే ఛాన్స్ బ్రదరు అదిరిపోయే పిల్ల ఫిగరు అరగ దీత చింత పొగరు చెమ్మకు చెమ్మ గురువా గురువా గుర్రమెక్కు గురువా ఎంతసేపు ఒకటే తరువా శిశువా శిశువా.

మార్చి రైటు చేసేది అంటా నువ్వా? ఇంత కదా అంతే గురు, ఇంకో చీరు చెప్పగురు. పట్టు చీర కట్ట పెట్టి చెంగు పట్టు పిల్ల అంటి పెట్టుకోకపోతే ఒట్టు పెట్టు. అంతే చీరు వారే గురు చల్పి ఆరే చీరు.

0: சபஷ்
1: பல்ல கொட்டு வராங்க
0: நிம்மக்காய் குருவா குருவா.

ఎస్, మరి సినిమా కబుర్ల ప్రోగ్రాంలో మనమైతే టీచర్స్ డే సందర్భంగా మరి మనం మాట్లాడుకుంటున్నాం కదా, క్లాస్ రూమ్లో టీచర్స్ మనకి ఎలా గుర్తుంటారు, స్క్రీన్ మీద కూడా హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ఇలా బ్లాక్ బోర్డ్ ముందు అలా టీచర్స్ లాగా కనిపించగానే ఎంతో మందిని ఇంప్రెస్ చేసినటువంటి కొన్ని మూవీస్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఇందులో గురువు అంటే అసలు ఎలా ఉండాలి, సమాజంలో ఆయనకు దక్కేటువంటి గౌరవం ఏంటి అనేది చూపించినటువంటి ఎవర్ గ్రీన్ క్లాసికల్ మూవీ బడిపంతులు అని చెప్పుకోవచ్చు. నటరత్న ఎన్టీఆర్ గారు ఇందులో ఒక నిజాయితీ గల స్కూల్ మాస్టర్గా అద్భుతంగా నటించారు. జీవితాంతం ఎంతోమంది పిల్లలను గొప్ప ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఒక మాస్టర్గా, అలాగే వృద్ధాప్యంలో సొంత పిల్లల వల్లే ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది కన్నీళ్లు తెప్పిస్తుంది. ముఖ్యంగా ఇందులో భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు అనే ఈ పాట ఉంది చూసారా, ఇప్పటికీ కూడా ప్రతి స్కూల్లో మార్ మోగిపోతూనే ఉంటుంది. మరి ఆ పాట అయితే మీ అందరి కోసం వచ్చేసింది, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎంపై.

ఇలా టీచర్ గొప్పదనాన్ని మరొక విధంగా మనకి చూపించినటువంటి చిత్రం సుందరకాండ అని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమా పేరు మనకి వినగానే గుర్తొచ్చేది మన విక్టరీ వెంకటేష్ గారు. సో ఆయన వేసినటువంటి లెక్చరర్ పాత్ర అనమాట. అండ్ ఒక అమ్మాయి, ఇప్పుడు చాలా కామన్గా చెప్తూ ఉంటున్నారు బట్ కానీ ఇది చాలా తప్పు కదా. సో ఒక అమ్మాయి క్లాస్ రూమ్లోనే తన లెక్చరర్ని ప్రేమిస్తే సదరు గురువు ఎంత హుందాగా క్రమశిక్షణతో ఆ పరిస్థితిని హ్యాండిల్ చేశాడు అనేది ఇందులో చాలా చక్కగా కామెడీని జోడిస్తూ ఎమోషనల్గా చూపించి ముగించారు. గురువు స్థానానికి ఉండేటువంటి మర్యాదను కాపాడే ఒక ఆదర్శవంతమైన లెక్చరర్గా వెంకటేష్ నటన అద్భుతం అని చెప్పచ్చు.

అండ్ అంతేకాదు గీతా గోవిందం. సో ఈ సినిమాలో కూడా ఒక స్టూడెంట్ తనని అలా అప్రోచ్ అయినప్పుడు, అంటే లవ్ చేస్తున్నానని అప్రోచ్ అయినప్పుడు, సో హీరో ఎలా

ఫైనల్ చేశాడు. సో స్టూడెంట్స్ని గురువులు ఎలా చూడాలి అనేటువంటి ఒక చక్కటి పాత్రను ఈ సినిమాలో విజయ్ పోషించాడు అని చెప్పుకోవచ్చు. సో అదే సినిమా గీతా గోవిందం అనమాట. సో మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే నేను మీతో షేర్ చేస్తుంటాను, అండ్ మీరు కూడా వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ప్రతి మీ అందరి కోసం సుందరకాండ ఈ చిత్రం నుంచి ఒక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది.

0: సుబ్బరాజు
1: వచ్చాను సార్.
0: ఇబ్రహీం
2: ఇక్కడ ఉన్నా.
0: అశోకుడు చెట్టు నాటించెను, వనజ
3: వచ్చాగా,
0: పాకిజా
3: ఆయే.

0: ఎంవీఎస్
1: ఎస్ సార్
0: ఎస్ విఆర్
2: నేనే సార్
3: గులామలి గజలే పాడవు
4: సత్బాయి
0: సత్యభామా

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

నిజంగానే మాస్టర్ సినిమాలో ఈ చిత్రంలో ఉన్నటువంటి పాటను వింటుంటే నిజంగా స్టూడెంట్ లైఫ్ చాలా జాలీ, నిజంగా మళ్ళీ మళ్ళీ మనకి ఆ రోజులు తిరిగి రావు అనిపిస్తుంది కదండి. సో అలాగే ఇంకా కొన్ని సినిమాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి రెండు చిత్రాల గురించి. అందులో ఒకటి ఠాగూర్, అండ్ ఇందులో యాంటీ కరప్షన్ ఫోర్స్ అధినేతగా అవినీతిపై పోరాడే ఒక పవర్ఫుల్ కాలేజీ ప్రొఫెసర్ పాత్రలో మన చిరంజీవి గారు కనిపిస్తారు. అలాగే సమాజంలోని లంచగొండితనాన్ని అంతం చేయడానికి ఆయన తన సొంత కాలేజీ విద్యార్థుల్ని ఒక సైన్యంగా మార్చుకుంటారు. క్లాస్ రూమ్లో ఆయన దేశంలోని అవినీతి గురించి స్టాటిస్టిక్స్ చెప్తుంటే నిజంగా థియేటర్లో అలా చప్పట్లు మారు మోగిపోయాయంటే నమ్మండి. అలాగే గురువు ఆశయం కోసం, ఆయనను కాపాడడం కోసం వేలాది మంది విద్యార్థులు ప్రాణాలకు తెగించి పోరాడటం ఈ సినిమా హైలైట్ అని చెప్పచ్చు. సో ఈ సినిమా ద్వారా మనకు చెప్పేది ఏంటి అంటే, ఒక మంచి గురువు కేవలం చదువునే కాదు సమాజం పట్ల సామాజిక బాధ్యతను కూడా నేర్పుతాడని చాటి చెప్పిన ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఠాగూర్.

అండ్ ఇంకొక సినిమా మాస్టర్. సో ఈ సినిమాలో కూడా స్టూడెంట్స్ తో ఫ్రెండ్లీగా ఉంటూనే తప్పు దారిలో వెళుతున్న వాళ్ళని కాలర్ పట్టుకొని మరి సరైన దారిలోకి తెచ్చేటువంటి ఒక పవర్ఫుల్ లెక్చరర్ గా చిరంజీవి గారి నటన అద్భుతం అని చెప్పచ్చు. అండ్ అలాగే ముఖ్యంగా కాలేజీ బ్యాక్ డ్రాప్ లో వచ్చేటువంటి ఈ మూవీ సాంగ్స్ అండ్ స్టైల్ అప్పట్లో ఒక ట్రెండ్ ని సెట్ చేసిందని చెప్పచ్చు. మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి మనం అయితే మాట్లాడుకుందాం. అండ్ దానికంటే ముందు మీ అందరి కోసం ఠాగూర్ ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. సో మరి వింటూ ఉండండి వివిధ్ భారతి FM5 విత్ యువర్ RJ సమత.

ಕಂಠನಾರು ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3. ఇంకా ఇలాంటి మూవీస్ అయితే ఇంకా బోల్డ్ అండ్ అలాగే గురువు అంటే కేవలం పుస్తకాల్లో పాఠాలు చెప్పేవాళ్ళు మాత్రమే కాదు, ఓడిపోయిన విద్యార్థుల్లో నువ్వు గెలవగలవు అనేటువంటి నమ్మకాన్ని నింపేవాడు అని నిరూపించినటువంటి సినిమా గోల్కొండ హై స్కూల్. సో ఇందులో సుమంత్ క్రికెట్ కోచ్ గా ఒక గురువుగా కనిపిస్తాడు. ఆటతో పాటు క్రమశిక్షణను ఆత్మవిశ్వాసాన్ని నేర్పిస్తూ స్కూల్ గ్రౌండ్ ను కాపాడేందుకు విద్యార్థులను ఆయన ఎలా గైడ్ చేశారనేది ఈ సినిమాలో చాలా ఇన్స్పైరింగ్ గా చూపించారని చెప్పచ్చు. అండ్ అంతేకాదు, ఈ కాలపు విద్యా వ్యవస్థపై వచ్చినటువంటి ఒక పవర్ఫుల్ మూవీ 2023లో రిలీజ్ అయినటువంటి సర్ ధనుష్ లెక్చరర్ గా ఈ సినిమాలో అదరగొట్టారని చెప్పచ్చు. విద్య అనేది ఒకళ్ళ సొత్తు కాదు, ప్రతి ఒక్కరి హక్కు అని ఈ సినిమా చాటి చెప్పింది. ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీకి ఎదురొడ్డి ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన చదువును అందించి వారి జీవితాలను మార్చేటువంటి ఒక గొప్ప గురువుగా ఈ సినిమాలో మనకి కనిపిస్తారు. అండ్ అలాగే ఈ కథ మనందరినీ ఆకట్టుకుంటుంది. సో ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయన్నమాట. సో వాటి గురించి ఇంకా మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం గోల్కొండ హై స్కూల్ ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది.

మరి అదన్నమాట సంగతి. మరి మన వెండి తెరపై అలా మన హీరోలు చెప్పినటువంటి పాఠాలు సినిమా డైలాగులు మాత్రమే కాదు, సో మన జీవితానికి ఇవి కొన్ని దిక్సూచులు కూడా అని చెప్పచ్చు. సో సినిమా ఏదైనా సరే, కథ ఏదైనా చివరికి తేల్చింది ఒకటే అండి, డబ్బుతో కొనేటువంటి చదువు కేవలం తాత్కాలికం కావచ్చు, కానీ ఒక మంచి గురువు మన మనసుల్లో నింపేటువంటి జ్ఞానం ఉంటుంది చూసారా, అది శాశ్వతం. మనకు అక్షరాలు నేర్పించి సమాజంలో తలెత్తుకొని బ్రతికేలా చేసినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి మనం జీవితాంతం రుణపడి ఉంటాం. కాబట్టి అలా రేడియో వినేస్తూనే మధ్యలో అలా మీ ఫోన్ తీయండి, అలాగే మీ జీవితాన్ని మార్చిన ఆ స్పెషల్ టీచర్ ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు కదా, సో వాళ్ళకి ఒక థ్యాంక్ యూ మెసేజ్ కానీ, కుదిరితే ఫోన్ చేసి మాట్లాడడం కానీ ఇలా చేయండి. సో ఇలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మీ సక్సెస్ని చూసి కన్నవారి తర్వాత అంతగా సంతోషపడేది మీ గురువులు మాత్రమే కాబట్టి. సో మరి మన రేడియో స్టేషన్ తరపున కూడా ప్రపంచంలోని గురువులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ, మరి మరిన్ని ముచ్చట్లు మనమైతే తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. రాష్ట్రం అభివృద్ది పదంలో ముందుకు సాగుతోందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలంలో ఆయన ఈరోజు పర్యటించారు. నేటితరం నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైందని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. ఈరోజు అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నందు ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వరరావులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఏలూరు ఫైర్ స్టేషన్ వద్ద నూతన అగ్నిమాపక వాహనాన్ని శాసనసభ్యులు బి రాధాకృష్ణయ్య ఈరోజు ప్రారంభించారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ వాహనం అగ్ని ప్రమాద సమయాల్లో వేగంగా స్పందించి ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. పసుపు సాగులో ఆధునిక పద్దతులను తెలుసుకునేందుకు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులు తమిళనాడులోని కోయంబత్తూర్కు క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరారు. వివిధ మండలాలకు చెందిన 40 మంది రైతులు 7 రోజుల పాటు పసుపు సాగు, పంట సంరక్షణ, అధిక దిగుబడుల సాధనకు అనుసరిస్తున్న ఆధునిక విధానాలను పరిశీలిస్తారు. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. వేకువజామున నుండి భక్తులు స్వామివారి ఆలయ మాడవీధుల్లో ప్రదక్షిణలు చేస్తూ స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. దేశంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనను అమలు చేస్తోంది. నంద్యాల జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా యువతకు వివిధ రంగాల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నారు. రాష్ట్రంలోని సంప్రదాయ హస్తకళలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు కళాకారుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. హస్తకళాకారులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని, శిక్షణకు షెడ్యూల్ను త్వరలో వెల్లడిస్తామని అన్నారు. జాతీయ రహదారుల్లో టోల్ ప్లాజాలకు 20 కిలోమీటర్ల దూరంలోపు నివసించే వారు తమ వ్యక్తిగత వాహనాలకు ఫాస్టాగ్ లోకల్ పాస్లను ఇకపై టోల్ ప్లాజాలకు వెళ్లకుండా రాజ్మార్గ్ యాత్ర యాప్ ద్వారా ఆన్లైన్లోనే పొందవచ్చు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

12 గంటల 8 నిమిషాలు అయిపోయింది మన స్టూడెంట్స్ లో టైం. అండ్ మరి మనం అయితే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి ఈ రోజు మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనం ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడైతే మనకి తెలుసు మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎన్నో రకాలు వచ్చేసింది కదండి, మెట్రోస్, బుల్లెట్ ట్రైన్స్, ఫ్లయింగ్ కార్స్, సో ఇవన్నీ మనకి తెలుసు. కానీ భారతదేశంలో 100 ఏళ్ల క్రితం నాటి, అంటే బ్రిటిష్ కాలం నాటి, అంతకంటే పాత కాలం నాటి రవాణా వ్యవస్థలు, ఓల్డెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇప్పటికీ కూడా లైవ్గా నడుస్తున్నటువంటి ప్రదేశాలు ఉన్నాయని మీకు తెలుసా? సో అవి కేవలం మనుషుల్ని మోసేటువంటి వాహనాలు మాత్రమే కాదండి, కదిలే చరిత్ర శకలాలు కూడా. అండ్ భారతదేశంలో అత్యంత పురాతన రవాణా సాధనాలు ఇంకా సజీవంగా ఉన్నటువంటి అద్భుత ప్రదేశాల గురించి ఈరోజైతే మనం మాట్లాడుకుందాం మన మీకు తెలుసా ప్రోగ్రాంలో. సో మరి ఇలా ఈ రవాణా వ్యవస్థ అనగానే ముందుగా మనందరికీ గుర్తొచ్చేటువంటి ఓల్డెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటి చెప్పండి? ట్రైన్స్ కదండి.

శకలాలు కూడా. అండ్ భారతదేశంలో అత్యంత పురాతన రవాణా సాధనాలు ఇంకా సజీవంగా ఉన్నటువంటి అద్భుత ప్రదేశాల గురించి ఈరోజైతే మనం మాట్లాడుకుందాం మన మీకు తెలుసా ప్రోగ్రాంలో. సో మరి ఇలా ఈ రవాణా వ్యవస్థ అనగానే ముందుగా మనందరికీ గుర్తొచ్చేటువంటి ఓల్డెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటి చెప్పండి? ట్రైన్స్ కదండి. భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటి ఎలక్ట్రిక్ ట్రామ్ వ్యవస్థ ఎక్కడుందో మీకు తెలుసా? కోల్కతాలో. సో మీరు రోడ్డు మధ్యలో రైలు పట్టాలు, వాటిపైన నెమ్మదిగా వెళ్లేటువంటి రైలు లాంటి డబ్బాలను అవేనండి ట్రామ్స్ అన్నమాట. సో వీటిని మన దేశంలో కేవలం కోల్కతా నగరంలో మాత్రమే చూడొచ్చు అన్నమాట. సో క్రీస్తు శకం 1883లో గుర్రాలతో లాగేటువంటి ట్రామ్గా ప్రారంభమై ఆ తర్వాత 1902లో ఏషియాలోనే మొదటి ఎలక్ట్రిక్ ట్రామ్ వ్యవస్థగా ఇది రూపాంతరం చెందింది. నేటికి కోల్కతా వీధుల్లో 120 ఏళ్లకు పైగా పురాతనమైనటువంటి వింటేజ్ ట్రామ్ ప్రయాణం కనుక మీరు చేయాలి అనుకుంటే ఆ అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది కోల్కతాలో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ట్రామ్ వ్యవస్థ అనమాట. సో మరి అది సంగతి. మరి మీరెవరైనా ట్రావెల్ చేశారా కోల్కతాలోని ఈ ట్రామ్లో? సో మరి ట్రామ్లో ఒకవేళ మీరు కనుక ట్రావెల్ చేయలేకపోతే పర్లేదు, ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అలాగే చక్కటి విషయాలు అయితే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత. అండ్ ప్రతి మీ అందరి కోసం గంగోత్రి ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఓల్డెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఇంకా ఏ దేశాల్లో, అంటే మన దేశంలో ఏ ప్రాంతాల్లో ఉంది అనేటువంటి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ మరి ఇంకా చెప్పాలి అంటే మన దేశంలోనే మొట్టమొదటి ప్యాసింజర్ రైల్ 1883 ఏప్రిల్ 16 ముంబైలోని బోర్ బందర్ నుంచి ఠాణే మధ్య నడిచిందనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 170 ఏళ్లు దాటినా కూడా ఈ సబ్ అర్బన్ రైల్వే నెట్వర్క్ నిరంతరాయంగా కోట్లాది మంది ప్రయాణికులను చేరవేస్తూ భారతదేశంలోని అత్యంత పురాతనమైన అలాగే బిజీయెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గా నిలిచింది. సో ఇలాంటి మరిన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
3: Vintanaru Vivid Bharati FM 101.3. FM 101.3.

0: विविध भारती FM 101.3। వింటున్నారు వివిధ భారతి FM 101.3।
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

మీకు తెలుసా ప్రోగ్రామ్లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి ఓల్డెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉన్నటువంటి ప్రదేశాల గురించి, అందులోనూ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రదేశాల గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం. అండ్ ఇంకా చెప్పాలి అంటే కొండల మధ్య నుంచి అలా పొగలు కక్కుకుంటూ వెళ్ళేటువంటి ట్రైన్ని మీరు ఎప్పుడైనా చూసారా? సో బ్రిటిష్ వారు 1881లో నిర్మించినటువంటి డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. సో ఇప్పటికీ అక్కడ శతాబ్దం నాటి పాత స్టీమ్ ఇంజన్ సహాయంతోనే పర్యాటక రైళ్లను నడుపుతున్నారన్నమాట. సో ఈ ప్రయాణం మనల్ని నేరుగా అలా పాత కాలానికైతే తీసుకెళ్తుంది అని చెప్పచ్చు.

ఎస్, మరి వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనం అయితే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అండ్ అలాగే సో మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా ఓల్డెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నటువంటి ప్లేసెస్ గురించి. సో అలాంటి మరొక ప్లేసే వారణాసి, అలాగే కేరళలో ఉన్నటువంటి బ్యాక్ వాటర్స్ అనమాట. సో మానవ చరిత్రలోనే అత్యంత పురాతనమైనటువంటి రవాణా మార్గం జల రవాణా అని చెప్పుకోవచ్చు. సో వారణాసిలోని గంగానది ఘాట్ల వద్ద, అలాగే కేరళలోని అలెప్పి బ్యాక్ వాటర్స్లో ఇక్కడ గ్రామాల్లో ఇప్పటికీ కూడా మోటార్స్తో అవసరం లేకుండా కేవలం అలా చేత్తో నడిపేటువంటి పురాతన శైలి చెక్క పడవలను, రోబోట్స్ను స్థానిక ప్రజలు, పర్యాటకులు వాడుతున్నారన్నమాట. సో వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఎలా ప్రయాణించారో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే అక్కడ ఆ పద్ధతి

0: ఇప్పటికీ కొనసాగుతుంది, అదైతే మనం చూడొచ్చు అనమాట. సో మరి అది సంగతి. మన దేశంలో ఆధునిక వాహనాలు ఎన్ని వచ్చినా కూడా ఈ పాత తరం రవాణా సాధనాలు ఇచ్చేటువంటి కిక్కును చూసారా, అది వేరే అని చెప్పొచ్చు. సో ఇవి కేవలం ప్రయాణ సాధనాలు కావు, మన చరిత్రకు మన సంస్కృతికి సజీవ సాక్ష్యాలుగా ఇప్పటికీ అలా నిలిచి ఉన్నాయన్నమాట. సో ఇది ఇవాళ మన మీకు తెలుసా ప్రోగ్రామ్, అండ్ నెక్స్ట్ మరి ప్రోగ్రాంలో అయితే మనం మీట్ అవుదాం. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిద్ భారతి ఎఫ్ఎం.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: హైలెస్సు హైలెస్సు హైలెస్సు

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతు రాణి. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ స్థాయిలో ఉత్తమ టీచర్లుగా ఎంపికైన వారితో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు సంక్షేమంపై రాష్ట స్థాయి హైపవర్ పర్యవేక్షక కమిటీ సమావేశమైంది. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు రాష్ట జిల్లా డివిజన్ స్థాయిలో ఎస్సీ ఎస్టీల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో చర్చించారు. ఉపాధ్యాయులకు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆదర్శ జీవితం గడిపి అత్యున్నత స్థానానికి వెళ్లిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ను భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో భాగంగా మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు విశాఖ జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ అధికారి గోవిందరావు తెలిపారు. సింధు నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు లద్దాఖ్లోని ఉప్సీ ప్రాంతంలో భారత్ తొలి రాతి చెక్ డ్యాంను నిర్మించింది. సిమెంట్ను వినియోగించకుండా రాతితో చేపట్టిన ఈ నిర్మాణంతో నదిలో నీటిమట్టం దాదాపు 10 అడుగుల మేర పెరిగింది. దీంతో నీటి కొరత ఎదుర్కొంటున్న స్థానిక గ్రామాలకు సాగునీరు అందే అవకాశం సుగమమైంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కలిగిన ఈ కామర్స్ సంస్థలకు సంబంధించి భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం ఎగుమతుల కోసం మాత్రమే ఈ కామర్స్ సంస్థలు తమ సొంత సరుకును నిల్వ ఉంచుకోవడానికి వీలు కల్పిస్తూ కొత్త నిబంధనలు నోటిఫై చేసింది. ఏలూరు ఫైర్ స్టేషన్ వద్ద నూతన అగ్నిమాపక వాహనాన్ని శాసనసభ్యులు బి రాధాకృష్ణయ్య ఈరోజు ప్రారంభించారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ వాహనం అగ్ని ప్రమాద సమయాల్లో వేగంగా స్పందించి ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రం అభివృద్ది పదంలో ముందుకు సాగుతోందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం గంట్యాడ మండలంలో ఆయన ఈరోజు పర్యటించారు. రాష్ట్రంలోని సంప్రదాయ హస్తకళలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు కళాకారుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. హస్తకళాకారులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని, శిక్షణకు షెడ్యూల్ను త్వరలో వెల్లడిస్తామని అన్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: బాడీ మాత్రం బేషుగ్గా కనబడుతుంది, టైర్లు మాత్రం రిటైర్ అయిపోయాయండి.
1: అడపాదడప గాలి కొడితే సరిపోతుంది, మారుతిలాగా మబ్బుల్లో పరుగెడుతుంది.

0: మందు బోట్లో వస్తున్నట్లా గావు కాకలేమిట్రా, వచ్చేది పెళ్లివారేగా.
1: బాగుందయ్యో ఈ ముసలాయన, వచ్చేది మగ పెళ్లివారు. కబుర్లు ఆడుతూ కూర్చోక ఈ కండువా వేసుకుని వీధిలోకి ఎదురెళ్ళు.
0: అన్ని ఏర్పాట్లు చేసేనే ముసలి, అయినా ఏది.

0: రాడు, అమ్మాయిని పిలిపించండి. వధువు వస్తున్నది.
1: వధువు కాదు, అదేదో వింత వస్తువు.
0: బాబాయ్, నీ పీసాల సైడ్కు పెట్టి అమ్మాయిని తీసుకురండి. వధువు వస్తున్నది.
1: కొంచెం ఏజ్డ్గా ఉన్నట్టుంది
0: నీ మొహం. ఆవిడ మా పిన్ని. పిన్ని ఆలస్యం చేస్తే మా వాడు ఆడవాళ్ళందరినీ పెళ్లి కూతురు అనుకున్నట్లున్నాడు. అసలు

0: అబ్బాయి వాయిదా లేకుండా జడ్జిమెంట్ ఇచ్చేయి. అమ్మాయి నచ్చిందా?
1: ఓకే, నచ్చినట్టేనండి.
0: నసగకు, ఏం కావాలి అడుగు.
1: పాట ఏమైనా వచ్చినావా కనుక్కోండి గురుగారు.
2: పాటటమ్మా, పాడేస్తే పోలా.

ఎస్ ధీర ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. సో పురుషులు మహిళలు ఇద్దరూ సమానమైన గౌరవం అవకాశాలకు అర్హులు. అయితే

శారీరకంగా భావోద్వేగపరంగా ఆలోచనా పరంగా కూడా ఇద్దరిలో కొన్ని సహజమైనటువంటి తేడాలు ఉంటాయన్నమాట. మరి ఆ తేడాల్లో మహిళలకు కొన్ని బలాలు కూడా ఉన్నాయి. సో అవేంటో ఈరోజు మనం తెలుసుకుందాం మన ధీర ప్రోగ్రాంలో. సో లేడీస్ అనగానే ముందు గుర్తొచ్చేది ఏంటి, మల్టీ టాస్కింగ్ చాలా ఈజీగా చేస్తారు, ఒకేసారి అనేక బాధ్యతలను నిర్వహించేటువంటి సామర్థ్యం గురించి చెప్పుకోవాలి. ఒక మహిళ ఇంటిని చూసుకోవడం, పిల్లల బాధ్యతలు నిర్వహించడం, ఉద్యోగం చేయడం, కుటుంబ సభ్యుల అవసరాలను

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. హస్తకళారూపాల తయారీలో కళాకారులకు మరింత ప్రావీణ్యం

0: పొందించడంతో పాటు ఆధునిక డిజైన్ల తయారీకి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడలోని రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ఇక వార్తల్లోని వివరాలు. విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సహా పలువురు ఉపాధ్యాయులతో ప్రధానమంత్రి ఈరోజు ఆత్మీయంగా ముచ్చటించారు. విద్యార్థులను క్రీడల్లో చురుగ్గా పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఆయన సూచించారు. అలాగే మొబైల్ ఫోన్లు, ఇతర గాడ్జెట్లను అధికంగా వినియోగించకుండా విద్యార్థులు స్క్రీన్ టైంను సమర్థవంతంగా నియంత్రించుకునేలా చూడాలని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: स्क्रीन टाइम अब एक प्रकार का एडिक्शन है. खेल कूद के अंदर बहुत रुचि लेने लग जाएगा. मैदान में वो खेलना तो धीरे धीरे वो उसमें से बाहर आ सकता है. आज के जो आप टीचर्स हैं, क्या अवेयरनेस, क्या भय है, क्या माइन्यूटली ऑब्जर्व करने में कोई किसी बच्चे में बदलाव तो नहीं आ रहा. पूरे शिक्षा जगत से ये कहना चाहते कि हमें बहुत पहले से ज्यादा किताबों से बाहर निकल करके बच्चों की जिंदगी में घुसना पड़े. बचपन मरने नहीं देना चाहिए. टीचर का काम है कि उसके भीतर का बचपन बना रहे.
0: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం ద్వారా ఉపాధ్యాయులు సమాజానికి వినయముకగా నిలుస్తున్నారని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఉపాధ్యాయులు పాఠ్యాంశాలతో పాటు విలువలను బోధిస్తూ క్రమశిక్షణ నేర్పుతూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించుకునే ఉపాధ్యాయ దినోత్సవం అందరిలో స్ఫూర్తి నింపాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. విజయవాడలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయగా పాఠశాల విద్య నుంచి 79, ఇంటర్మీడియట్ నుంచి 24 మంది, సాంకేతిక విద్య నుంచి 14, విశ్వవిద్యాలయాల నుంచి 35 మంది, కళాశాల విద్య నుంచి 17 మందిని, అలాగే ఇంజనీరింగ్, ఫార్మసీల నుంచి 6 అధ్యాపకులను ఎంపిక చేశారు. దేశానికి బాలలు గొప్ప మానవ వనరులని, వారి సంరక్షణ, హక్కులు, పునరావాసం కోసం బాలల న్యాయ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు. బాలల న్యాయ చట్టం 2015 అమలులో దశాబ్దం భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై రాష్ట్ర స్థాయి సంప్రదింపుల సదస్సును విజయవాడలో ఈరోజు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బాలల న్యాయ కమిటీ ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ,
2: Amongst firstly the government departments, which include police authorities, women and child development, social welfare education departments, and their collaboration with the judiciary, civil society organizations, state legal services authorities, district legal services authorities, they all play a crucial and pivotal role. Each one of them is that vital cog in the wheel. One cog does not perform, the whole machinery collapses.
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు సంక్షేమంపై రాష్ట స్థాయి హైపవర్ పర్యవేక్షక కమిటీ సమావేశం ఈరోజు నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట, జిల్లా, డివిజన్ స్థాయిలో ఎస్సీ ఎస్టీల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై హైపవర్ పర్యవేక్షణ కమిటీ చర్చించింది. ఎస్సీ ఎస్టీలకు రక్షణ, సంక్షేమం, అభివృద్ది కోసం 4 అంచెల కార్యాచరణ అమలుపైన చర్చించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదైన 810 కేసుల్లో మొత్తం కేసులు పరిష్కృతం అయినట్టు అధికారులు తెలిపారు. ఎస్సీ ఎస్టీల అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల పరిష్కారానికి 14 స్పెషల్ సెషన్ కోర్టులు, ఒక ప్రత్యేక కోర్టు పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హస్తకళారూపాల తయారీలో కళాకారులకు మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్ల తయారీ శిక్షణా కార్యక్రమాల ద్వారా 770 మంది కళాకారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం 1.3

0: కోట్లను కేటాయించిందని ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. ఆయా కళారూపాలను బట్టి శిక్షణ నెల రోజుల నుంచి 2 నెలల పాటు ఇవ్వనున్నారని తెలిపారు. జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన హస్తకళారూపాలను తయారు చేస్తున్న కళాకారులను గుర్తించి మారుతున్న అభిరుచులకు అనుగుణంగా శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ కార్యక్రమాలకు మొదటి విడతగా 1.01 కోటి రూపాయలను నిధులు మంజూరు అయ్యాయని మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు వరాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న నిరుపేదల జీవన ప్రమాణాలను పెంచుతున్నాయి. విద్యుత్ ఛార్జీలను కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న సామాన్యుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం తిరుపతి జిల్లా వ్యాప్తంగా సత్ఫలితాలను ఇస్తోంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 1040 మంది, అలాగే ఎస్సీ ఎస్టీలకు సోలార్ ద్వారా విద్యుత్ను ఉచితంగా అందిస్తుండగా సబ్సిడీ ద్వారా మరో 450 మంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కరెంటు బిల్లులను కట్టలేని పరిస్థితి నుంచి తాము తేరుకుని ఉచిత కరెంటును పొందడమే కాకుండా విద్యుత్ను విక్రయించుకునే స్థితికి వచ్చామని లబ్దిదారులు అమర్నాథ్ ఆకాశవాణికి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: నా పేరు అమర్నాథ్. ప్రధానమంత్రి సూర్య గారి యోజన కింద విద్యుత్ సబ్సిడీ ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ నేను తీసుకోవడం జరిగింది. 3 కిలోల వాట్స్టార్ స్కీమ్ ద్వారా సుమారు నెలకి 1000 రూపాయల పై చేలుకు నేను ఆదాయం చేకూరింది. నాకు స్కీమ్ వల్ల దగ్గర దగ్గర 75,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. దానికి ప్రధానమంత్రి మోడీ గారు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
0: రాష్ట్రంలో 28 జిల్లా పరిషత్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 13 జిల్లా పరిషత్ ఉండగా జిల్లాల విభజనతో ఈ సంఖ్యను 28కి పెంచారు. ఆయా జిల్లాల పరిధిలోని మండలాలు ఇతర వివరాలను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మలేరియా నిర్మూలనలో రాష్ట్రం అమలు చేస్తున్న వినూత్న విధానాలపై కేంద్ర నిపుణుల బృందాల ప్రశంసలు లభించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 2027 నుంచి 32 వరకు జాతీయ వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా సెప్టెంబర్ 1 నుండి ప్రొఫెసర్ కామిని మెండిస్, నిర్మల్ జో నేతృత్వంలోని నిపుణుల బృందాలు అల్లూరి సీతారామరాజు, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. గుంటూరు జిల్లా మంగళగిరి కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబుతో బృందాల సభ్యులు నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అవేర్ వ్యవస్థ ద్వారా కేసుల నిర్వహణ, ముఖ్యమంత్రి డాష్బోర్డు ద్వారా వ్యాధులపై నిఘా, గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ టెక్నాలజీ, ఫీడర్ అంబులెన్స్ సేవలు, ఫ్రైడే డ్రైడే నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రశంసించినట్లు అధికారులు వెల్లడించారు. ఓటర్ల జాబితాలో తమ పేరు వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని పోలవరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె దినేష్ కుమార్ ఓటర్లకు సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్లు అభ్యంతరాల స్వీకరణకు గడువు పొడిగించిన నేపథ్యంలో ఈరోజు రేపు అదనపు ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. హస్తకళారూపాల తయారీలో కళాకారులకు మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్ల తయారీకి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడలో రాష్టస్థాయి ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
5: యోజన ఉన్ నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే, ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
4: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

స్త్రీల ప్రాబ్లమ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం తెలుసుకుంటున్నాం కదా. సో మరి స్త్రీలు అలాగే పురుషులు ఇద్దరు సమానమైనటువంటి గౌరవానికి అవకాశానికి అర్హులు. అయితే శారీరకంగా భావోద్వేగ పరంగా ఆలోచన పరంగా ఇద్దరిలో ఉన్నటువంటి కొన్ని సహజమైన తేడాలు స్త్రీలకు బలాన్ని ఇస్తాయన్నమాట. సో అలాంటి విషయాలు ఏంటి అనేటువంటి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇంకొకటి చెప్పాలి అంటే అండర్స్టాండింగ్ ఎమోషన్స్, ఎమోషన్స్ని అండర్స్టాండ్ చేసుకోవడంలో కూడా స్త్రీలు ముందుంటారు. మాటల్లో చెప్పకపోయినా ఎదుటివారి ముఖం స్వరం ప్రవర్తనలో మార్పులను గమనించి వారి భావాలను అర్థం చేసుకునేటువంటి నైపుణ్యం చాలా మంది మహిళల్లో కనిపిస్తుందని చెప్పచ్చు. అందుకే కుటుంబాలని కలిపి ఉంచాలన్నా సంబంధాలను సంరక్షించాలన్నా ఇలాంటి ఎన్నో విషయాల్లో మహిళల పాత్ర చాలా ముఖ్యమైనది అని చెప్పచ్చు. అలాగే జీవితంలో ఎదురయ్యేటువంటి కుటుంబ బాధ్యతలను, వ్యక్తిగత సవాళ్లను, సామాజిక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ తిరిగి నిలబడేటువంటి మహిళల కథలు మనకు ఎన్నో కనిపిస్తాయి. సో దీని ద్వారా మనకు తెలిసేది ఏంటంటే స్త్రీలలో ఓర్పు అలాగే మానసిక ధైర్యం కూడా చాలా ఎక్కువే అని చెప్పచ్చు. నిజమైన శక్తి అంటే శారీరక బలం కాదండి, కష్టాల్లో కూడా ధైర్యంగా ముందుకు సాగిపోవడమే అసలైనటువంటి బలం, ధైర్యం. అండ్ వీటితో పాటు ఇంకా ఎన్నో ఉన్నాయి. సో వాటన్నిటి గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత అండి ప్రతి మీ అందరి కోసం సీను ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది.

మంచి నాయకత్వం అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడమే మాత్రం కాదండి, అందరి మాటలు వినడం, టీం వర్క్, సమస్యలను అర్థం చేసుకోవడం. సో ఇవన్నీ కూడా ఇందులో భాగమే, లీడర్షిప్లో భాగమే. సో రాజకీయాలు, విద్య, క్రీడలు, ప్రతి రంగంలోనూ మహిళలు గొప్ప నాయకత్వాన్ని చూపిస్తూ తమ సామర్థ్యాన్ని కూడా నిరూపించుకుంటున్నారు. గర్భధారణ, ప్రసవం ఇలాంటి అనుభవాలు మహిళల శరీరాన్ని ప్రత్యేకమైనటువంటి జీవశాస్త్రీయ సామర్థ్యాలను చూపిస్తాయి. కానీ మహిళల యొక్క గొప్పతనాన్ని కేవలం మాతృత్వంతోనే కొలవడం అనేది కరెక్ట్ కాదు కదా. సో తల్లి అయినా కాకపోయినా ప్రతి మహిళకు తనదైన ప్రతిభ, కళలు, సామర్థ్యాలు ఉంటాయి. ఎన్నో రంగాల్లో అసాధారణ విజయం సాధించినటువంటి మహిళలు కూడా ఉన్నారు. సో ఎవరు గొప్ప కాదు అంటే జెంట్స్ కానీ లేడీస్ కానీ, సో వీరిద్దరిలో ఎవరు గొప్ప అనేది కాదండి, ఎవరి ప్రత్యేకతలతో వాళ్ళు సమాజానికి అవసరమైన వారే అని తెలుస్తుంది. ఇద్దరి ప్రత్యేక సామర్థ్యాలను గౌరవించినప్పుడే కుటుంబం అనేది బలపడుతుంది అనేది గుర్తుంచుకోవాలి. సో ఇది వాళ్ళ మన ధీరా ప్రోగ్రామ్ అండి ప్రీతి, మీ అందరి కోసం మరొక చక్కటి పాటైతే వచ్చేసింది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: నుంచి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
1: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు.
2: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
4: మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టి

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: विविध भारती FM 101.3।
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: Sunday, Sunday, only on Vivid Bharati FM 101.3.

సమయం చూస్తే 2 గంటల 35 నిమిషాలు అయితే అయిపోయింది. అండ్ మరి మనమైతే ఉన్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో. ఈ రోజు మన సందడి సందడి ప్రోగ్రామ్ లో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. సో ఆల్రెడీ లిజనర్స్ అందరూ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందడి సందడి అంటూ మెసేజెస్ అయితే పంపించేస్తున్నారు. సో దాంతో పాటుగా మరి మీ ఆన్సర్స్ ని కూడా దయచేసి జత చేసి పంపించండి, ఓకేనా? సో మరి ఈ రోజు మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. ఆకలి వేసినప్పుడు తనని తానే తినేసేటువంటి జంతువు ఏది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఆకలి వేసినప్పుడు తనని తానే తినేసేటువంటి జంతువు ఏది? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866 24 888 14. ఈ వాట్సాప్ నెంబర్ కి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ గాయం.

ఎస్ మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, మరి ఆకలి వేసినప్పుడు తనని తానే తినేసేటువంటి జంతువు ఏది అని అడిగాను. అండ్ చూసేద్దాం మరి లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్. అయితే నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనుష డేనియల్ గారు సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయండి మా తరపున అంటున్నారు. ష్యూర్ అండి, తప్పకుండా. అలాగే ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి గారు బాగున్నారా అంటున్నారు. ఎస్, నేనైతే చాలా బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? అండ్ అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు. సో ఆల్రెడీ జరిగిపోయినటువంటి పండుగలు రాఖీ, అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి, సో వీటి విషెస్ కూడా పంపించారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు మెసేజ్. ఓకే. అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు నిజామాబాద్ నుంచి పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు, ఎస్, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. థ్యాంక్ యూ అండి. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, ఎస్, కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. రాజేశ్వరి గారు సత్తెనపల్లి నుంచి రైట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే గౌతమ్ సాయి కరివేన బీసీ కాలనీ ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ పంపించారు. థ్యాంక్ యూ అండి. అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. సూపర్. అలాగే మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు గారు, అలాగే పెద్దమస్తానరావు గారు పంపించారు ఆన్సర్. ఓకే. అండ్ అలాగే గడ్డం అంకయ్య గారు పందరపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. అలాగే శంకర్ గారు రెడ్డివారిపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే పార్థ సారథి గారు సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే కన్నయ్య గారు మామిడిగుంటపల్లి విలేజ్ ఐరాల మండల చిత్రూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అలాగే రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లా నుంచి పంపించారు, కానీ కాదండి. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపురం నుంచి మస్తాన్ అండ్ ఫ్యామిలీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం.

ఎస్ అందరి తొందరలో నిండినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే ఇంకా ఉన్నాయన్నమాట. చూసేద్దాం. రామళ్ళ కోట నుంచి అబ్దుల్ మన్నార్ దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. అలాగే వెంకట సుబ్బయ్య గారు లక్ష్మీదేవి కందికైపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధు ప్రసాద్ తలంపాడు గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే బిజిలి వెంకటేష్ శ్యామల గారు ఏకలవ్య నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే చాలా రోజుల తర్వాత వచ్చారు, బాగున్నారా అంటున్నారు, వేటపాలెం రామానగర్ నుంచి పొడ్డు బాలసుబ్రహ్మణ్యం. అలాగే దేవంగ గారు చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ అనంతపూర్ అన్న నుంచి ఇమాంబి బలి భాష అక్తర్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గోర్లఖాన్ దొడ్డి నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ రమేష్ బాబు, సుమలత గారు పంపించారు రైట్ ఆన్సర్. అలాగే నంద్యాల జిల్లా కలమందలపాడు నుంచి ఖాసీ మూతుజావలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మహబూబ్ నగర్ నుంచి కాదండి ఆన్సర్ అయితే. అండ్ అలాగే రాజశేఖర్ రాజు గారు బీవీ నగర్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే

టీచర్స్ డే అంటున్నారు. థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే పార్థ సారథి గారు సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్. కుస్మ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అశోక్ గారు గన్నవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల భానుముఖల నుంచి సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు సుబ్బారెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండాళ్ళు గారు కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దుటూరు నుండి కృష్ణ సంతోష్ కరెక్ట్ ఆన్సర్. జాపా భూమేశ్వర్ గారు అలాగే భూలక్ష్మి గారు వెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు అలాగే పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే టీచర్స్ డే సందర్భంగా టీచర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు అంటూ పాపిలి రామ్మోహన్ రావు అమృతవల్లి గారు సో కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. అలాగే ఊట్కూర్ నారాయణపేట జిల్లా నుంచి అరుణ మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ శృతి రైట్ ఆన్సర్ పంపించారు. సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం.

ఆకలి వేసినప్పుడు తనని తానే తినేసేటువంటి జంతువు ఏది? సో ఇదే కదా నేను అడిగినటువంటి క్వశ్చన్. అండ్ మరి రైట్ ఆన్సర్ వచ్చేసి పాము అనమాట. సో మెయిన్ గా పాములు, అలాగే ఆక్టోపస్లు కూడా. సో ఇలా యాక్చువల్గా ఏంటంటే జంతువులు వాటిని అవి తినాలి అని అనుకోవు, కాకపోతే ఏంటంటే తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనైనప్పుడు తమను తామే తినడాన్ని ఆటోఫాగి లేదా సెల్ఫ్ కానిబలిజం అని అంటారనమాట. సో దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఏమవుతుందంటే పాముల యొక్క పాములు కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ కాబట్టి, సో వాతావరణం వేడిగా ఉన్నప్పుడు వాటి శరీర ఉష్ణోగ్రత కూడా బాగా పెరిగి జీవక్రియ వేగవంతమయ్యి వాటికి తీవ్రమైనటువంటి ఆకలి అయితే వేస్తుందట. సో అలాంటి ఆకలిగా ఉన్నప్పుడు మనం కూడా ఒక్కొక్కసారి అబ్బా ఆకలి వేస్తే బుర్ర పనిచేయట్లేదు అనుకుంటాం కదా. సో అలాగే పాపం అవి కూడా దాన్ని తోక కదలడాన్ని చూసి అదేదో వేరే జంతువు ఎరా అనుకొని పొరపాటున అలా తినేస్తుంది తప్పించి దాంతో అది కావాలని తినడం కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆక్టోపస్. ఆక్టోపస్ కూడా చాలా తెలివైన జీవులు, కాకపోతే ఇవి కూడా ఇలాగే ఇది స్ట్రెస్కి లోనైనప్పుడు ఇలా చిన్న చిన్న బోనుల్లో బంధించినప్పుడు ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తాయన్నమాట. అండ్ ఏదైనా చిన్న బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్స్ కానీ అవి నీళ్ళలో ఉంటాయి కదా, సో అలా వచ్చినప్పుడు అలాంటి వాటి వల్ల జరిగినటువంటి విసుగు స్ట్రెస్ వాటి వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క టెంటికల్స్ ఉంటాయి కదా, ఆక్టోపస్కి చేతులు ఉంటాయి కదా, సో వాటిని అదే కొనికి తినేయడం ప్రారంభిస్తుంది. సో దీనివల్ల మనకు అర్థమైంది ఏంటి, టైంకి భోజనం చేయాలి. టైంకి భోజనం చేయకపోతే ఎంత పెద్ద జంతువైనా ఎలాంటి వాళ్ళైనా సరే ఆ స్ట్రెస్కి బలైపోయి మనల్ని మనమే అంటే మనకి హాని చేసుకునేటువంటి పనులు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి టైం టు టైం ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అనేది ఖచ్చితంగా టైంకి భోజనం చేయండి ఇదన్నమాట. సో మరి ఈరోజు టీచర్స్ డే కదా, సో టీచర్స్ డే సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. మీరు చిన్నప్పటి నుంచి చాలా మంది టీచర్స్ని చూసే ఉంటారు, స్కూల్ కాలేజ్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో. అయితే టీచర్స్ క్లాస్ రూమ్లో ఎక్కువగా వాడేటువంటి పదాలు ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు అనుకోండి, అసలు ఇది క్లాస్ రూమా లేకపోతే చేపల మార్కెటా అని అంటారు, ఖచ్చితంగా అంటారు ఏ టీచర్ అయినా సరే. లేదంటే క్లాస్ రూమ్ కంటే చేపల మార్కెటే బెటర్ అని అంటారు. సో ఇలాంటి పదాలు అనమాట. సో టీచర్స్ క్లాస్ రూమ్లో ఎక్కువగా వాడేటువంటి డైలాగ్స్ ఏంటి? మరి ఈ క్వశ్చన్కి మీరైతే ఆన్సర్ పంపించేసేయండి, వాట్సాప్ చేసేయండి 0866-244-8814 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ మురారి.

0: సమయం 3 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తా ప్రసారం వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధి చెందిన సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయులు టెక్స్ట్ బుక్లను దాటి విద్యార్థుల బాల్యాన్ని, భవిష్యత్తును కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయుల దినోత్సవం ఒక గొప్ప సందర్భమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు. ఇక వార్తల వివరంగా. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో రాష్ట్రపతి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, దేశాన్ని జ్ఞానశక్తిగా నిలపడంతో పాటు ప్రపంచానికే నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దడమే నవభారత ప్రాధాన్యత అని ముర్ము తెలిపారు. నిబద్ధత కలిగిన ఉపాధ్యాయులే దేశ నిర్మాణంలో ముందుండే ప్రధాన శిల్పులని, మహిళల

0: హక్కులు విద్యాభివృద్దికి సావిత్రిబాయి ఫూలే చేసిన విశేష కృషిని ఈ సందర్భంగా ముర్ము గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన 48 మంది ఉత్తమ పాఠశాల ఉపాధ్యాయులకు రాష్ట్రపతి జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు.
1: द्वितीय राष्ट्रपति डॉक्टर सर्वपल्ली राधाकृष्णन की जयंती को शिक्षक दिवस के रूप में मनाकर हमारे देशवासी उनके प्रति एवं समस्त शिक्षक समुदाय के प्रति सम्मान व्यक्त करते हैं. जो समाज शिक्षकों का सम्मान करता है वो समाज सही अर्थ में प्रगतिशील होता है. शिक्षक के बीच आकर मेरे अंदर विद्यमान विद्यार्थी और शिक्षक दोनों ही जीवंत हो जाता है.
0: ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన మరో 21 మంది అధ్యాపకులకు కూడా జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పురస్కార గ్రహీతల విశిష్ట సేవలను వివరిస్తూ రూపొందించిన లఘు చిత్రాలను కూడా ప్రదర్శించారు. ఈ వేడుకల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, విద్యాశాఖ సహాయ మంత్రులు జయంత్ సింగ్, డాక్టర్ సుకాంత మంజుదారులతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంతో పాటు వారి బాల్యాన్ని కూడా కాపాడడంలో మరింత కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సంభాషించిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులతో తన సంభాషణకు సంబంధించిన ముఖ్య చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మోదీ ప్రతి విద్యార్థిలోని చిన్నారి మనస్తత్వాన్ని ఉపాధ్యాయులు ఎప్పుడు సజీవంగా ఉంచాలని, అందుకోసం వారు తమలోని బాల్యాన్ని కూడా కాపాడుకోవాలని ప్రధాని చెప్పారు. పిల్లల్లో వాస్తవమైన మార్పు రావాలంటే ఉపాధ్యాయులు కేవలం సిలబస్కే పరిమితం కాకుండా వారి జీవితంలో భాగం కావాలని మోదీ స్పష్టం చేశారు. ప్రధాన ఆరోగ్య సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ మోదీ పిల్లల్లో విపరీతమైన స్క్రీన్ టైం పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. స్క్రీన్ వ్యసనాన్ని తగ్గించడానికి క్రీడలు, బహిరంగ కార్యకలాపాలు, సృజనాత్మక అభిరుచులను ప్రోత్సహించడం ప్రభావవంతమైన మార్గాలని ప్రధానమంత్రి సూచించారు.
2: స్క్రీన్ టైం అబ్ ఏక్ ప్రకార్ కా అడిక్షన్ హై. మేరే మన్ మే ఏక్ విచార్ ఆతా హై, యా తో వో బచ్చా ఖేల్ కుద్ కే అందర్ బహుత్ రుచి లేనే లగ్ జాయేగా. ఫిర్ ఖేల్ కుద్ మత్లబ్ వో వీడియో గేమ్ నహీ, అరే యాక్చువల్లీ మైదాన్ మే వో ఖేల్నా తో ధీరే ధీరే వో ఉస్మే సే బహార్ ఆ సకే. ఔర్ ఐసే మే క్రియేటివిటీ కే తరఫ్ హమ్ బచ్చో కో జితనా జ్యాదా జోడేంగే. ఔర్ హమ్నే ఐసే కుచ్ నా కుచ్ కార్యక్రమో కో ఆదత్ బనానీ చాహియే.
0: ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసంతో తీర్చిదిద్దుతారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా పోస్టులో వీడియో సందేశాన్ని పంచుకుంటూ మంత్రి గొప్ప విద్యావేత్త, తత్వవేత్త, ఉపాధ్యాయులైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు నివాళులర్పించారు. రాధాకృష్ణన్ ఒక దూరదృష్టి గల ఉపాధ్యాయులని, బోధన పట్ల ఆయన చూపిన అంకితభావం, అందించిన సేవలు నేటికీ అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయులను సత్కరించడానికి ఉపాధ్యాయ దినోత్సవం ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని ప్రహ్లాద్ జోషి తెలిపారు.
3: इस बार सम्मानित किए जा रहे हैं भैयाजी शिक्षकों में स्कूल शिक्षण से 48, उच्च शिक्षण से 21 और कौशल विकास एवं उद्यमिता मंत्रालय से 13 शिक्षक शामिल है. लेकिन यह सम्मान केवल उन शिक्षकों के तक सीमित नहीं है, यह देश के 1,03,00,000 से अधिक शिक्षकों का प्रतिनिधित्व करता है जो हर दिन लगभग 25 करोड़ विद्यार्थियों तक శిక్షణ పంచాతా.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ భారతదేశంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపించబడిన ఈ కళాశాల ఒక శతాబ్ది కాలంలో ఎంతో మంది పండితులు, నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గర్విస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజున జరగడం విశేషం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా నిలిచే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తుందని తెలిపారు. అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక క్రీడా సౌకర్యాలు, పరికరాల తయారీకి భారత్ ప్రధాన కేంద్రంగా

0: ఉంటుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్ లో భూటాన్, బ్రిటన్, చైనా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, అమెరికా సహా మొత్తం 19 దేశాల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారని మంత్రి వెల్లడించారు. అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్ కు శతాబ్ది ఉత్సవ వేదికగా అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. అమిత్ షా అధ్యక్షతన హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై రేపు సమావేశం జరగనుంది. అనంతరం మత్తు పదార్థాల అంశంపై నిర్వహించే విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. రేపు సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమావేశాన్ని కూడా అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ నెల 26వ తేదీన జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక ఉన్నత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ నెల 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరగనున్న జనరల్ డిబేట్ మధ్యాహ్న సెషన్లో జయశంకర్ పాల్గొంటారు. హర్ముజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా పెరుగుతున్న ఆహార ఇంధన ధరలతో పాటు భౌగోళిక రాజకీయ సంఘర్షణలు, పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఈరోజు స్వచ్ఛతాహి సేవ 2026 సంసిద్ధతపై సమీక్షించేందుకు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పలువురు ఉన్నతాధికారులతో అంతర్మంత్రిత్వ శాఖల వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఎడిషన్లో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భారత్ నిర్మించాలనే లక్ష్యంతో ప్రచారం ప్రారంభించనున్నట్లు సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రచారంలో పౌరులందరూ భాగస్వాములై స్వచ్ఛతాహి సేవను నిజమైన ప్రజా ఉద్యమంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. బ్యాడ్మింటన్లో షెంజన్ వేదికగా జరుగుతున్న చైనా మాస్టర్స్ టోర్నమెంట్లో ఈరోజు జరిగే పురుషుల డబుల్ సెమీఫైనల్లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి, మలేషియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రియాన్ అయూబ్, టాన్ వీ కియంగ్ జోడితో తలపడతారు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ జోడిపై భారత జంట విజయం సాధించింది. ఈ విజయంతో సాత్విక్, చిరాగ్ జంట వరుసగా 4వసారి చైనా మాస్టర్స్ సెమీఫైనల్కు చేరుకున్నారు. నేపాల్లో వరద ప్రభావిత త్రిశూలి బజార్ ప్రాంతం నుండి 5 ఏళ్ల బాలుడితో సహా మరో 3 భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 169 మంది భారతీయులను సురక్షితంగా రక్షించారు. నిన్న న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఇంకా 275 మంది భారతీయ పౌరులు ఆచూకీ తెలియకుండా ఉందని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో పలు జిల్లాల్లో వరద బీభత్సంతో అతలాకుతలమవుతున్నాయి. అయోధ్య, వారణాసి, అజామ్గఢ్, బల్దియా, గోరఖ్పూర్, లఖీంపూర్ కేరి, చిత్రకూట్, బారంబాకి సహా రాష్టంలోని 26 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక పునరావాస చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ముగిసే ముందు విశేషాలు మరొకసారి. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయులు టెక్స్ట్ బుక్లను దాటి విద్యార్థుల బాల్యాన్ని, భవిష్యత్తును కూడా కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయుల దినోత్సవం ఒక గొప్ప సందర్భమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం, నేను మణిశ్రీ. ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర అస్థిరత, భౌగోళిక ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న దౌత్య విధానాలు, నాయకత్వ పటిమపై బెల్జియం ప్రధాని బార్ట్ డే వెవర్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోని అత్యంత స్ఫూర్తిదాయకమైన తెలివైన నేతల్లో మోదీ అగ్రగామి అని అభివర్ణించిన ఆయన, మోదీతో భేటీ కావడం తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు వెల్లడించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రవేశ ద్వారంగా పేరొందిన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాంతాన్ని సర్వతోముఖంగా అభివృద్ది చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

ఇస్తారు. హస్తకళాకారులకు మెరుగైన జీవనం, ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. హస్తకళారూపాల తయారీలో మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్లపై అవగాహన కల్పించే లక్ష్యంతో రాష్ట వ్యాప్తంగా 770 మంది కళాకారులకు శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట పోలీసు క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీసు స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్టు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. మలేరియా వ్యాధి నియంత్రణకు నిఘా వ్యవస్థ పెంచాలని, దోమల నిర్మూలన చర్యలను బలోపేతం చేయాలని కేంద్ర నిపుణుల బృందం సూచించింది. వికసిత భారత్లో యువత భాగస్వామ్యం కావాలని మై భారత్

అదనపు ఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. వారాంతం కావడంతో తిరుమలగిరిలో భక్తులతో కిక్కిరిశాయి. దేశం నలుమూల నుంచి శ్రీవారి దర్శనం కోసం యాత్రికులు భారీ సంఖ్యలో తరలిరావడంతో కొండపై తీవ్ర రద్దీ నెలకొంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో క్యూ లైన్లు వెలుపలకు విస్తరించాయి. తమిళనాడు తీర ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితలావర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ శానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

BFM 101.3. మరి స్కూల్ అయినా కాలేజ్ అయినా ఎక్కడైనా సరే టీచర్స్ ఎక్కువగా వాడేటువంటి డైలాగ్స్ ఏంటి అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం ఎంతమందికి స్కూల్ డేస్ గుర్తొచ్చేసాయో. సో సులోచన గారు కరీంనగర్ నుంచి సైలెన్స్, సో ఈ పదం అనమాట చెప్పారు. ఓకే, అండ్ పిన్ డ్రాప్ సైలెన్స్ అని ఎక్కువగా అంటూ ఉంటారట. అప్పుడన జోగరాజు కాలనీ నుండి అప్పల్ రైస్ గారు చెప్తున్నారనమాట. ఓకే, అండ్ మా చిన్నప్పుడు చంద్రశేఖరరావు అనే టీచర్ ఉండేవారు. ఆయన తరచుగా వాడేటువంటి ఊత పదం థాయ్ బెండకాయ లేవరా అని అనేవాడట. ఓకే, శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు, సూపర్ అండి. అలాగే విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి వీపు విమానంలాగే మోగిపోయింది అనేటువంటి డైలాగ్ అంటున్నారు. ఓకే సూపర్. అండ్ ఇంకా సైలెన్స్ సైలెన్స్ ఇలాగ రెండు సార్లు లేదంటే అండర్స్టాండ్ నౌ లిజన్ టు మీ కేర్ఫుల్లీ, సో ఈ పదాలు అంటున్నారు సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి. అండ్ కనకారావు గారు పెడ నుంచి సైలెన్స్ అనేటువంటి పదం ఎక్కువ మంది ఏంటి సైలెన్సే ఎంచుకున్నట్టున్నారు. ఓకే, అండ్ ఇంకా నందికొట్కూరు నుంచి సైలెన్స్ అంటారు అంటున్నారు ఇర్ఫాన్ గారు. ఓకే, అలాగే గాలిరెడ్డి గౌతమ్ సాయి హర్ష గారు పంపించారు కరివేదన నుంచి సైలెన్స్ అనేటువంటి పదం అంటున్నారు. అలాగే నరేష్ మెర్సీ విజయ మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి ఇది స్కూలా లేకపోతే సినిమా హాలా అంటున్నారు. ఓకే, అండ్ ఇంకా ఎమ్మిగనూరు నుంచి గడిగ శ్రీనివాసులు గారు కూడా సైలెన్సే అంటున్నారు. అలాగే సాయి కుమార్ గారు గూడూరు నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి సో సైలెన్స్ అంటున్నారు. అండ్ ఇంకా నిజమా నిమ్మకాయల ఏదైనా కొత్త రకం ఉంటే చెప్పు అంటూ ఓకే పంపించారు టెంపోరావు గారు మల్లారం విలేజ్ అండ్ మధిర మండల్ ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. ఓకే, అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మా తెలుగు మాస్టర్ గారు అప్రాస్యపు విధవల్లారా సైలెంట్గా ఉండండి అంటున్నారు అంటారు అంటున్నారు. ఓకే,

విమెన్ పాడ నుంచి సైలెన్స్ అంటున్నారు. సో ఎక్కువ మంది టీచర్స్ వాడేటువంటి పదం సైలెన్స్ అని అర్థమైంది అనమాట. అండ్ అలాగే మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు, సో వాళ్ళు కూడా ఇది స్కూలా లేకపోతే బందెల దొడ్డ అని అనేవాళ్ళు అంటున్నారు. అండ్ మురళి గారు హాయ్ అంటూ పంపించారు, హాయ్ అండి. అలాగే కీర్తి రాజ్ కుమార్ గారు ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి కీప్ సైలెన్స్ మాట్లాడద్దు అంటున్నారు. కాసిం ముత్తుజావల్ గారు కూడా నంద్యాల నుంచి. అలాగే మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, ఇది బడా లేకపోతే గుడా ఎందుకట్లా అరుస్తారు అని అంటారు అంటున్నారు. ఓకే. జాపా భూమేశ్వర గారు భూలక్ష్మి గారు వెల్లుల నుంచి, సైలెన్స్ పిల్లలు అని అంటారట. ఓకే. రైజ్ యువర్ హ్యాండ్, బీ క్వైట్, ఈ పదాలు ఎక్కువగా యూజ్ చేస్తారు అంటున్నారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. అండ్ ఇదేమన్నా కూరగాయల మార్కెటా అంటారు అంటున్నారు అనంతపురం నుంచి అనురాధ గారు. సో ఇంకా చాలా మెసేజెస్ అయితే ఉన్నాయన్నమాట, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా. సో మరి చూసేద్దాం, మరి మీ చిన్నప్పుడు అంటే ఇంకా లిజనర్స్ చిన్నప్పుడు వాళ్ళ టీచర్స్ ఎక్కువగా వాడేటువంటి పదాలు ఏమై ఉంటాయి అనేది. సో అవి తెలుసుకునే ముందు మరొక లవ్లీ ట్రాక్ అయితే వినేద్దాం ఫ్రమ్ ద మూవీ శివ.

ఎస్, మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి. చూసేద్దాం. అనంతపురం నుంచి అనురాధ గారు సో మెసేజ్ చదివేశాను, అలాగే రాజుల నుంచి జయన్న గారు నోటి మీద వేలు వేసుకొని అలాగే ఉండండి అని అంటున్నారు. ఓకే. అండ్ ఇంకా సైలెన్స్ డోంట్ టాక్ అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజు గారు. అలాగే నో టాకింగ్, స్టాప్ టాకింగ్, సైలెన్స్ ప్లీజ్ అంటున్నారు వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. అండ్ అలాగే భయం ఉందా లేదా లేకపోతే వేషాలు వేస్తున్నావా అని అంటూ ఉంటారు అంటున్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూష గారు. అండ్ ఇంకా సో సర్దార్ గారు భానుముక్కల్ నుండి ఓకే పంపించారు ఆన్సర్. ఓకే. వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి గారు సైలెంట్గా ఉండండి అంటున్నారు. ఓకే. అండ్ ఇంకా రామళ్ళకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత మాట్లాడుకుందరు కానీ ముందు బోర్డు వైపు చూసి నేను చెప్పేది వినండి అని అంటారు అంటున్నారు. సూపర్. అండ్ సూపర్ సాంగ్స్ అంటున్నారు గడ్డ మాంకే గారు బందర్పల్లి నెల్లూరు నుంచి. జాన్సన్ గారు విజయవాడ నుంచి సైలెన్స్ అని అంటున్నారు. ఉట్కూర్ నారాయణపేట జిల్లా నుంచి అరుణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సైలెన్స్ అంటున్నారు. అలాగే నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి సైలెన్స్ అంటున్నారు. అలాగే శరత్ గారు వల్లభనేని కానూరు నుంచి విజయవాడ నుంచి సైలెన్స్ అంటున్నారు. అండ్ అలాగే కామ్గా ఉండండి అంటున్నారు. ఓకే. చిరునవ్వుతో ఇలా చెప్తారంటున్నారు. జీ సింగవరం నుంచి నజీర్ నూర్జహాన్. అలాగే గుడ్ మార్నింగ్ అంటూ పంపించారనమాట. ఓకే. ఉరవకుండా నుండి ఈశ్వరయ్య గారు సైలెంట్గా ఉండండి అంటున్నారు. ఓకే. అలాగే శంకర్ గారు రెడ్డివారిపల్లి నుంచి పంపించారు. ఓకే. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు నిశ్శబ్దంగా ఉండండి స్టూడెంట్స్ అని అంటున్నారు. ఓకే. పెడన జోగానందరావు కాలేజీ నుండి అప్పలరాజు గారు సో మంచి హుషారైన పాటలు ప్లే చేస్తున్నారు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. అలాగే రాజశేఖర్ రాజు గారు బీవీ నగర్ నెల్లూరు నుంచి అల్లరి చేయొద్దు, ఎక్కువగా అల్లరి చేయొద్దు అని చెప్పేవారు అంటున్నారు. ఓకే. దస్తగిరి సంధ్య గారు పొద్దుడు కడప నుంచి అరిస్తే తోలు తీస్తా అని అనేవారు మా సార్ అంటున్నారు. ఓకే. భాస్కర్ గారు పెడన్ నుంచి సైలెన్స్ అందరూ హోంవర్క్ చేశారా అని అడుగుతారు అంటున్నారు. సూపర్. అలాగే ఇది బడా లేకపోతే సంత అని అంటున్నారు నందికొట్కూరు నుండి భాష గారు. అలాగే ఎమ్మిగనూర్ నుండి గడిగే శ్రీనివాసులు గారు గప్ చెప్ నోటి మీద వేలు వేసుకోండి అంటున్నారు. ఓకే. అలాగే ఏమిరా డింబక అని అంటుండేవారు మా లెక్చరర్ అంటున్నారు నాని గారు మిర్యాలగూడ నుంచి. ఓకే. అండ్ ఇంకా కర్నూలు నుంచి తాతారావు గారు సో గుడ్ ఈవినింగ్ అంటున్నారు. అండ్ ఇలాగే గాడిద బుర్ర ఎక్కడుంది, ఇంట్లో కూర్చోండి అని తిట్టేవారు, ఇలాంటి చిన్న చిన్న పనిష్మెంట్స్ ఇచ్చేవారు అంటున్నారు. నెల్లూరు జిల్లా ఇనమడుగ నుంచి శ్రీ గారు చేబ్రోలు రామకృష్ణయ్య గారు. సో ఓకే. అండ్ అలాగే ఇది క్లాస్ రూమా లేకపోతే కూరగాయల సంతన అనేటువంటి పదాలు యూజ్ చేసేవారు అంటున్నారు. అలాగే జయం భాష గారు కర్నూలు నుంచి ఓకే దద్దమ్మలారా అని తిట్టేవారు అంటున్నారు. ఓకే. అండ్ ఇంకా అలాగే తేజేశ్వరి గారు శ్రీనివాసులు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి కీప్ సైలెన్స్ అని అంటున్నారు. అండ్ అలాగే అనంతనాగ్ త్రివేణి గారు నిఖిల్ మణిదీప ముద్దుటూరు నుంచి రేపు మీ పేరెంట్స్ని పిలుచుకొని రా అని అనేవారు అంటున్నారు. అండ్ ఇంకా రవివర్మ గారు ఖమ్మం నుంచి ఇది ఏమైనా చేపల సంత అని అనేవాళ్ళు అంటున్నారు. సో బెటర్ సురేష్ గారు నిర్మల వావెళ్ల నుంచి సో ఇందా క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు అనమాట. సో మరి ఇంకా వీటితో పాటు ఇంకా చాలా

టీచర్స్ ఎక్కువగా వాడేటువంటి పదాలు ఏంటి, నేను ఒక్కసారి అట్లా తిరిగిస్తే చాలు వెనకాల వెంటనే నాయిస్ మొదలైపోతుంది అని అంటుంటారు. అలాగే ముందుగా దృష్టి ఎక్కడికి వెళుతుంది అంటే లాస్ట్ బెంచ్, సో లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటుంటారు. అలాగే సో దీంతోపాటు ఇంకా ఏమంటారంటే, అందరూ ఒకవేళ నవ్వుతున్నారు అనుకోండి, ఎక్కడన్నా ఎవరైనా స్టూడెంట్స్ నవ్వుతుంటే ఏంటి నవ్వుతున్నారు, ఆ జోక్ ఏంటో చెప్తే మేమందరం కూడా నవ్వుతాం కదా అని అడుగుతారు. కానీ నిజంగా మనం జోక్ చెప్పామనుకోండి, నెక్స్ట్ మినిటే గెట్ అవుట్ ఆఫ్ ది క్లాస్ అని కూడా చెప్పేస్తూ ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి. అండ్ ఇంకా వీటితో పాటు హోంవర్క్ బుక్ ఒకవేళ ఇంటి దగ్గర మర్చిపోయాను మేడం అని చెప్పారనుకోండి, అన్నం తినడం మర్చిపోయావా అని కూడా క్వశ్చన్స్ అడిగేవారు. అలాగే రేపు మీ పేరెంట్స్ని తీసుకురండి వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పగానే ఇక అంతే సంగతులు, మన గుండెలో రైళ్ళు పరిగెత్తేలా కదండి. అండ్ ఇంకా వీటితో పాటు ఒకవేళ క్లాసు వినడం నచ్చకపోతే వెళ్ళిపోండమ్మా బయటికి వెళ్ళిపోండి అని కూడా చెప్పేవాళ్ళు. కానీ డేర్ చేసి ఎవరైనా అట్లీస్ట్ నిల్చునే వాళ్ళ లేదు. అండ్ దీంతోపాటు నా కెరీర్లో మీ బ్యాచే వర్స్ట్ బ్యాచ్ అని చెప్పేవాళ్ళు. అండ్ ట్విస్ట్ ఏంటంటే ఇదే డైలాగు ప్రతి సంవత్సరం ప్రతి బ్యాచ్కి చెప్తారని తర్వాత తెలుస్తుందనమాట. అండ్ ఇంకా ఎగ్జామ్స్ టైంలో అయితే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు టైం అయిపోయింది టైం అయిపోయింది లాస్ట్ 2 మినిట్స్ అని కూడా చెప్తూ ఉండేవారు. సో ఇవన్నీ కూడా టీచర్స్ని కించపరచాలని మాత్రం అస్సలు కాదండి. మరొక్కసారి మన చిన్నప్పటి విషయాలన్నీ అలా గుర్తు తెచ్చుకునేటువంటి చిన్న ప్రయత్నం అనమాట. సో వివి సుబ్బారావు గారు మార్కాపురం నుంచి హాయ్ హలో అంటూ సో సైలెన్స్ అంటున్నారు. అండ్ ఆచార్య గారు టైలర్ ముండ్ల తిన్న నుంచి పంపించారనమాట, సైలెంట్గా ఉండండి అటెండెన్స్ వేస్తున్నాను అని అనేవారు అంటున్నారు. సో ఇదన్నమాట సంగతి. అండ్ మరి మన సందడే సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం బాగా వినేటువంటి పదం అంటే ఇప్పుడు పిల్లల్ని జెన్జీ జెన్జీ అంటున్నారు కదా, అసలు ఈ జెన్జీ అంటే ఏ సంవత్సరంలో పుట్టినటువంటి జనరేషన్? సో మరి మీకు తెలుసా, తెలిస్తే కనుక వాట్సాప్ చేసేయండి 0866242484 ఈ వాట్సాప్ నెంబర్కి. జెన్జీ అంటే ఏ సంవత్సరంలో పుట్టినటువంటి జనరేషన్ వాళ్ళను జెన్జీ అని అంటారు. మరి మీరైతే వాట్సాప్ చేస్తూ ఆన్సర్ అయితే వింటూ మీ అందరి కోసం స్టూడెంట్ నెంబర్ 1 ఈ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

మరి మన సందడి సందడిలో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, మరి జెన్ జీ అంటే ఏ సంవత్సరంలో పుట్టినటువంటి జనరేషన్ ని అంటారు అని అడిగాను. అండ్ నరేష్, మెస్సి, విజయ్ అండ్ ఫ్యామిలీ మూసాపేట్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే శ్రీనివాసరావు గారు మదిర నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే విశ్వక్నగర్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే రాజుల నుంచి జయన్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అలాగే నెల్లూరు జిల్లా ఇనమడుగు శ్రీ చేబ్రోలు నుంచి రామకృష్ణయ్య గారు సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అలాగే జీ సింగవరం నుంచి నజీర్ నూర్జహాన్ హజీరా అబ్దుల్ రెహమాన్ సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే జేఎం భాష గారు అండ్ ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. అలాగే

0: గౌతమ్ సాయి గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పుష్ప గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే తేజేశ్వరి శ్రీనివాసులు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి పంపించినటువంటి అనూష గారు సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే మీరు అలా చెప్తూ ఉంటే నిజంగానే నేను స్కూల్ కాలేజ్కి వెళ్ళొచ్చేసాను అంటున్నారు. సో ఓకే. అండ్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే నేతాజీ కుమార్ గారు సత్యవేదు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. పడన జోగానంద్ర కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ అయితే చూసేద్దాం ఆఫ్టర్ షార్ట్ కమర్షియల్ బ్రేక్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి చూసేద్దాం. కలమందలపాడు నుండి ఖాసిం ముత్తుజావలి గారు కరెక్ట్ ఆన్సర్. మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు వివిధ భారతి కార్యక్రమాలు వింటూ చాలా చాలా బాగున్నాం అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు, థ్యాంక్ యూ అండి. అలాగే ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. కన్నయ్య గారు మామిడిగుంట్ల విలేజ్ ఐరాల నుండి కరెక్ట్ ఆన్సర్. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా కాదండి నాగేశ్వర ఆచారి గారు పంపించారు, బట్ ఆన్సర్ అయితే అది కాదు, నేను రివీల్ చేస్తాను, నో ప్రాబ్లం. అండ్ అలాగే సామర్లకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మంచి మంచి పాటలు వినిపించారు అంటున్నారు. ప్రోగ్రామ్ సూపర్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అలాగే నందికొట్కో నుండి రఫీ గారు ఓకే రైట్ ఆన్సర్. అలాగే గోవర్ధన్ రావు ఇంద్రాబాయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వనపర్తి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి పంపించారు, ఆన్సర్ అయితే కాదండి. అలాగే దోర్నాల బాలాజీ గారు మనస్థలిపురం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే అనంతపురం నుంచి రమేష్ గారు టైలర్ రమేష్ గారు. అలాగే మెకానిక్ వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్. రాజన్ నుంచి జయన్న గారు సో క్వశ్చన్స్ బాగున్నాయి అంటున్నారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు బిట్రా నిర్మల సురేష్ వావిళ్ళ నుంచి. అలాగే ప్రదీప్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మస్తాన్ ఫ్యామిలీ గారు అనంతపురం నుంచి పంపించారు ఆన్సర్ ఓకే. అండ్ ఇంకా రాజేష్ అంబిక ప్రేమ్ సాయి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే అనంతపురం నుంచి అక్తర్ వలీ భాషా ఇమాంబి పంపించారు ఆన్సర్ ఓకే అండి. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. సో జెన్జీ అంటే 1997 నుంచి 2012 వరకు, సో ఈ టైంలో పుట్టిన వాళ్ళని జెన్జీ అని పిలుస్తారనమాట. సో రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మరి ఈరోజు మన సందడి సందడిలో లాస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. సో మరి జెన్జీ అంటే అర్థమైపోయింది కదా. మరి 1981 నుంచి 1996 ఈ కాలం మధ్యలో పుట్టినటువంటి జనరేషన్ వాళ్ళని ఏమంటారు మీకు తెలుసా? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 1981 నుంచి 1996 సో ఈ మధ్య పుట్టినటువంటి జనరేషన్ వాళ్ళను ఏమంటారు? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ

ఎస్ మరి మన సందడే సందడిలో నేను అడిగినటువంటి లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. ఎవరు పంపించారంటే శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విశ్వగ్నగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అలాగే శ్రీనివాసరావు గారు మల్లారం నుంచి రైట్ ఆన్సర్, మధిర నుంచి, మూసాపేట నుంచి నరేష్ మెర్సీ విజయ పంపించారు కాదండి. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. జయం భాష అండ్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే నెల్లూరు జిల్లా నుంచి రామకృష్ణయ్య గారు రైట్ ఆన్సర్. రాజోల నుంచి జయన్న గారు, అలాగే నేతాజీ గారు తిరుపతి నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు, అలాగే దస్తగిరి సంధ్య పొద్దుటూరు నుండి మసాన్ గారు అనంతపురం నుంచి, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్య భార్గవి గారు తాడిపత్రి నుంచి, కనకారావు గారు పెడ నుంచి, అపలరాజు గారు పెడ నుంచి, మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి, కుసుమ గారు అంబటి నగర్ నుంచి, నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూష గారు, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే నాసిక వేణు గారు దేశాయపేట నుంచి, అండ్ ఇంకా సంగ పుల్లయ్య గారు, నాగరాజకుమార్ నాగరాజు గారు, రవికుమార్ గారు, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అనంతపురం నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి గారు, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, పెడన్న రామలక్ష్మి కాలనీ నుంచి నరసింహ శివగం గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సాంగ్స్ చాలా బాగున్నాయి అంటున్నారు. అలాగే అనంతపురం నుంచి ఇమాంబి అండ్ వలీ భాష గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జీ సంగవరం నుంచి నజీర్ నూర్జహాన్ గారు, అండ్ దోర్నాల బాలాజీ గారు వనస్థలిపురం విజయ సారీ హైదరాబాద్ నుంచి, జాన్సన్ గారు విజయవాడ నుంచి, మధు ప్రసాద్ గారు తలంపాడు నుంచి, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, అండ్ ఇంకా ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మోక్షిత్ రెడ్డి అనంతపురం నుంచి, కానూరు నుంచి తాతారావు గారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ గారు, అలాగే నందికొట్కు నుంచి భాష గారు, అలాగే కన్నయ్య గారు మామిడిగుండపల్లి నుంచి, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అలాగే గోవర్ధన్ రావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వనపర్తి నుంచి, అండ్ ఇంకా మార్కాపురం నుంచి దోర్నాల నుండి నీల మేనక్, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ తేజేశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి, అండ్ రేవతి రాజశేఖర్ గారు నెల్లూరు నుంచి, జాప భూమేశ్వర గారు వెల్లల నుంచి, అలాగే పంపించారు. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ ఈరోజు షో చాలా బాగుంది, సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. థ్యాంక్ యూ అండి అప్పలరాజ్ గారు. అండ్ ఇంకా టీచర్స్ చాలా ఎక్కువ తొడపాసం పెట్టేవాళ్ళు అంటున్నారు గుర్తు చేసినందుకు, చిన్నతనం క్లాసెస్ని గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ అంటున్నారు. రామళ్ళకోట నుండి దుబాయ్ భాష గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నరేష్ మెర్సి విజయ ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి, షో చాలా బాగుంది అండి అంటున్నారు. అలాగే మోహన్ బాబు గారు ముండ్రాయి గ్రామం నుంచి పంపించారు. ఓకే. అండ్ ఇంకా చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి పంపించారు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ ద మెసేజ్ అండి. సో మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. సో మరి 1981 నుంచి 1996 ఈ మధ్యలో పుట్టినటువంటి జనరేషన్ వాళ్లను జనరేషన్ వై, జెన్ వై అని కానీ, లేకపోతే మిలీనియల్స్ అని కానీ పిలుస్తారు. సో ఇదన్నమాట ఆన్సర్. సో ఇది వాళ్ళ మన సందడే సందడి. హోప్ మీ అందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను అండి. ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ అల్లరి పిడుగు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడమే ఉపాధ్యాయులకు లభించే గొప్ప గుర్తింపు అని ఎంపీ శ్రీభరత్ అన్నారు. ఏయువైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. అకాడమిక్ చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని పాఠశాల విద్యార్థులకు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు. ఈరోజు విజయవాడలో విద్యార్థుల నాయకత్వ లక్షణాల పెంపునకు డెమోక్రటిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు సంక్షేమంపై రాష్ట్రస్థాయి హైపవర్ పర్యవేక్షక కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర జిల్లా డివిజన్ స్థాయిలో ఎస్సీ ఎస్టీల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై, ఎస్సీ ఎస్టీలకు అమలవుతున్న పథకాలు, వారి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై హైపవర్ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో చర్చించారు. చట్టంతో వైరుధ్యం ఉన్న పిల్లవాడైనా, రక్షణ సంరక్షణ అవసరమైన పిల్లవాడైనా, మన దృష్టి ఎల్లప్పుడూ ఆ పిల్లల సంక్షేమంపైనే ఉండాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేసగిల్ అన్నారు. ఉపాధ్యాయుల సేవల్ని అవార్డులతో కొలవలేమని, విద్యార్థుల జీవితాలని తీర్చిదిద్దడమే ఉపాధ్యాయులకు లభించే గొప్ప గుర్తింపు అని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. ప్రభుత్వానికి వివిధ శాఖల ద్వారా సమకూరుతున్న ఆదాయాన్ని వృద్ధిపరచాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు నేర్పాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఉద్బోధించారు.

దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించారు. బాపట్ల మండలం గోపాపురం గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం రైతుల భూ హక్కులను పరిరక్షించడం, భూ సంబంధిత వ్యవహారాల్లో పారదర్శకతను పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. మచిలీపట్నంలో జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ ఎం నవీన్ పాల్గొన్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

0: RTI FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్ 4 గంటల 4 నిమిషాలు అయితే అయిపోతుంది అనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రాంలోకి. సో మరి ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో వన్ హీరోయిన్ సాంగ్స్ అయితే మనం అయితే వినబోతున్నాం. అండ్ ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్ అంటే శ్రీదేవి. సో శ్రీదేవి గారి సాంగ్స్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి. అండ్ సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుంది కదా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
0: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
0: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం వృత్తి రాజీ సమత అండ్ మరి మనం అవుతున్నాం వివిధ ప్రోగ్రామ్ లో. సో మరి ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో వన్ హీరోయిన్ సాంగ్స్ అయితే వింటున్నాం మనం.

సో మరి మనమైతే వింటున్నాం శ్రీదేవి గారు నటించినటువంటి చక్కటి చిత్రాల్లోంచి అద్భుతమైనటువంటి పాటలైతే మనమైతే వినేస్తున్నాం కదా. సో మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మరికొన్ని లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: വിവിധ ഭാരതി എഫ് 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్ ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ సమయం చూసుకుంటే 4 గంటల 49 నిమిషాలు అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మరి కాసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల. ఎస్, ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి, సో దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్. అండ్ ఇప్పుడైతే మీరు వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల.

0: హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనల ప్రోగ్రామ్ విత్ మీ ఆర్జే చేతన్. ఈ రోజు మనం ఈ ప్రోగ్రామ్ లో
1: మీరు ఇంతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న ఈ పాట సూర్యవంశం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడుతున్న పాట.

మీరు ట్యూన్ చేసుకున్నారు 101.5 ఎఫ్ఎం మార్కాపురం ఆకాశవాణి. మీరు వింటున్నారు ఫిలిం గీతాలు. తర్వాత వినండి అల్లరి రాముడు చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ ఉషా పాడుతున్న పాట

వినబోతున్న ఈ పాట అల్లరి పిడుగు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మహాలక్ష్మి కలిసి పాడుతున్నారు. జలదంకి సుధాకర్ సాహిత్యానికి మణిశర్మ స్వరాలు కూర్చారు.

ఫిలిం గీతాలు వింటున్నారు. తర్వాత అల్లరి మొగుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర కలిసి పాడుతున్న పాట సిరివెన్నెల సాహిత్యానికి ఎంఎం కీరవాణి స్వరాలు కూర్చారు.

0: తర్వాత వినండి. అల్లరి అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర కలిసి పాడుతున్న పాట.
1: తాగితే సంతకం పెట్టగలరు, తాగనివ్వరు. సంతకం పెడితే తాగగలరు, పెట్టనివ్వరు.

తర్వాత వినబోతున్న ఈ పాట అల్లరి అల్లరి చిత్రం కోసం రఘు కుంచే కౌసల్య పాడుతున్నారు.

మీరు వింటున్నారు 101.5 ఎఫ్ఎం. ఇది ఆకాశవాణి మార్కాపురం. తర్వాత చక్రం చిత్రం కోసం స్వీయ సంగీత నిర్వహణలో చక్రీ పాడుతున్న పాట.

వినబోతున్న ఈ పాట నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. ఈ చిత్రం కోసం సందీప్ భౌమిక్, గంగా, ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో పాడుతున్నారు.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివ్.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు
1: కై.

0: పెదాలనేమంటారు?
1: చుండు.
0: నడుముని?
1: ఇడుపు.
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు?
1: ఆశ దోష అమ్మమండి మీష.
0: చెప్పమంటుంటే
1: చెప్పనా?

101.5 ఎఫ్ఎం మార్కాపురం ద్వారా మీరు వింటున్నారు ఫిలిం గీతాలు. తర్వాత ఈ అబ్బాయి చాలా మంచోడు ఈ చిత్రం కోసం సునీత కళ్యాణ్.

మాలిక్ పాడుతున్న పాట. చంద్రబోస్ సాహిత్యం, ఎంఎం కీరవాణి సంగీతం.

తర్వాత వినబోతున్న ఈ పాట నువ్వు లేక నేను లేను చిత్రం కోసం స్వీయ సంగీత నిర్వహణలో ఆర్పి పట్నాయక్ పాడుతున్న పాట.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్ట్జ్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం. ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ

0: for treatment. Nepal has begun using DNA testing to identify victims, as many bodies have been severely damaged or recovered in parts. So far, only 96 bodies have been identified and handed over to their families. In women's cricket, India will take on arch rivals Pakistan in the final Group A clash of T20 Asia Cup at the Dubai International Stadium tonight. The match will begin at 8 p.m. Indian Standard Time. The Melghat and Penge Tiger Reserves in Maharashtra have emerged as India's most successful sites for the reintroduction of captive-bred vultures, recording encouraging survival rates. And with that, we end this news bulletin.
1: Less premium, more bonus, most suitable for your loved ones. RPL Life, nothing better than this.
2: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రానికి దశా దిశ చూపించే కీలక బాధ్యత ఉపాధ్యాయులదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం అంగీకరించింది. భూముల రీసర్వేలో రైతులను భాగస్వాములను చేయాలని, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని రాష్ట సర్వే రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అధికారులను ఆదేశించారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. సాంకేతికతల వల్ల కొత్త సవాళ్లు, కొత్త అవకాశాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కృత్రిమ మీద వచ్చినా టీచర్కు ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఈరోజు జరిగాయి. ఉత్తమ ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 10-15 ఏళ్ల తరువాత విభిన్న భారత్ను చూడబోతున్నామని చెప్పారు. రాష్ట్రానికి దశా దిశ చూపించే కీలక బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. తెలుగు జాతి అభివృద్ధి గురువుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. ఇష్టపడి చదువుకునేలా పిల్లలను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
4: స్టూడెంట్స్ తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం స్కూల్లో ఉంటారు. మీ ముందు కూర్చున్న ప్రతి ఒక్క విద్యార్థి, మీ క్లాస్ రూమ్ లో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి ఒక శాస్త్రవేత్త ఉండొచ్చు, ఒక క్రీడాకారుడు ఉండొచ్చు, ఒక పారిశ్రామికవేత్త ఉండొచ్చు, దేశ నిర్మాత ఉండొచ్చు. వారిని గుర్తించి ప్రోత్సహించే బాధ్యత మీ మీద ఉందని చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నా.
3: ఇక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రతి ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని వెల్లడించారు. 2029లోపు మరో 3 డిఎస్సీ నియామక ప్రక్రియలను చేపడతామని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బందిని సైతం పెంచుతామని మంత్రి లోకేష్ పేర్కొంటూ,
5: ఎట్లయితే మొదటి డిఎస్సీ పారదర్శకంగా నిర్వహించామో రాబోయే 3 డిఎస్సీలు అలానే నిర్వహిస్తాం. యూనివర్సిటీలో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కూడా పారదర్శకంగా నిర్వహించి ఏప్రిల్ కి ప్రొఫెసర్స్ కానివ్వండి, అసోసియేట్ ప్రొఫెసర్స్ కానివ్వండి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ని నియమించి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు అందిస్తానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా.
3: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం రాష్ట సచివాలయంలో ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలతో సానుకూలంగా చర్చలు జరిగాయి. 1 అక్టోబర్ నుంచి 2 డిఏలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 2022 నాటి సరెండర్ లీవ్లు జనవరిలో ఇవ్వాలని నిర్ణయించింది. పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు సైతం ప్రభుత్వం అంగీకరించింది. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రీస్టోరేషన్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ప్రకటనపై ఉద్యోగ సంఘాల నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారికి సాధ్యమైనంత అండగా నిలుస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పాలనా వికేంద్రీకరణలో భాగంగా పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం జిల్లా ప్రజా పరిషత్తులను పునర్వ్యవస్థీకరించింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్తుల స్థానంలో కొత్తగా 28 జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు సైతం జిల్లా పరిషత్తులను మంజూరు చేశారు. విలువలతో కూడిన విద్య

విధానాన్ని అందించి దేశానికి భావి పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి భీమవరంలో ఈ రోజు నిర్వహించిన గురు పూజోత్సవంలో మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ, నవ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ప్రస్తుత ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఆధునిక విద్యతో పాటు విలువలతో కూడిన విద్య అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక మంచి ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి జీవితాన్ని మాత్రమే కాకుండా ఒక కుటుంబాన్ని, సమాజాన్ని

0: రీసర్వేలో తప్పులు పునరావృతం కాకుండా పారదర్శకత ఉండేందుకు రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. సర్వే మొదలు పెట్టే రోజున తప్పనిసరిగా సంబంధిత రైతు లేదా కుటుంబ సభ్యులు క్షేత్రస్థాయిలో ఉండాలని, సర్వే పూర్తయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సరిహద్దుల నిర్ణయం రైతు సమక్షంలోనే నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు పక్కా గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తూ పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఈ పథకం దోహదపడుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని లబ్ధిదారులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా తమకు అందుతున్న ప్రయోజనాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సొంత ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతోందని జిల్లాకు చెందిన లబ్ధిదారులు ఆకాశవాణితో పంచుకుంటూ,
1: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు గ్రాంట్ లబ్ధి పొందాము. ఇంతకు ముందు రేకింట్లో ఉండేవాళ్ళం, వర్షం వచ్చేటప్పుడు కారిపోవడం వలన చాలా బాధలు పడ్డాము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు వచ్చింది, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం.
0: పసుపు సాగులో ఆధునిక పద్ధతులను తెలుసుకునేందుకు సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులు తమిళనాడులోని కోయంబత్తూరుకు క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరారు. సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో వివిధ మండలాలకు చెందిన 40 మంది రైతులు 7 రోజుల పాటు పసుపు పంట సాగు, పంట సంరక్షణ, అధిక దిగుబడుల సాధన కొనసరిస్తున్న ఆధునిక విధానాలను పరిశీలించనున్నారు. సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ జెండా ఊపి రైతుల పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన రైతులు సంప్రదాయ సాగు పద్ధతులతో పాటు ఆధునిక వ్యవసాయ విధానాలపై కూడా అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ తెలిపారు. తిరుమల 4 మాడవీధులతో పాటు ఇతర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై ఈరోజు సివిఏఎస్పి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సివిఎస్ఓ మాట్లాడుతూ, గత బ్రహ్మోత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి టీటీడీ విజిలెన్స్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహన సేవలను తిలకించేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వాతావరణం. తమిళనాడు తీర ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని ఆయన తెలిపారు. బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందన్నారు. భావి తరాలను తీర్చిదిద్దుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ సాధికారిత శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, నేటితరం విద్యార్థులు భిన్నమైన ఆసక్తులు, ప్రత్యేక సామర్థ్యాలు కలిగి ఉంటారని, వారి ప్రతిభను గుర్తించి సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి సైతం ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రానికి దశా దిశ చూపించే కీలక బాధ్యత ఉపాధ్యాయులదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం అంగీకరించింది. భూముల రీసర్వేలో రైతులను భాగస్వాములను చేయాలని, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని రాష్ట సర్వే రికార్డ్స్ డైరెక్టర్ రోనంకి కోర్మనాథ్ అధికారులను ఆదేశించారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. గుణవత్తాపూర్ణ శిక్ష

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ పూట రేపు మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ పూట రేపు ఉదయం

ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు ఈ సాయంత్రం 6:30 డిఆర్ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు వింటారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు. అనంతరం సినిమా పాటలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితులలో అరటి తోటల యాజమాన్యం ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ హార్టికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ కొవ్వూరు సీనియర్ సైంటిస్ట్ ప్లాంట్ పాథాలజీ డాక్టర్ ఏ స్నేహలత రాణిగారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇక ఈరోజు క్రికెట్ కామెంటరీలో భాగంగా ఈ సాయంత్రం 7:46 నుండి 8:30 వరకు తర్వాత 8:40 నుండి 9:00 వరకు 9:15 నుండి 10:00 వరకు ఇక 11:05 నుండి 11:45 వరకు మ్యాచ్ ముగిసేంత వరకు దుబాయ్లో జరగనున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 మ్యాచ్లో భాగంగా భారత్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. ఈ కార్యక్రమాలు క్రికెట్ కామెంటరీ రేడియోలో వినవచ్చు. అలాగే మీ వద్ద ఉన్న మొబైల్ యాప్లో మన రేడియో కార్యక్రమాలు మామూలుగానే ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇక ఈనాటి ప్రసార విశేషాలు. ఎనిమిది గంటల నలభై నిమిషాలకు చిత్రమందిర్లో ఫిలిం గీతాలు. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, ఇంకా తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి విశేషాలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:30 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. రాత్రి 9:30 నుండి 10:00 వరకు మధుర గీతాలు. 10:00 జాతీయ సంగీత సభ కార్యక్రమం. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6:00 తిరిగి 7:00 దేశభక్తి గీతం వినవచ్చు. 6:05, 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో సూర్యస్తుతి మరియు క్రీస్తు భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సూక్తి ముక్తావళిలో దేవుని మౌనం నిరాకరణ కాదు వ్యాఖ్యానం వింటారు శ్రీ వ్యాఖ్యాత కేబీ డేవిడ్ లివింగ్స్టన్ గారు. 6:35 చేను ముచ్చట్లు కార్యక్రమంలో కంది పంట సాగు వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:30 ఉదయకిరణాలు కార్యక్రమంలో జాతీయ పోషకాహార వారోత్సవాలు విశేషాలు. అనంతరం మనసులో మనసు మాలతీ చందూర్ గారి నవల పఠనం శ్రీ శారదా శ్రీనివాసం. అనంతరం ఫిలిం సాంగ్స్ వింటారు. 7:45 మృదుమధుర గీతం మంజరి భావలహరి ప్రసారమవుతుంది. 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇక రేపు ఉదయం 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. 9:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 10:00 వార్తావాహిని ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 10:15 సాయంత్రం 4:50 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వినవచ్చు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు డియర్ ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు వింటారు. ముందుగా

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: సామాజిక భద్రత అటల్ పెన్షన్ యోజన మోదీ గారి సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు 7 కోట్ల కంటే ఎక్కువ లబ్ధిదారులు ఈ పథకంలో చేరారు. మీరు కూడా 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వారైతే నెలవారీ అటల్ పెన్షన్ యోజనతో తప్పనిసరిగా లభించే 3 ప్రయోజనాలను పొందవచ్చు. వివరాలకు మీకు సమీపంలోని బ్యాంకు శాఖలో సంప్రదించండి.
5: ఈనాటి డియర్ ఎఫ్ఎం మీరు మేములో ఇప్పుడు వినండి. శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు.
6: డియర్ ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈమెయిల్ను కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల గారు రాశారు. సెప్టెంబర్ 2 ఉదయం భక్తిరంజనిలో భక్తిగీతాలు చాలా బాగున్నాయంటూ రాశారు. ఈమెయిల్ను ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధామున్నా గారు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి మా నమస్తే. గత శనివారం సాయంత్రం ప్రసారమైన డిఆర్ఎఫ్ఎంలో శ్రోతలు కార్యక్రమాలపై వెలువచ్చిన అభిప్రాయాలను ఎంతో అర్థవంతంగా చదివి వినిపించిన శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదములు. 30 ఆదివారం భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ సత్యదేవుని సంకీర్తనలు, క్రీస్తు భక్తి గీతాలు విని తరించాం. అనంతరం ప్రసారమైన సూక్తి ముక్తావళి కార్యక్రమంలో బైబిల్ గ్రంథంలోని పలు కొటేషన్లు మా ముందుంచిన వ్యాఖ్యాత గారికి మా వందనాలు అందిస్తున్నాం. 11:00 మన ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ 137వ సంచికలోని పలు సామాజిక విషయాలతో పాటు రానున్న వివిధ పండుగల గురించి ప్రస్తావిస్తూ కడప జిల్లా రైతు కర్ణా వరదారెడ్డి గారు తన పొలంలో అధిక దిగుబడికి పంటను ఏ విధంగా సాగు చేశారో సాటి రైతులకు తెలియజేసిన విధానానికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం. వెంటనే తెలుగులో మనసులోని మాటగా మరింత స్పష్టత వచ్చింది. శ్రీ రాయరావు సూర్యప్రకాశరావు గారికి, ఎంతో వివరణాత్మకంగా చదివి వినిపించిన శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదములు అందజేసుకుంటున్నాం. సాయంత్రం ప్రసారమైన సంస్కార్ గీత్ లో భాగంగా శ్రీ ఏడుకొండలు బృందం గానం చేసిన జానపద గీతాలు మాకు నచ్చాయి. కార్యక్రమంలో ముఖ్యంగా వానలు వానలు అనే జానపద గీతంతో పాటు మరిన్ని గీతాలు విని ఆనందించాం. ఆ బృందానికి మా కళాభివందనాలు అందిస్తున్నాం అంటూ రాశారు. ఇంకా వీరే మరో ఇమెయిల్లో 31 సోమవారం భక్తిరంజని కార్యక్రమంలో శివకీర్తనలు విని తరించాం. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో వినిపించిన సూక్తులు విలువైనవిగా ఉన్నవి, వారికి మా నమస్కారాలు అందించగలరు. మహిళా భారతి కార్యక్రమంలో అమ్మ గొప్పతనాన్ని చాటి చెప్పే చక్కటి మాటలు వినిపిస్తూ సాగిన ఈ కార్యక్రమం పాల్గొన్న వనితలకు, నిర్వహించిన మేడం గారికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం. కార్యక్రమంలో పాటల ఎన్నిక బాగుంది. సెప్టెంబర్ 1 మంగళవారం ఆంజనేయ స్వామి వారి భక్తి గీతాలు విని తరించాం. సెప్టెంబర్ 2 బుధవారం భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రామదాసు కీర్తనలు విని తరించాం. సాయంత్రం ప్రసారమైన పల్లెటూరి పెళ్లి కళ నాటిక నచ్చింది. పాల్గొన్న కళాకారులకు మా కళాభివందనాలు అందజేసుకుంటున్నాం. సెప్టెంబర్ 3 గురువారం సాయంత్రం ప్రసారమైన రంగస్థలి కార్యక్రమంలో హరిశ్చంద్ర పాత్ర గురించి చక్కగా విశ్లేషించారు. నిర్వహించిన శ్రీ అంకయ్య గారికి, పరిచయకర్త గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదములు అంటూ రాశారు. ఈమెయిల్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్లా సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్లా రాజేశం, సరోజిని, మాయా, ఇంకా కట్లా వారి కుటుంబ సభ్యులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం డైరెక్టర్ గారికి,

సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ సాయంత్రం. మీరు మేము కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారములు. గత వారం మీరు మేము కార్యక్రమం చాలా బాగుంది. శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారికి ధన్యవాదములు. 30వ తేదీన ఉదయం 11 గంటలకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ హిందీ తెలుగు భాషల్లో విన్నాను. గత సంచికల్లో మోడీ గారు చెక్క బొమ్మల గురించి, చేతి వృత్తుల గురించి, చిరుధాన్యాలతో లడ్డు గురించి తెలిపారు. గత నెల 30 చివరి ఆదివారంన మన్ కీ బాత్ 137వ సంచికలో కడప యువ రైతు కర్ణా వరదారెడ్డి గారు అవకాడో పంట సాగు గురించి మోడీ గారు ప్రస్తావించారు. అదే రోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు 12:10 కర్ణా వరదారెడ్డి గారితో పరిచయ కార్యక్రమంలో అవకాడో పంట సాగు గురించి, దిగుబడుల గురించి తెలియజేసిన వరదారెడ్డి గారి సంతోషానికి అవధులు లేవు. మోడీ గారు తన గురించి ప్రస్తావించడం తనకు వెలకట్టలేని ఆనందాన్ని ఇచ్చిందని వారి మాటల్లో విని సంతోషించాం. కర్ణా వరదారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదములు. 9:30 మహిళలు మహారాణులు కార్యక్రమం, అతివలు అభిప్రాయాల కార్యక్రమం చాలా బాగుంది, చక్కటి కార్యక్రమాలు వినిపిస్తున్నారు, ధన్యవాదములు. 6:35 జానపద గీతాలు చాలా బాగున్నాయి. 31వ తేదీన 6:10 భక్తిరంజనిలో ఓంకారేశ్వర స్తుతిమాల చాలా బాగుంది, కాకపోతే రికార్డు చేసుకోలేకపోయాము. దయచేసి వీలును బట్టి మరోసారి సోమవారం వినిపించండి. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా చాలా విషయాలు తెలియజేశారు, చాలా బాగుంది. అనంతరం కవితలు, పద్య కవితలు చాలా బాగున్నాయి. 6:35 జానపద గీతాలు బాగున్నాయి. 7:15 కిసాన్ వాణి ప్రస్తుత పరిస్థితుల్లో చేపల పెంపకం గురించి తెలియజేశారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమర్పణలో చాలా బాగుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమం సైబర్ క్రైమ్ గురించి చాలా చక్కగా వివరించారు. 9:30 గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం చాలా బాగుంది. 6:10 భక్తిరంజనిలో భద్రాచల రామదాసు కీర్తనలు బాగున్నాయి. 6:30 సూక్తి ముక్తావళిలో సత్సంగం గురించి చెప్పారు, చాలా బాగుంది. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం బాగుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మార్కాపురం మహారాణులు గేమ్ షో చాలా బాగుంది. 6:35 పల్లెటూరు పెళ్లికల నాటికలో భాస్కర్ పాత్రలో శ్రీ జి ఆదినారెడ్డి గారు, రాజు పాత్రలో శ్రీ కెవి నరసింహారావు గారు, వీరిద్దరి మధ్య జోక్స్ దీపావళి టపాసుల కంటే బాగా పేలాయి. పెళ్లి చూపుల్లో జరిగిన సంఘటనలు, పెళ్లి పిల్ల తల్లిదండ్రుల మాటలు వింటుంటే రాజు పడ్డ తిప్పలు, రాజు పెళ్లి చూపుల్లో భాష వింటుంటే చాలా హాస్యంగా ఉంది. పెళ్లి పిల్లను తోలుకురా, పెళ్లి పిల్ల పేరు సుబ్బులు, నాటిక చాలా బాగుంది. నాటిక విన్నంతసేపు కడుపుబ్బా నవ్వుకున్నాము, చాలా చక్కటి నాటిక, చాలా బాగుంది, ధన్యవాదములు. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండిలో అంతర్జాతీయ వార్తలు తెలిపారు. 6:10 భక్తిరంజనిలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి సుప్రభాతం అష్టోత్తర శతనామావళి వినితరించాం. 6:30 సూక్తి ముక్తావళిలో పండుగలు సాంప్రదాయాలు గురించి శ్రీమతి కె శ్యామలాదేవి గారు చాలా చక్కగా వివరించారు. 6:35 చేను ముచ్చట్లు కార్యక్రమం పుట్టగొడుగుల పెంపకం గురించి, ఎలాంటి పుట్టగొడుగులు తినాలి, ఏ రకం పుట్టగొడుగులు మంచివి, కొన్ని రకాల పుట్టగొడుగులు విషపూరితమని చాలా చక్కగా వివరించారు, ధన్యవాదములు. 6:35 కళారంగంలో నా అనుభవాలు గురించి శ్రీ బద్దెపుడి అంకయ్య గారితో పరిచయం బాగుంది. 9:30 ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి వెలువడిన ప్రత్యేక కార్యక్రమం గణపతి నాటిక మొదటి భాగం చాలా బాగుంది, నటించిన కళాకారులకు ధన్యవాదములు. అనంతరం మధుర గీతాలులో పల్లెటూరి మనభాగ్య సీమ సినిమా పాట కార్యక్రమానికే హైలైట్. ఇంకా కార్యక్రమాల గురించి రాయాలని ఉంది కానీ సమయాభావం వల్ల రాయలేకపోయాం, చక్కటి కార్యక్రమాలు వినిపిస్తున్నారు, చాలా చాలా ధన్యవాదములు అంటూ రాశారు. ఈమె

0: శ్రీముకళంగం నుంచి శ్రీయుతులు రఘు నాగలక్ష్మి త్యాగులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్కారములు. మన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 3వ తారీఖున ఉదయకిరణాలులో మితిమీరిన కోరికలు తరిగిపోతున్న విలువలు కార్యక్రమం బాగుంది సార్. ఇటువంటి కార్యక్రమాలు ప్రసారం చేయడం అన్ని వయస్సుల వర్గాల వారికి ఉపయోగంగా ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలను ప్రసారం చేసిన ఆకాశవాణి మార్కాపురం వారికి ప్రత్యేక ధన్యవాదములు అంటూ రాశారు. ఇదండి ఈ వారం డిఆర్ఎఫ్ఎం. కార్యక్రమాన్ని ముగించే ముందుగా శ్రోతలు మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుకుంటే మా అడ్రస్ ద స్టేషన్ డైరెక్టర్ డిఆర్ఎఫ్ఎం మీరు మేము ఆకాశవాణి మార్కాపురం పిన్కోడ్ 523316. అలాగే ఈమెయిల్ ద్వారా అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే srotalamata@gmail.com srotalamata srotalamata@gmail.com.
1: మీరింతవరకు డిఆర్ఎఫ్ఎంలో మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు విన్నారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు. ఇప్పుడు సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి నమో వెంకటేశాయ చిత్రం కోసం శరత్ సంతోష్ శ్రీనిధి పాడుతున్న పాట.

0: తర్వాత శ్రీరామదాస్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడుతున్న పాట
1: రామ శ్రీరామ కోదండరామా.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుండి 8:30 గంటల వరకు ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, ఇంకా ప్రతిరోజు ఒక జనరల్ టాపిక్ పై సమగ్రమైన విశ్లేషణాత్మక వివరణలు ప్రసారమవుతాయి.
1: పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కార్యక్రమాలను రోజూ వింటూ తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి.
0: అంతేగాక ప్రతి సోమవారం స్పోర్ట్స్ రౌండప్, ఇంకా ప్రతి శనివారం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ కార్యక్రమాల ద్వారా జనరల్ నాలెడ్జ్ని పెంచుకుంటూ కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించగలిగేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగం.
1: న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
0: వేవ్స్ ఓటీటీ యాప్ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు మీరు వినవచ్చు.

సినీ భక్తి గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం సాయంత్రం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మానసిక ఆరోగ్యమనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. బొగ్గు లిగ్నేట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇక వార్తల వివరంగా, ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్ట్రపతి పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన సమాన అవకాశాల ఆశయాలను నెరవేర్చడానికి విద్య అత్యంత సమర్థవంతమైన సాధనమని ముర్ము చెప్పారు. ఉపాధ్యాయుల కృషి వల్లే ప్రాథమిక పాఠశాలల్లో డ్రాపౌట్ రేటు దాదాపు తగ్గడం పట్ల రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు.
1: हमारे संविधान में निहित अवसर की समानता के आदर्शों को कार्य रूप देने का सबसे प्रभावी माध्यम शिक्षा है. हमारे देश में प्राइमरी स्कूल ड्रॉप आउट रेट 12 वर्ष पहले लगभग 4.5% था. अब ये ड्रॉप आउट रेट नहीं के बराबर है. ये उपलब्धि शिक्षकों के प्रयासों से संभव हो सकी है. इस राष्ट्रीय सफलता के लिए मैं सभी शिक्षकों को बहुत बहुत बधाई देना चाहूंगा.
0: భారత్ను విజ్ఞాన శక్తిగా నిలపడంతో పాటు ప్రపంచానికి స్కిల్ క్యాపిటల్గా తీర్చిదిద్దడమే దేశ ప్రధాన ప్రాధాన్యత అని రాష్ట్రపతి ముర్ము స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థకు పాఠశాల విద్య పునాది లాంటిదని, ప్రాథమిక స్థాయిలోనే పిల్లల మేధో శారీరక నైతిక వికాసంపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళల విద్యా హక్కుల కోసం కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే సేవలను రాష్ట్రపతి స్మరించుకున్నారు.
1: प्रशिक्षकों के योगदान को राष्ट्रीय स्तर पर मान्यता दी गई है. देश के विकास में एकेडमिक एक्सेलेंस, स्किल डेवलपमेंट और एंटरप्रेन्योरशिप का बहुत अधिक महत्व है. भारत को नॉलेज सुपर पावर बनाने के साथ साथ स्किल कैपिटल ऑफ द वर्ल्ड के रूप में स्थापित करना हमारी राष्ट्रीय प्राथमिकता में से शामिल है.
0: ఈ కార్యక్రమంలో భాగంగా 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన 48 మంది పాఠశాల ఉపాధ్యాయులకు రాష్ట్రపతి జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. వీటితో పాటు ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన మరో 21 మంది అధ్యాపకులకు కూడా అవార్డులు అందజేశారు. ఈ వేడుకల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ మంత్రులు జయంత్ సింగ్, డాక్టర్ సుకంత మంజుదార్తో సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా పోస్టులో పంచుకున్నారు. మానవాళిని తీర్చిదిద్దడం, స్వతంత్ర ఆలోచన విధానాన్ని, జిజ్ఞాసను ప్రోత్సహించడం వంటి బోధనలో బాధ్యతను ఈ వ్యాసం తెలియజేస్తుందని మోదీ పేర్కొన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి, పునరుద్ధరించుకోవడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వార్షిక చరిత్ర పురస్కార ప్రధానోత్సవంలో మంత్రి ప్రసంగిస్తూ, వలసవాద విముక్తి అంటే చారిత్రక జ్ఞానాన్ని విస్తరించడం, మరిన్ని భాషలను తీసుకురావడం, దేశ చరిత్రను విశ్లేషించడంలో నిపుణుల బృందాలకు అవకాశం కల్పించడమని సీతారామన్ చెప్పారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థల్లో సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదటి రోజు ఉపరాష్టపతి అస్సాంలోని గౌహతిలో గతంలో కన్యా మహావిద్యాలయంగా పిలువబడిన గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం గౌహతిలోని శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. మేఘాలయలోని షిలాంగ్లో సోసోదామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హాజరవుతారు. సెప్టెంబర్ 8వ తేదీన ఉపరాష్ట్రపతి ఇంపాల్ను సందర్శిస్తారు. మొయిరాంగ్లోని ఐఎన్ఏ మ్యూజియం, యుద్ద స్మారక చిహ్నాన్ని, అలాగే ఇంపాల్లోని సైనిక పాఠశాలను ఉపరాష్ట్రపతి సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విభేదాలను సామరస్యంగా పరిష్కరించడం, చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేసే విధానాల ప్రాముఖ్యతను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు తెలియజేశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో భాగంగా ప్రధాన న్యాయమూర్తి ఈరోజు బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధి బృందాలను ఉద్దేశించి

0: ప్రసంగించారు. సకాలంలో న్యాయం అందించడం, సమస్యకు పరిష్కారం చూపడం అవసరమని ఆయన చెప్పారు. ఎలాంటి వివక్ష, అడ్డంకులు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, పరిశోధకులకు ప్రవేశం కల్పించే అత్యంత ప్రముఖ విద్యా కేంద్రంగా నలంద విశ్వవిద్యాలయం ఒకప్పుడు ఎలా ఉండేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ రోజు జరిగిన సమావేశంలో బ్రెజిల్ సుప్రీం ఫెడరల్ కోర్టు అధ్యక్షుడు లూయిస్ ఎడ్సన్ ఫ్రాంచిన్, చైనా ప్రధాన న్యాయమూర్తి జాంగ్ జున్ తదితరులు కూడా ప్రసంగించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన మెంటల్ హెల్త్ ఆఫ్ యంగ్ ఇండియా సదస్సులో ప్రసంగించారు. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని, అది వారి పనితనంతో పాటు జీవన ప్రమాణాలతో కూడి ముడిపడి ఉంటుందని చెప్పారు. దేశ జనాభాలో నాలుగో వంతు ఉన్న యువత, కౌమార దశలో వారి ఆరోగ్యమే భవిష్యత్తులో భారత ప్రగతి దిశను నిర్ణయిస్తుందని మంత్రి చెప్పారు. ఈ వయస్సు వారిలో మానసిక సమస్యలు వేగంగా పెరగడం తీవ్ర ఆందోళనకరమని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని వేగవంతం చేసిందని వెల్లడించారు. పౌరులందరికీ 24 గంటలు ఉచితంగా మానసిక ఆరోగ్య సలహాలు అందించేందుకు టెలిమానస్ హెల్ప్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. అమిత్ షా అధ్యక్షతన హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై రేపు సమావేశం జరగనుంది. అనంతరం అమిత్ షా మత్తు పదార్థాల అంశంపై నిర్వహించే విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. రేపు సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమావేశానికి కూడా అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన 37,500 కోట్ల రూపాయల పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇవి అసత్యమైనవని, గడువుకు ముందే అంచనా వేసేలా ఉన్నాయని స్పష్టం చేసింది. మొదటి విడత దరఖాస్తుల గడువు సోమవారం వరకు అందుబాటులో ఉంటుందని, ఆ గడువు ముగిసిన తర్వాతే మొత్తం దరఖాస్తుల సంఖ్యపై స్పష్టత వస్తుందని తెలియజేసింది. ఇప్పటికే ఆన్లైన్ పోర్టల్ ద్వారా తాల్చేర్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఎన్టీపీసీ సంస్థలు తమ దరఖాస్తులను సమర్పించినట్లు వాటాదారుల ద్వారా సమాచారం అందిందని మంత్రిత్వ శాఖ వివరించింది. అందువల్ల ఈ పథకానికి దరఖాస్తుదారులు ఎవరూ లేరు అని ప్రచారం చేయడం అవాస్తవమని పేర్కొంది. కేరళలోని త్రిశూర్లో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 8 మంది కళాశాల విద్యార్థుల కుటుంబాలకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఐ ప్రగాఢ సానుభూతులు తెలియజేసింది. తమిళనాడులోని దిండిగల్ నుంచి వస్తున్న విద్యార్థుల కారు రోడ్డు నిర్మాణ పనులు, ట్రాఫిక్ మళ్లింపు పనులు జరుగుతున్న ప్రాంతంలో నిలిపి ఉంచిన ఒక ట్రక్ను ఢీకొట్టింది. కాగా ఈ ఘటనకు ముందే ఆ ప్రదేశంలో సమగ్ర భద్రతా చర్యలు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు ఎన్హెచ్ఐ స్పష్టం చేసింది. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు వాహనం అధిక వేగంతో ప్రయాణించిందని, అదే సమయంలో హైస్పీడ్ లేన్లో ఒక ట్రక్కు నిబంధనలకు విరుద్దంగా నిలిపి ఉంచిందని ప్రాథమిక సీసీటీవీ దృశ్యాలు సూచిస్తున్నాయి. పోలీసులు, ఇతర సంబంధిత అధికారులు చేపట్టిన విచారణకు పూర్తి సహకారం అందిస్తామని కూడా ఎన్హెచ్ఐ ప్రకటించింది. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 1344 చేరుకుంది. 8 జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతుండగా ఇప్పటి వరకు 13,000 మందికి పైగా బాధితులను సురక్షితంగా రక్షించారు. కాగా దాదాపు 5,000 మంది ఇప్పటికీ గల్లంతయ్యారు. నువాకోట్ జిల్లాలో 4 అంతస్తుల భవనం శిథిలాల కింద 10 రోజుల పాటు చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలిని సహాయక బృందాలు ప్రాణాలతో బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాయి. తీవ్రంగా దెబ్బతిన్న, శరీర భాగాలుగా లభ్యమవుతున్న మృతదేహాలను గుర్తించేందుకు నేపాల్ ప్రభుత్వం డిఎన్ఏ పరీక్షలను ప్రారంభించింది. ఇప్పటివరకు కేవలం 96 మృతదేహాలను మాత్రమే గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ చెప్పారు. బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి

0: సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ. స్నేహలతారాణి గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ప్రస్తుత పరిస్థితుల్లో అరటి తోటల యాజమాన్యం. ఈ అంశంపై పశ్చిమ గోదావరి జిల్లా కోవూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ స్నేహలతారాణి గారి ప్రసంగం వింటారు.
3: రైతు సోదరులందరికీ ముందుగా నా నమస్కారాలండి. అరటిని మన రాష్ట్రంలో ఇంచుమించు 100,000 హెక్టార్లకు పైనే సాగు చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో సాగు చేస్తున్న కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని అనంతపూరు, కడప, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు వంటి జిల్లాల్లో కూడా ఈ అరటిని విస్తారంగా సాగు చేయటం వల్ల మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకత సంతరించుకుంది. అయితే కరువు మరియు అధిక ఉష్ణోగ్రత వంటి వాతావరణ మార్పులకు ఈ అరటి పంట అనేది అస్సలు తట్టుకోలేదు. అరటిలో మనకి మంచి దిగుబడులు రావాలంటే ఉష్ణోగ్రత అనేది 15 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఉండాలి. అదేవిధంగా నేలలో తగినంత తేమ ఉండాలి. నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం అన్నీ సమగ్రంగా చేసుకున్నప్పుడు మాత్రమే అరటి నుంచి మనం మంచి దిగుబడులు అనేది పొందవచ్చు. అయితే మొక్క నాటిన తర్వాత నుంచి కూడా ప్రతి దశలోనూ తగిన వాతావరణ పరిస్థితులు అనేది ఉండటం అనేది అరటికి తప్పనిసరి. మొక్క నాటిన తర్వాత అంటే 1-2 నెలల్లో గనక వాతావరణం సరిగ్గా లేకపోతే గనక మనకి ఎక్కువగా మొక్కలు చనిపోవటం అనేది జరగవచ్చు. అదేవిధంగా వేగంగా మొక్క పెరిగే దశ అంటే 4 నుంచి 5 నెలల వయసులో కనుక వాతావరణంలో మార్పులు ఉంటే గనక మనకి మొక్క అనేది సరిగ్గా పెరగకపోవడం, తద్వారా తర్వాత వచ్చే గెల చిన్నగా రావటం, కాయలు అనేది చిన్నగా ఉండటం జరుగుతుంది. అలాగే గెల బయటకు వచ్చిన తర్వాత అదేవిధంగా కాయలు నిండే దశలో కూడా అంటే 7 నుంచి 9 నెలల వరకు కూడా ఈ పరిస్థితుల్లో కూడా మనకి తగిన వాతావరణ పరిస్థితులు ఉండటం తప్పనిసరి. లేదంటే గనక మనకి గెల నాణ్యత లేకపోవటం అనేది జరగవచ్చు. అయితే ఈ సంవత్సరం ఎల్నినో పరిస్థితుల వలన సాధారణం కంటే తక్కువ వర్షపాతం, ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉండటం, తీవ్రమైన వేడి గాలులు, ఆ వర్షపాతం కూడా అసమానంగా ఉండటం ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఎల్నినో ప్రభావాన్ని తగ్గించేందుకు అరటి పంటలో పంట దశను బట్టి ప్రతి దశలోనూ వివిధ ప్రణాళికలను పాటించుకోవాలి. ముందుగా ఏంటంటే ఈ దశలో మొక్క నాటుతున్నామనుకోండి, కొత్తగా అరటి పంటను వేసుకునేటప్పుడు ఏంటంటే రకాన్ని ఎంచుకునేటప్పుడే కొంచెం కరువును తట్టుకునేలాగా అంటే తక్కువ వర్షపాత పరిస్థితులను తట్టుకునే రకాల్ని మనం ఎంచుకోవాలి. అరటిలో ఏంటంటే కోస్తా జిల్లాల్లో 6 నుంచి 7 అరటి రకాలు సాగు చేస్తూ ఉన్నారు. కర్పూర చక్రకేలి, తెల్ల చక్రకేలి, గ్రాండ్ 9, అమృతపాణి రకమైన మార్టమన్, రెడ్ బనానా అంటాం ఎర్ర అరటి, తర్వాత కూర అరటి రకాలైన కొవ్వూరు బొంత, గోదావరి బొంత ఇలాంటి రకాలన్నింటినీ కోస్తా జిల్లాల్లో మనం సాగు చేస్తూ ఉన్నాం. ఇక రాయలసీమ జిల్లాల్లో చూస్తే గనక అక్కడ ఎక్కువగా గ్రాండ్ 9 రకాన్ని, తర్వాత మిగతా రకాలు వచ్చి సుగంధాలు, నెల్లూరు అమృతపాణి ఇలా 2 నుంచి 3 రకాలని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఈ రకాల్లో కనుక మనకి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా కర్పూర చక్రకేళి రకాన్ని ఎంచుకున్నట్టయితే గనక ఇది కొంతవరకు కరువు పరిస్థితుల్ని తట్టుకుంటుంది. ఇది కరువును కొంచెం సమర్థంగా తట్టుకోవటంతో పాటు అరటిని ఆశించే వివిధ రకాల పురుగులు మరియు తెగుళ్ళను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. కాకపోతే ఏంటంటే ఆపిల్ తెగులకి కొంచెం ఎక్కువగా లోనవుతూ ఉంటుంది. కాబట్టి వైరస్ తెగుళ్ళు అనేవి ఎప్పుడూ కూడా పిలక ద్వారా వస్తూ ఉంటాయి. పురుగుల ద్వారా కూడా వస్తున్నప్పటికీ కూడా మాక్సిమం పిలక ద్వారానే వస్తాయి. కాబట్టి మనం

పిల్లక ఎంచుకునేటప్పుడే వైరస్ తెగుళ్ళు లేకుండా ఉండే పిల్లకల్ని ఎంచుకోవాలి. టిష్యూ కల్చర్ మొక్కల్ని ఎంచుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ఈ టిష్యూ కల్చర్ మొక్కలకి అసలు ఏ విధమైన వైరస్ తెగుళ్ళు కానీ దుంపకుళ్ళు తెగుళ్ళు కానీ ఉండవు కాబట్టి కర్పూర చక్రకేళి రకాన్ని టిష్యూ కల్చర్ మొక్కల్ని కానీ లేదు తెగుళ్ళు లేని ఆరోగ్యవంతమైన పిల్లకల్ని మాత్రమే ఎంచుకున్నట్టయితే గనక ఈ పరిస్థితుల్లో మనం కొంతవరకు తెగుళ్ళు లేని మంచి మొక్కల్ని పెంచుకున్నట్టు అవుతుంది. ముందుగానే మనం తెగుళ్ళని తెచ్చుకోనట్టయితే గనక తర్వాత తర్వాత మొక్కల యాజమాన్యం అనేది మనం కరెక్ట్గా చేసుకోవచ్చు. అయితే ఈ అధిక ఉష్ణోగ్రతల్లో ఏంటంటే దుంపకుళ్ళు తెగులు అనేది దాని యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. తర్వాత వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అదేవిధంగా నేలలో కూడా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియాకి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి నేలలో ఈ దుంపకుళ్ళు అనేది చాలా అడ్డంకుగా ఉంటుంది. తెల్ల చక్కెరకేళి రకం అనేది ఈ దుంపకుళ్ళుని అస్సలు తట్టుకోలేదు. కాబట్టి ఈ సంవత్సరం తెల్ల చక్కెరకేళి రకాన్ని వెళ్ళడానికి కొంచెం రైతులు ఆలోచించుకోవాలి. ముందుగా మన నేలలో గత సంవత్సరాల్లో గనక ఈ బ్యాక్టీరియా దుంపకుళ్ళను గమనించుకున్నట్టయితే ఈ సంవత్సరం తెల్ల చక్కెరకేళి రకానికి వెళ్ళకూడదు. కానీ ముందుగా గత సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా దుంపకుళ్ళు లేదు అన్నప్పుడు వెళ్ళొచ్చు. కానీ తెల్ల చక్కెరకేళి రకము కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి నీటి యాజమాన్యం అనేది తప్పనిసరిగా చేపట్టుకోవాలి. తర్వాత ఈ ఎల్నినో పరిస్థితుల్లో కొత్తగా అరటిని సాగు చేయాలనుకున్నప్పుడు ముఖ్యంగా గత సంవత్సరాల్లో ఈ దుంపకుళ్ళు లేనప్పుడు తెల్ల చక్కెరకేళి రకాన్ని నీటి సదుపాయాన్ని బట్టి నాటుకోవచ్చు. రాయలసీమ ప్రాంతాల్లో అయితే గనక సుగంధాలు నెల్లూరు అమృతపాణి ఈ రకాలు కరువు పరిస్థితిని కొంతవరకు తట్టుకుంటాయి. కాబట్టి ఎక్కువగా గ్రాండైన్ రకాన్ని కాకుండా నెల్లూరు అమృతపాణి సుగంధాల రకాన్ని కొంచెం మనం సాగు చేసుకున్నట్టయితే ఇప్పటి ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్ని అవి కొంచెం వరకు తట్టుకుంటాయి. ఇక రకాన్ని ఎంచుకున్న తర్వాత నాటే సమయం చూసుకున్నట్టయితే గనక కోస్తా ప్రాంతాల్లో రైతులు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు తర్వాత జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఈ టైంలో అరటిని నాటుకుంటూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం సెప్టెంబరు తర్వాత అక్టోబర్ నెలల్లో మనం కర్పూర చక్కెరకేళి రకాన్ని నాటకూడదు, కొంచెం ముందుగానే నాటుకోవాలి. ఎందుకంటే ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో నాటినప్పుడు ఏంటంటే గెల వేసే దశ వచ్చి మార్చి ఏప్రిల్ నెలలో వస్తుంది. ఆ సమయంలో వచ్చినట్టయితే కనుక అప్పుడు ఎక్కువగా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. తర్వాత అప్పుడప్పుడు సుడిగాలుల తీవ్రత కూడా ఉంటుంది. కాబట్టి ఈ సుడిగాలుల వల్ల చోక్ త్రోట్ అని గెల తిరిగిపోయి గెల అనేది సరిగ్గా బయటకు రాకుండా ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం నాటే సమయంలో కూడా రైతులు జాగ్రత్త తీసుకోవాలి. దాని తర్వాత నేల తయారీ కనుక మనం చూసుకున్నట్టయితే కంపల్సరీగా 2 నుంచి 3 సార్లు 30 సెంటీమీటర్ లోతులో దుక్కి చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే నేలలో గాలి ప్రసరణ అనేది మెరుగుపడి తేమను నిల్వ ఉంచడం తర్వాత దుంప అనేది ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి తప్పనిసరిగా దుక్కి చేసుకుంటే మంచిది. అదేవిధంగా జనుము జుయిలుగా పిల్లి పెసర అలసంద ఇలాంటి పచ్చిరొట్ట ఎరువులను కూడా పెంచుకుని తర్వాత పూత దశకు రాకముందే కలియదనుకున్నట్టయితే కనుక నేలలో సేంద్రియ పదార్థం పెరిగి తేమను నిల్వ ఉంచే సామర్థ్యం పెరిగి ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ మార్పులకు తట్టుకునేలాగా ఉంటుంది. అదేవిధంగా పశువుల ఎరువు వర్మీ కంపోస్టు బయోచార్ వేపపిండి ఇలాంటివి కూడా వేసుకున్నట్టయితే నేలలో ఏంటంటే ఈ సేంద్రియ కర్బనం పెరిగి నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం పెరుగుతుంది. వీటిని ఏంటంటే హెక్టార్కు 10 టన్నుల వరకు వేసుకోవచ్చు. ఇలాంటివి వేసుకున్నట్టయితే కనుక మొక్కలు మనకి వాతావరణంలో వచ్చే మార్పుల్ని తట్టుకునేలాగా ఉంటుంది. ఇక డ్రిప్ పద్ధతిని కంపల్సరీ పాటించాలి. రాయలసీమ జిల్లాల్లో అయితే డ్రిప్ పద్ధతే ఉంటుంది కాబట్టి పర్వాలేదు. కోస్తా జిల్లాల్లో కొంతవరకు నీటిని పారించే పద్ధతి ఉంది. కానీ ఈ పరిస్థితుల్లో ఏంటంటే కొంచెం డ్రిప్ పద్ధతిని పాటించినట్టయితే కనుక మనకి 30 నుంచి 50% వరకు నీటిని ఆదా చేసుకోవచ్చు. ఎరువులను కూడా డ్రిప్లో విచ్చుకోవచ్చు. కాబట్టి తక్కువ తక్కువ ఎరువుల్ని ఎక్కువసారి ఇవ్వటం వల్ల ఎరువుల యాజమాన్యం కూడా పెరిగి సామర్థ్యం పెరిగి మొక్క చక్కగా పోషకాలని గ్రహించుకునేటట్టు అవుతుంది. వీటితో పాటు కలుపు నివారణకు వీడ్ మ్యాట్లు, సేంద్రియ మల్చింగ్ అంటే వరిగడ్డి కానీ ఏదైనా పంట అవశేషాలు కానీ మొక్కజొన్న కంకులు కానీ ఇలాంటి అన్నింటినీ కూడా మనం మొక్కల మొక్కల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాల్లో వేసుకున్నట్టయితే కనుక నేలలో ఉండే తేమని కాపాడుకోవచ్చు. అదేవిధంగా కలుపు సమస్యని తగ్గించుకోవచ్చు.

ఇంతే కాకుండా కోకోపీట్, హైడ్రోజెల్ ఇలాంటి వాటిని ఉపయోగించడం వల్ల ఏంటంటే నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం వీటికి ఎక్కువగా ఉంటుంది. ఇవి తమ బరువు కంటే ఇంచుమించు 400 రెట్లు ఎక్కువ నీటిని గ్రహించి పట్టి ఉంచుతాయి. కాబట్టి మనకి మొక్కల దగ్గర నీటి యొక్క నిల్వ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి విధానాన్ని పాటించినప్పుడు ఏంటంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులను అరటి మొక్కలు తట్టుకోగలుగుతాయి. ఇక ఎరువుల యాజమాన్యం చూసినట్టయితే కనుక ఈ ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ఏంటంటే ఎప్పుడూ కూడా మొక్కకు కావలసిన ఎరువుల్ని అంటే నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల్ని కొంచెం డ్రిప్ పద్ధతిలో ఇవ్వటం వల్ల ఏంటంటే తక్కువ తక్కువ ఎరువుల్ని ఎక్కువ సార్లు ఇవ్వటం వల్ల పోషక సామర్థ్యం అనేది పెరుగుతుంది. డ్రిప్ పద్ధతిలో ఇవ్వటం వల్ల ఇంచుమించు 30 నుంచి 50% వరకు కూడా మనం నీటిని ఆదా చేసుకోవచ్చు. రెండు విధాలుగా కూడా బాగుంటుంది. దీంతోపాటు ఏంటంటే ఈ పరిస్థితుల్లో మొక్క వయసు 4 నెలల నుంచి 8 నెలల వరకు ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి నెల ఒకసారి సూక్ష్మ పోషక మిశ్రమాన్ని Formula 4 కానీ అర్కా బనానా స్పెషల్ కానీ వీటిల్ని 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే కనుక మొక్కలు కొంచెం ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటాయి. అదేవిధంగా కరువు పరిస్థితుల్లో ఏంటంటే పొటాషియం నైట్రేట్ 13:045 అంటాము, దీనిని 1 లీటర్కి 5 గ్రాములు చొప్పున కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటు నాటిన 5వ నెల 7వ నెల ఈ 2 నెలల్లో ఏంటంటే అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ అని ఒక కాంపౌండ్, దీన్ని మనం 18 మిల్లీగ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే కనుక ఈ కరువు పరిస్థితుల వల్ల, అధిక ఉష్ణోగ్రతల వల్ల వాడిపోయిన మొక్కలు కూడా తట్టుకుని బతకగలుగుతాయి. ఇలా ఎరువుల యాజమాన్యం చేసుకోవాలి. దీంతోపాటు మనం ఎప్పుడూ చేసే ఇతర యాజమాన్య పద్ధతులు, ఎప్పుడూ కూడా పక్క పిలకల్ని తొలగించడం, ఎండు ఆకలిని ఎప్పటికప్పుడు తీసేసుకుని మనం మొక్కల మధ్యలో కనుక మల్చింగ్లా వేసుకుంటే నేలలో తేమ అనేది సంరక్షించబడి పోషక వినియోగం అనేది పెరుగుతుంది. దీంతోపాటు ప్రతి మొక్కకి కూడా 50 గ్రాములు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్, ఇది ఒక జీవ శిలీంద్ర నాశిని, దీనిని వేసుకున్నట్టయితే కనుక ఇది ఇతర హానికారక శిలీంద్రాలని, బ్యాక్టీరియాలని నివారించడంతో పాటు వేర్ల అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ప్రతి మొక్కకి 50 గ్రాములు సూడోమోనాస్ని వేసుకోవచ్చు. తర్వాత గెల బయటికి వచ్చిన తర్వాత గెల తొండం మీద ఎండు ఆకుల్ని కానీ లేదు పాలిథిన్ సంచిని కానీ కప్పడం వల్ల ఏంటంటే తొండంపై వచ్చే మచ్చల్ని నివారించుకోవచ్చు. ఈ మచ్చలకు కూడా మనం ఒకవేళ గమనించినట్లయితే కనుక కార్బన్ డయాక్సైడ్ మందును 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకుని కొట్టుకున్నట్టయితే కనుక ఈ తొండంపై వచ్చే మచ్చ తెగుల్ని మనం నివారించుకోవచ్చు. అయితే వివిధ దశల్లో ఉన్న అరటి మొక్కలకు పురుగులు లేదా తెగుళ్ళ యాజమాన్యం ఎలా చేసుకోవాలంటే ఇందులో కూడా 2 రకాలుగా అండి. ఒకటి, ఇంకా మొక్క నాటకపోయినట్టయితే కనుక మొక్క నాటే ముందే ఈ ఎల్లినో పరిస్థితుల్లో అరటి మొక్కను నాటేటప్పుడు తప్పనిసరిగా ఆరోగ్యవంతమైన తెగుళ్ళు లేని పిలకలను లేదా టిష్యూ కల్చర్ మొక్కల్ని ఎంచుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు దుంపకుళ్ళు తెగులు తీసుకున్నట్టే కనుక మనకి పిలకల ద్వారా ఒకసారి మనం పొలంలోకి వచ్చిందంటే అది 8 సంవత్సరాల వరకు పోదు. అదేవిధంగా పనామా తెగులను చూసుకున్నట్టయితే కనుక ఒకసారి మనం తెచ్చుకుని మన నేలలోకి అది స్థిరపడిందంటే ఇంచుమించు 30 సంవత్సరాల వరకు కూడా మనం అరటి వేయకపోయినా అక్కడే ఉంటుంది. కాబట్టి రైతులు గమనించుకోవాల్సింది ముఖ్యంగా ఎప్పుడు కూడా ఆరోగ్యవంతమైన తెగుళ్ళు లేని పిలకల్ని ఎంచుకోవాలి. టిష్యూ కల్చర్ మొక్కల్ని ఎంచుకోవటం అనేది మంచి పద్ధతి. తర్వాత ఒకవేళ టిష్యూ కల్చర్ మొక్కలు దొరకలేదు, పిలకల్నే తీసుకున్నామంటే కనుక ముందే ఎక్కడైతే తీసుకుంటున్నారో ఆ పొలంలోకి వెళ్ళి చూసుకుని తెగుళ్ళు లేవు అని నిర్ధారించుకున్న తర్వాత పిలకల్ని తీసుకుని వచ్చిన తర్వాత వాటికి విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపిన మందు ద్రావణంలో ఏంటంటే ఈ పిలకల్ని ముంచుకుని 30 నిమిషాల పాటు ముంచుకోవాలి. ఆ తర్వాత నీడలో ఆరబెట్టి తర్వాత రోజు నాటుకోవాలి. అదేవిధంగా నాటే సమయంలో ప్రతి గోతికి 25 గ్రాముల చొప్పున కార్బోఫ్యూరాన్ గుళికలు వేసుకోవాలి. మనకి అరటిలో ఏంటంటే ఈ మధ్య కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో నులి పురుగులు అనేది ప్రధాన సమస్యగా ఉంది. దీంతోపాటు రాయలసీమ జిల్లాల్లో ఏంటంటే దుంపపుచ్చు పురుగు, తర్వాత కాండం తొలిచే పురుగు, ఈ రెండు కూడా కొంచెం ఉధృతి ఎక్కువగా ఉంది. ఈ నులు పురుగుల నివారణకు కానీ ఈ 25 గ్రాముల చొప్పున కార్బోఫ్యూరాన్ గుళికలు, 3G గుళికలు అంటాము, వీటిని ప్రతి మొక్కకి 25 గ్రాముల చొప్పున అంటే తీసిన ప్రతి గోతికి 25 గ్రాముల చొప్పున కార్బోఫ్యూరాన్

ఎలుకలను వేసుకున్నట్టయితే నూలు పురుగుల్ని కానీ తుంపుపుచ్చి వంటి పురుగుల్ని కానీ మనం నివారించుకోవచ్చు. దీంతోపాటు రాయలసీమ జిల్లాల్లో కొంచెం నెల్లూరు అమృతపాణి తర్వాత మాటమన్ అమృతపాణి రకాలను ఎంచుకునేటప్పుడు ఏంటంటే ఎంత లేదనుకున్నా కొంచెమన్నా పనామా తెగులు కింద దుంపల్లో కనిపిస్తూ ఉంటుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏంటంటే కొంచెం ఉన్నా కూడా మొక్క తట్టుకోలేకపోవచ్చు. దీని గురించి ఈ మొక్కలకి ఏంటంటే కార్బన్ డయాక్సైడ్ మందును 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకుని ఒక 3 నుంచి 6 నెలల వరకు నెలకి ఒకసారి మనం మొక్క మొదల్లో 1 లీటర్ చొప్పున మందు ద్రావణం పోసుకున్నట్టయితే కనుక ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పనామా తెగులు ఉధృతి పెరగకుండా మనం నివారించుకోవచ్చు. ఇప్పుడు నాటే సమయంలో ఇవి చేసుకోవాలి. ఒకవేళ మన పంట ఆల్రెడీ పొలంలో ఉంది, అది 3 నుంచి 9 నెలల మధ్యలో ఉంది అనుకుంటే గనక ఆ మొక్కలకు కూడా ఈ నులు పురుగులు లేదు దుంప పుచ్చి పురుగులు వీటి నియంత్రణకు కార్బోఫ్యూరిన్ 3G గుళికలను వేసుకోవచ్చు. అయితే నాటేటప్పుడు 25 గ్రాములు వేసుకుంటాం, కానీ ఈ ప్రధాన పొలంలో ఏంటంటే 40 గ్రాముల వరకు కూడా ఈ కార్బోఫ్యూరిన్ 3G గుళికల్ని వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కొన్నిసార్లు పొలంలోనే తెల్లచగరికేరి వేసుకున్నాము లేదు గ్రాండైన్ ఉంది వాటికి దుంపకుళ్ళు లక్షణాలు ఏమన్నా కనిపించినట్టయితే కనుక అంటే కింద వరుస ఆకులు ఎల్లోగా అయిపోయి తర్వాత కాండం చీలినట్టయి భూమి దగ్గర అంటే ఎక్కడైతే కాండము వేరు కలుస్తాయో ఆ ప్రాంతంలో కుళ్ళులాగా ఏర్పడి మొక్క పడిపోతుంది ఇలాంటి లక్షణాలు చూసినట్టయితే కనుక అది దుంపకుళ్ళు తెగులుగా తెలుసుకుని ఆ దుంపకుళ్ళు లక్షణాలు కనిపించినప్పుడు ఏంటంటే ప్రతి మొక్కకు ఒక 25 గ్రాములు బ్లీచింగ్ పౌడర్ని అప్పటికప్పుడు నీళ్లలో కలిపి మొక్క కాండం చుట్టూత మొదల దగ్గర కాండం చుట్టూత పోసుకున్నట్టయితే కనుక కొంచెం ఈ దుంపకుళ్ళుని నివారించుకోవచ్చు. అయితే ఈ బ్లీచింగ్ పౌడర్ని 15 రోజుల వ్యవధిలో ఒక 2 సార్లు వేసుకుని ఆ తర్వాత ఇంకొక 15 రోజుల తర్వాత ఒక్కొక్క మొక్కకి 50 గ్రాములు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ను వేసుకున్నట్టయితే కనుక అప్పటి నుంచి అది దుంపకుళ్ళు తెగుల్ని కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది. ఆ తర్వాత ఏ తెగులైనా సరే తెగులు ఆశించి చనిపోయిన మొక్కల్ని ఎప్పటికప్పుడు తీసి కాల్చివేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే తెగులు కలిగించే శిలీంద్రం కానీ బ్యాక్టీరియా కానీ వీటి యొక్క సంఖ్య నేలలో పెరగకుండా ఉంటుంది. ఆ తర్వాత ఈ సంవత్సరం తక్కువ వర్షపాతము ఇలాంటి ప్రతికూల పరిస్థితుల వల్ల సిగటోక ఆకుమచ్చ తెగులు ఉధృతి అనేది అంత ఎక్కువగా కనిపించలేదు. ఒకవేళ మీకు సిగటోక ఆకుమచ్చ తెగులు కింద వరుస 2-3 ఆకుల మీద కనిపించింది అనుకున్నప్పుడు ప్రోపికొనసోల్ మందును 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి దానికి ఒక 10 మిల్లీలీటర్ మినరల్ ఆయిల్ కలుపుకోవచ్చు. ఒకవేళ లేకపోయినా సరే పర్వాలేదు, కానీ దానికి స్టిక్కర్ అంటే జిగురు మందుని కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఈ ప్రోపికొనసోల్ మందును 25 రోజుల తేడాతో 3 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ సిగటోక ఆకుమచ్చ తెగుల్ని మనం నివారించుకోవచ్చు. ఆ తర్వాత ఈ సర్పిలాకార తెల్లదోమ ఉధృతి కూడా ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఏమన్నా కనిపించినట్టయితే కనుక 10,000 ppm అజాడ్రక్టిన్ మందును 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకుని 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. పిచికారీ పిచికారీకి మధ్యలో 1 నెల రోజులు తేడా ఉండాలి. ఇలా చేసుకున్నట్టయితే కనుక ఈ సర్పిలాకార తెల్లదోమని మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు నెల్లూరు అమృతపాణి వంటి రకాల్లో ఎప్పుడైనా పనామా తెగులు కనిపించినట్టయితే కనుక ఈ కార్బన్ డయాక్సైడ్ మందును 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున పోసుకుంటే కనుక మనకి ఈ తెగులు యొక్క ఉధృతి అనేది తగ్గుతుంది. దీంతోపాటు గజ్జి తెగులు నివారణ కూడా చర్యలు అనేది చేపట్టాలి. ఒకటేంటంటే కర్పూర చక్రకేలి ఇలాంటి రకాల్లో గెల బయటకు వస్తున్న దశలోనే ఈ గజ్జి తెగులు నివారణకి చర్యలు చేపట్టాలి. గెల 45 డిగ్రీలు బయటకు వచ్చిన తర్వాత గెల మొదలు వద్ద అంటే తొండానికి ఇమిడాక్లోప్రిడ్ మందును ఇంజెక్ట్ చేసినట్టయితే గనక ఈ గజ్జి తెగులను మనం నివారించుకోవచ్చు. ఈ ఇమిడాక్లోప్రిడ్ను 1 మిల్లీలీటర్ చొప్పున ఇంజెక్ట్ చేయాలి. అయితే ముందుగా ఈ మందు ద్రావణాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి 0.3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ను 1/2 లీటర్లో కలిపి 500 మిల్లీలీటర్లు కనుక చేసుకుని దీని నుంచి ఒక్కొక్క చెట్టుకి 1 మిల్లీలీటరు ఆ తొండం దగ్గర ఇంజెక్ట్ చేసినట్టయితే గజ్జి తెగులను కలిగించే పురుగుల్ని మనం నివారించుకున్నట్టు అవుతుంది. ఆ తర్వాత ఇక చివరిగా గెలల నాణ్యత కొరకు మనం ఏం చేయాలంటే గెలలను ఎప్పటికప్పుడు కొంచెం ఎండిన ఆకులతో కానీ లేదు 100 కేజీ పరిమాణం కలిగిన పాలిథీన్ సంచులతో కానీ కప్పడం ద్వారా ఎండ నుంచి వచ్చే తొండం మీద మచ్చలు కానీ లేదా తామర పురుగుల నుంచి వచ్చే ఈ గజ్జి మచ్చలను కానీ నివారించుకుని నాణ్యమైన

0: అరటి గెలలని తెచ్చుకోవచ్చు. ఇలా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి దశలోనూ ఒక ప్రణాళిక వేసుకుని వివిధ పద్ధతులను పాటించడం వల్ల ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా రైతులు అరటిని నాటుకుని మంచి దిగుబడిని సాధించవచ్చు. నమస్తే అండి.
1: మీరింతవరకు ప్రస్తుత పరిస్థితుల్లో అరటి తోటల యాజమాన్యం ఈ అంశంపై పశ్చిమ గోదావరి జిల్లా కోవూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ స్నేహలతారాణి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: జానపద గీతం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు, కలుపు నివారణకి రసాయనాలు తగ్గించి ప్రత్యామ్నాయ మార్గాలు ఆచరించాలని ఈ విధంగా తెలియజేస్తున్నారు. పంటలలో పోషకాలతో పోటీ పడుతూ చీడపీడలకు కారణమవుతూ దిగుబడులను తగ్గించేవి కలుపు మొక్కలు. వీటిని సకాలంలో నివారించకపోతే 20 నుండి 70% వరకు పంట నష్టం జరుగుతుంది. ప్రస్తుతం వ్యవసాయ పనులకు కూలీలు అందుబాటు తగ్గిపోవడం వల్ల పంటల సాగులో కలుపు నివారణకి రైతులు కలుపు మందుల వినియోగం పెంచుకుంటూ పోతున్నారు. కలుపు మందుల వినియోగం తప్పకపోయినప్పటికీ కలుపు నివారణకి కలుపు మందులే మార్గం అనే ఆలోచన సమర్థనీయం కాదు. కలుపు మందుల కంటే ముందుగా ఆచరించవలసిన నూతన ఆధునిక యాజమాన్య పద్ధతులు ఎన్నో ఉన్నాయి. ప్రతి పంటలోనూ ప్రతి దశలోనూ కలుపు నివారణ అంటే రసాయనాలు వాడకమే అనే ఆలోచన రానున్న రోజుల్లో శుభ పరిణామం కాదు. కానీ కలుపు నివారణలో ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఆచరించడం ఎంతో ఉపయోగకరం. రైతులు పూర్తిగా రసాయనాల వాడకానికి అలవాటు పడడం వల్ల వాతావరణ కాలుష్యం, నేల నీటి కాలుష్యం, తద్వారా పంట ఉత్పత్తుల కాలుష్యం పెరిగి ఎన్నో ఆరోగ్య దుష్పరిణామాలని ఎదుర్కొంటున్నాము. కాబట్టి కలుపు మందుల వినియోగం కంటే కలుపు మందులకు ప్రత్యామ్నాయాల వైపు రైతులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కలుపు మందులకు బదులుగా

0: కొన్ని సేద్య పద్ధతులను, అంటే నేలను చదును చేయడం, పశువుల ఎరువు వేయడం, వేసవిలో లోతు దుక్కి చేయడం, పచ్చిరొట్టె ఎరువులు సాగు చేయడం, పంట మొక్కల సాంద్రతను పాటించటం, మల్చింగ్, సరైన నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ఇట్లాంటి పద్ధతులను పాటించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సేద్య పద్ధతులను తక్కువ కూలీలతో, తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చుతో, అలాగే తక్కువ సమయంలో చేయొచ్చు. ఆపై అవసరం మేరకు మాత్రమే సిఫారసు చేసిన కలుపు మందులు ఉపయోగించుకుని నేటి వ్యవసాయంలో ఉన్న ఇబ్బందుల్ని కొంతవరకైనా తగ్గించుకోవచ్చు. ప్రతి జిల్లాలో రైతు సేవలో నిమగ్నమయ్యే కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు, క్షేత్రస్థాయిలో రోగ నిర్ధారణ సర్వేలు చేయడం, వ్యవసాయ అభివృద్ధిలో భాగస్వాములందరికీ శిక్షణలివ్వడం, రైతాంగానికి ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందించే కార్యక్రమాలు, ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలు, క్షేత్ర పరిశీలనలు, క్షేత్ర సందర్శనలు, గ్రామ దత్తత వంటి కార్యక్రమాలతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ అలాగే సమాచార సాంకేతిక మాధ్యమాల ద్వారా సమయోచిత సమాచార సేవలు అందిస్తూ సుస్థిర వ్యవసాయం దిశగా రైతుల్ని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి రైతులు ప్రతి జిల్లాలో ఉన్న శాస్త్రవేత్తలను సంప్రదించి వారి సూచనలు, సలహాలతో రసాయనిక కలుపు మందుల్ని అవసరం మేరకే వినియోగించుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ పద్ధతులను ఆచరించి పర్యావరణహిత వ్యవసాయానికి నాంది పలకాలని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు తెలియజేస్తున్నారు.
1: మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: కిసాన్ వాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్లో జరిగే మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం సాంప్రదాయ రేడియో సెట్లలో మరియు ఎఫ్ఎం రేడియో సెట్లలో ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే న్యూస్ అనేట్ యాప్లో రోజువారీ కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయి.
7: వహాన్ దేఖనీ హోగీ తభీ ఆప్ జబ్ ఉన్కో ఏక్ ప్రెషర్ మే లేకర్ ఆయేంగే డాట్ బాల్స్ కే సాథ్ యా ఉన్కో రన్ బనానే నహీ దేంగే तभी उनका विकेट मिल सकता है. अदरवाइज तो मैंने उनको जितना भी देखा है खेलते हुए वो रन्स जो है बनाती ही रहती हैं, स्कोर बोर्ड को कहते हैं ना चलाती ही रहती
8: है. आकाशवाणी
9: जी और शो को आगे बढ़ाते हैं वापस एफएम
8: श्रोतलकु गमनिका. ई रोजु दुबाई लो जरगनुन्न महिलाल आसिया कप T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 మ్యాచ్లో భాగంగా భారత్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ప్రసారమవుతుంది. సాంప్రదాయ రేడియో సెట్ల మీద ప్రసారమవుతుంది. ఇక మొబైల్ యాప్లో అంటే ఓటీటీ, న్యూస్ ఆన్ ఎయిర్ మొదలగు యాప్ల ద్వారా మన రేడియో కార్యక్రమాలు శ్రోతలు వినగలరు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం చిత్రమంజరి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రౌడీ బాయ్స్ చిత్రం కోసం మంగ్లీ బృందం పాడుతున్న పాట.

చిత్రమంజరి కార్యక్రమంలో ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. తిరిగి ఈరోజు రాత్రి 8:40 నుండి 9 వరకు ప్రసారమయ్యే చిత్రమంజరిలో మరిన్ని ఫిలిం గీతాలు వినగలరు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం సమయం రాత్రి 8:00. సాంప్రదాయ రేడియో సెట్లపై దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం చెల్లివుతుంది. అలాగే మొబైల్ యాప్లలో మన రేడియో కార్యక్రమాలు వినండి. ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమం

తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి విశేషాలు. ముందుగా ఉద్యోగ సమాచారం. తపాలా శాఖలో దేశవ్యాప్తంగా ఉద్యోగాలు. భారతదేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఉన్న వివిధ ఖాళీల భర్తీకి తపాలా శాఖ వారు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. వివరాలు. నియామక సంస్థ పేరు ఇండియా పోస్ట్, అంటే భారత తపాలా శాఖ. నియామకం దేశవ్యాప్తంగా గల వివిధ పోస్టల్ సర్కిళ్లలో జరుగుతుంది. ఉద్యోగం పేరు, మొత్తం 3 ఉద్యోగాలు ఉన్నాయి. మొదటిది బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, రెండవది ఏబీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డిఎస్ డాక్ సేవక్. మొత్తం ఖాళీలు దేశవ్యాప్తంగా 23,757 వరకు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 917 ఉద్యోగాలు, తెలంగాణ సర్కిల్లో 419 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. విద్యార్హతలు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే దరఖాస్తు చేసుకునే ప్రాంతపు స్థానిక భాష ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఇక డిఎస్ అంటే డాక్ సేవక్ పోస్టుకు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. మిగతా పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఇక వయోపరిమితి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 నుండి 15 సంవత్సరాల వయో సడలింపులు వర్తిస్తాయి. వేతన శ్రేణి బీపీఎం పోస్టుకు 12,000 నుండి 29,380 రూపాయల వరకు, ఏబీపీఎం మరియు డాక్ సేవక్ పోస్టులకు 10,000 రూపాయల నుండి 24,470 రూపాయల వరకు వేతనం చెల్లిస్తారు. ఎంపిక విధానం 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా, అంటే మెరిట్ బేస్డ్గా ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు పంపుకోవడానికి చివరి తేదీ ఈ నెల, అంటే సెప్టెంబర్ 21 సాయంత్రం. ఇతర వివరాలకు వెబ్సైట్ చిరునామా indiapost.gov.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి indiapost.gov.in. indiapost.gov.in. తపాలా శాఖలో ఉద్యోగాల గురించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. విశ్వరూపం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గురు పూజ దినోత్సవం సందర్భంగా ఈ పాట.

సినిమా పాట విన్నారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి విశేషాలు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతదేశంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో గల తిరుత్తణి ప్రాంతంలో 1888 సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. తల్లి సీతమ్మ, తండ్రి సర్వేపల్లి వీరస్వామిలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి గ్రామానికి చెందినవారు. కాగా వీరు బ్రతుకుదెరువు కోసం తమిళనాడుకు వలస వెళ్లారు. ఆయన బాల్యం మొత్తం తిరుత్తణి మరియు తిరుపతిలలో గడిచింది. తండ్రి స్థానిక భూస్వామి సేవలో సబార్డినేట్ రెవెన్యూ అధికారిగా పనిచేశారు. ఆయనకు 3 తోబుట్టువులు. ప్రాథమిక విద్య తిరుత్తణిలోని కేవీ హైస్కూల్లో సాగింది. 1896 ఆయన తిరుపతిలోని హెర్మన్స్బర్గ్ ఎవాంజెలికల్ లూథరన్ మిషన్ పాఠశాలకు, తర్వాత వాలాజాపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మారారు. బాల్యం నుండి ఆయన అసాధారణ తెలివితేటలు కలిగి ఉండేవారు. ఇక హైస్కూల్ విద్య కోసం ఆయన వేలూరులోని ఊరిస్ కాలేజీలో చేరి, తర్వాత 16 మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చేరి 1907 పట్టభద్రులయ్యారు. తర్వాత అదే కాలేజీ నుంచి మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేశారు. ఇక తత్వశాస్త్రంపై ఆసక్తితో ఆయన ది ఎథిక్స్ ఆఫ్ ది వేదాంత అండ్ ఇట్స్ మెటాఫిజికల్ ప్రిపోజిషన్స్ అనే అంశంపై తన బ్యాచిలర్ డిగ్రీ థీసిస్ రాశారు. ఇది కేవలం ఆయన 20 ప్రచురింపబడి అనేక మంది పండితుల ప్రశంసలు కూడా పొందింది. ఇక ఆయన చేసిన ఉద్యోగాలు 1909 మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో తత్వశాస్త్ర ఆచార్యుడిగా నియమించబడి, 1918 మైసూరు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ప్రమోషన్ పొందారు. మైసూరులో ఉన్నప్పుడే ఈయన ది క్వెస్ట్ మరియు జర్నల్ ఆఫ్ ఫిలాసఫీ, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎథిక్స్ వంటి ప్రసిద్ధ పత్రికలకు కూడా అనేక వ్యాసాలు రాస్తుండేవారు. ఆయన మొదటి పుస్తకం ద ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్, రెండవ పుస్తకం ద రెయిన్ ఆఫ్ రిలీజియన్ ఇన్ కాంటెంపరీ ఫిలాసఫీ. ఇది 1920 ప్రచురింపబడింది. 1921 ఈయన కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా నియమితులయ్యారు. 1926 జూన్ నెలలో బ్రిటిష్ సామ్రాజ్యంలో

విశ్వవిద్యాలయ కాంగ్రెస్లో కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు. బ్రిటిష్ సామ్రాజ్యంలో విశ్వవిద్యాలయాల కాంగ్రెస్ సభలో కలకత్తా విశ్వవిద్యాలయానికి ఈయన ప్రాతినిధ్యం వహించారు. ఇక 1929లో ఆక్స్ఫర్డ్లోని మాంచెస్టర్ కాలేజీలో ఈయన చేసిన ఉపన్యాసం యాన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ పుస్తకంగా ప్రచురించబడింది. కలకత్తాలో ఉన్నప్పుడే ఈయన రాసిన భారతీయ తత్వశాస్త్రం అనే గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇక మరిన్ని విశేషాలు వినబోయే ముందు ఈ పాట బడిపంతులు చిత్రం కోసం పి. సుశీల బృందం పాడింది.

సినిమా పాట విన్నారు. ఈరోజు తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవిత విశేషాలు వింటున్నాం. ఈయన 1929 ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థులకు తులనాత్మక మతం అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చారు. అలాగే 1931 జన్మదిన వేడుకల్లో జార్జ్ వి చేత నైట్ అనే బిరుదు కూడా పొందారు. అలాగే 1931 డాక్టర్ సిఆర్ రెడ్డి గారి తర్వాత ఈయన ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారు. ఈ పదవిలో ఆయన 1931 నుంచి 1936 వరకు వైస్ చైర్మన్గా పదవిలో కొనసాగారు. ఇక 1937 సాహిత్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి నోబెల్ బహుమతి లభించింది. 1939 బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా 1948 వరకు పనిచేశారు.

ఇక 1946 ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్కు సభ్యుడిగా కూడా ఈయన పనిచేశారు. అలాగే 1949 భారతదేశంలో ఉన్నత విద్యా సంస్కరణల కోసం నియమించిన కమిటీకి ఈయన అధ్యక్షునిగా నియమించబడ్డారు. అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి కోరిక మేరకు ఈయన 1952 నుండి 1962 వరకు భారత ఉపరాష్ట్రపతిగా కూడా పనిచేశారు. భారతీయ ఆలోచన దృక్పథాన్ని పాశ్చాత్య పరిభాషలో చెప్పి అందులో వివేకం మరియు తర్కం

జవహర్లాల్ నెహ్రూ గారు పనిచేశారు. ఆయన కింద రాష్ట్రపతిగా పనిచేశారు. తర్వాత రెండవ భారత రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 1962 సంవత్సరం మే 14వ తేదీ నుండి 1967 సంవత్సరం మే 13 వరకు ప్రధానమంత్రిగా అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు తాత్కాలిక ప్రధానిగా గుల్జారీలాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, గుల్జారీలాల్ నందా, తర్వాత ఇందిరాగాంధీ వీరందరి కాలంలో భారత రాష్ట్రపతిగా పనిచేశారు. అప్పటి పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతిగా, భారత రాష్ట్రపతిగా కూడా ఈయన పనిచేశారు. 1931 సంవత్సరం బ్రిటిష్ వారిచే సార్ బిరుదును కూడా పొందారు. ఒక ఉపాధ్యాయుడిగా వృత్తిని ప్రారంభించి ఆచార్యుడిగా, వైస్ ఛాన్సలర్గా ఉన్నత విద్యలో సంస్కరణలకు నాంది పలికి భారతీయ ఆలోచన దృక్పథాన్ని పాశ్చాత్యులకు అర్థమయ్యేలా ఎన్నో రచనలు చేసి భారత ఉపరాష్ట్రపతిగా ఎనలేని సేవలు అందించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి సేవలు భారత ప్రజలకు ఆయనను చిరస్మరణీయుడిగా గుర్తించేలా జరిగింది. ఇక 1954 సంవత్సరంలో భారత ప్రభుత్వం వారి అత్యున్నత బిరుదైన భారతరత్న ఆయన్ను వరించింది. 1954 సంవత్సరంలో మెక్సికో ప్రభుత్వ అత్యున్నత గౌరవం ఆర్డర్ ఆఫ్ ది ఆజ్టెక్ ఈగల్ పురస్కారం, అలాగే 1961 సంవత్సరం జర్మనీ దేశపు శాంతి బహుమానం మొదలైనవి గౌరవాలు ఈయన ప్రతిభకు గీటురాళ్ళు. చివరిగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆయన గౌరవార్థం రాధాకృష్ణన్ చెవెనింగ్ స్కాలర్షిప్ను ప్రతి సంవత్సరం అందిస్తుంది. ఇది ఫారిన్లో చాలా ప్రముఖమైన విశ్వవిద్యాలయం, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం ఆయన గౌరవార్థం ఇతర దేశంలో ఆయన పేరు మీద, రాధాకృష్ణన్ గారి పేరు మీద రాధాకృష్ణన్ చెవెనింగ్ స్కాలర్షిప్ను ప్రతి సంవత్సరం విద్యార్థులకు అందిస్తుంది. మీరింతవరకు తెలుసుకుందాం రండిలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి విశేషాలు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు మరొక సినిమా పాట.

ఇప్పుడు దేవుళ్ళు చిత్రం కోసం సినీ దేశభక్తి గీతం. చిత్ర రాజేష్ పాడిన పాట వింటారు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం సమయం 8:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి

0: భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. ఉపాధ్యాయులు పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో సమర్థవంతమైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సమాజంలో ఆరోగ్యకరమైన భిన్నాభిప్రాయాలు, పరిణితితో కూడిన చర్చలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, చండీగర్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. వార్తల వివరాలు. నాణ్యమైన విద్యతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవ కార్యక్రమంలో 48 మంది పాఠశాల ఉపాధ్యాయులు, 21 మంది ఉన్నత విద్యా సంస్థల అధ్యాపకులకు అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో విద్యా నైపుణ్యాలు, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత కీలక పాత్ర పోషిస్తాయన్నారు. దేశ నిర్మాణంలో అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులే అసలైన సైనికులని రాష్ట్రపతి పేర్కొంటూ
1: ప్రైమరీ స్కూల్ డ్రాప్ అవుట్ రేట్ 12 వర్ష పేలే 4.5% తా అబ్ ఏ డ్రాప్ అవుట్ రేట్ నహీ కే బరాబర్ హే దేశ్ కే వికాస్ మే స్కిల్ డెవలప్మెంట్ ఆర్ ఎంటర్ప్రెనర్షిప్ కా బహుత్ అధిక మహత్వ హే భారత్ కో నాలెడ్జ్ సూపర్ పవర్ బనానే కే సాథ్ సాథ్ స్కిల్ కపిటల్ ఆఫ్ ది వరల్డ్ కే రూప్ మే స్థాపిత్ కర్నా విద్యార్థియో కా ఉద్ధార్ కర్నే కా పునీత్ అవసర్ కేవల్ శిక్షకో హి ఉపలబ్ధ హోతా హే.
0: ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో సమర్థవంతమైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ అవార్డు గ్రహీతలతో నిన్న ఆయన సంభాషిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

0: తన సంభాషణ దృశ్యాలను సామాజిక మాధ్యమంలో పంచుకున్న నరేంద్ర మోదీ, పిల్లల్లో విపరీతంగా పెరిగిపోతున్న మొబైల్ టీవీ వాడకంపై ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ వ్యసనాన్ని తగ్గించేందుకు క్రీడలు, సృజనాత్మకత కార్యకలాపాల వైపు పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు. జాతీయ విద్యా విధానాన్ని ప్రస్తావిస్తూ తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులను వాస్తవ ప్రపంచ నైపుణ్యాలు, పనితీరుతో అనుసంధానం చేయడం ముఖ్యమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: క్రియేటివిటీ కే తరఫ్ హమ్ బచ్చోం కో జితనా జ్యాదా జోడెంగే కుచ్ నా కుచ్ కార్యక్రమో కే రచా ఆదత్ బనానీ చాహియే. అబ్ జైసే డ్రగ్స్ కా మామలా కి హమే బహుత్ పహలే సే జ్యాదా సిలేబస్ సే బాహర్ నికల్ కర్కే బచ్చోం కి జిందగీ మే ఘుస్నా పడేగా. బచ్పన్ మర్నే నహీ దేనా చాహియే ఔర్ బచ్పన్ బనాయ్ రఖ్నే కా సబ్సే బడా కామ్ టీచర్ కర్ సక్తా హై.
0: దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న స్వచ్ఛతా హీ సేవ 2026 కార్యక్రమ సన్నాహకాలపై కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దృశ్య మాధ్యమంలో అంతర మంత్రిత్వ శాఖల ఉన్నత స్థాయి సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో పాటు పలువురు సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఏర్పాట్లను సమీక్షించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సామాజిక మాధ్యమం వేదికగా వివరాలను పంచుకున్నారు. స్వచ్ఛతా హీ సేవా ఉద్యమం ఈ ఏడాదితో 9వ విడతలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మరింత పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భారతావనిని తీర్చిదిద్దేందుకు దేశం సిద్ధమవుతోందని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత సాధనలో పౌరులందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని, ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆకస్మిక వరదలతో నేపాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1344కు చేరింది. ఇప్పటి వరకు 13,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే దాదాపు 5,000 మంది ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ విపత్తు కారణంగా టిబెట్లో 21 మంది మృతి చెందగా 500 మందికి పైగా గల్లంతైనట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. వరద ప్రభావిత జల విద్యుత్ ప్రాజెక్టుల టనల్స్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు నేపాల్, భారత్, చైనా దేశాలకు చెందిన బృందాలు సంయుక్తంగా సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. సమాజంలో ఆరోగ్యకరమైన భిన్నాభిప్రాయాలు, పరిణితితో కూడిన చర్చలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. సకాలంలో పారదర్శకంగా న్యాయం అందవలసిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. దేశాల మధ్య వాణిజ్యం పెరుగుతున్న కొద్దీ సమర్థవంతమైన పనిచేసే వివాద పరిష్కార వేదికలు అవసరమన్నారు. బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల మధ్య చర్చలు పెంపొందడానికి, వాణిజ్యం నిరాటకంగా సాగడానికి మధ్యవర్తిత్వ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుంచి గణిత శాస్త్రం వరకు భారతదేశం తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడంలోనూ, తిరిగి దక్కించుకోవడంలోనూ ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వార్షిక చరిత్ర పురస్కారాల కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. భారతదేశ ప్రాచీన సంస్కృతి, విజ్ఞానం కేవలం మన దేశానికే పరిమితం కాకుండా ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచాయన్నారు. వాటిని మన కోణంలోనే అధ్యయనం చేసి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని ఆమె పేర్కొంటూ,
2: ఇండియా టుడే ఇస్ సెల్ఫ్ అష్యూర్డ్ అండ్ క్వైట్ అనపోలజెటిక్ అబౌట్ ఇట్. వి ఆర్ రీడింగ్ అవర్ ఇన్స్క్రిప్షన్స్ అగైన్, గోయింగ్ బ్యాక్ టు అవర్ మ్యాథమెటిక్స్, టెల్లింగ్ దీస్ స్టోరీస్ విత్ రియల్ ప్లెజర్ యాజ్ వెల్ యాజ్ రియల్ ప్రిసిషన్. దిస్ ఐ థింక్ ఇస్ వాట్ డీకాలనైజేషన్ ఆట్ టు మీన్. హ్యావ్ ద ఫైనల్ వర్డ్ అండ్ టుగెదర్ లెట్ us carry India forward into this golden era of intellectual swaraj.
0: ఐక్యరాజ్య సమితి సర్వసభ్య వార్షిక అత్యున్నత స్థాయి సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 26న ప్రసంగించనున్నారు. 22 నుంచి 28వ తేదీ వరకు జరగనున్న సర్వసభ్య చర్చల్లో భాగంగా ఆయన భారత జాతీయ ప్రకటనను వినిపించనున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, హార్మవ్ జలసంధి వద్ద రవాణా అంతరాయాల కారణంగా తలెత్తుతున్న ఆహార ఇంధన ధరల భారం వంటి ఆర్థిక ఒత్తిళ్ల నడుమ ఈ అత్యున్నత స్థాయి సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బరువు పెరగకుండా ముందుగా జాగ్రత్త పడటమే స్థూలకాయం సమస్యను ఎదుర్కొనేందుకు అత్యుత్తమ మార్గమని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ టాండన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన స్థూలకాయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఒకసారి మనిషి స్థూలకాయం బారిన పడితే బరువు తగ్గించుకోవడం అత్యంత కష్టమని, తగ్గిన బరువును అలాగే కాపాడుకోవడం మరింత సవాలుతో కూడుకున్నదని ఆయన హెచ్చరించారు. స్థూలకాయం కేవలం జీవ సంబంధమైన కారకాల వల్ల మాత్రమే కాకుండా ప్రవర్తనాపరమైన, పర్యావరణ, సాంస్కృతిక

0: కారణాల వల్ల కూడా వస్తుందని డాక్టర్ టాండన్ వివరించారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్ 2026 లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. గ్రూప్ ఏ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టు 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు నష్టపోయి 32 పరుగులు చేసింది. వాతావరణం. బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరాఖండ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో రాగల 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, లడక్, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, త్రిపుర, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబాల అవసరాలకు తగినట్లుగా సర్వీస్ రూల్స్ మరింత మెరుగ్గా బాధ్యతాయుతంగా మార్చేందుకు నిరంతర కృషి జరగాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలను మరింత పారదర్శకంగా, ఉద్యోగ కుటుంబాల సంక్షేమానికి అనుగుణంగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి ఈ నూతన కార్యక్రమం అద్దం పడుతోందని పేర్కొన్నారు. సమకాలీన అవసరాలకు అనుగుణంగా గత కొన్ని సంవత్సరాల్లో అనేక సర్వీస్ రూల్స్లో మార్పులు చేశామని మంత్రి గుర్తు చేశారు. జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసంతో విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉద్ఘాటించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా వీడియో సందేశాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ తత్వవేత్త, ఉపాధ్యాయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన నివాళులర్పించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాణ్యమైన విద్యతోనే వికసిత భారత లక్ష్యం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో సమర్థవంతమైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సమాజంలో ఆరోగ్యకరమైన భిన్నాభిప్రాయాలు, పరిణితితో కూడిన చర్చలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, చండీగఢ్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.
2: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. క్రికెట్ కామెంటరీ కంటిన్యూ అవుతుంది. మన మొబైల్ యాప్లలో మాత్రం చిత్రమందిర్లో ఫిలిం సాంగ్స్ మీరు వినవచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రలహరి, ఈ సినిమా కోసం రాహుల్ సిబ్లిగంజ్, పెంచల్ దాస్ పాడుతున్న పాట వింటారు.

0: we are all glassmiths.
1: చిత్రమజర్లో తర్వాత వినండి రంగస్థలం. ఈ చిత్రం కోసం రాహుల్ సిప్లిగంజ్ పాడుతున్న పాట. చంద్రబోస్ సాహిత్యానికి దేవి శ్రీప్రసాద్ స్వరాలు కూర్చారు.

101.5 ఎఫ్ఎం మార్కాపురం ద్వారా మీరు వింటున్నారు చిత్రమంజరిలో ఫిలిం గీతాలు. తర్వాత వినండి వరుడు కావలను చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడుతున్న పాట. సంగీతం విశాల్ చంద్రశేఖర్.

తర్వాత త్రిబులార్ ఈ చిత్రం కోసం రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ పాడుతున్న పాట. సంగీతం MM కీరవాణి.

మాటలతో మనసులను కలిపేది, స్వరాలతో ప్రపంచాన్ని చేరేది, కాలం మారినా విలువ మారని మన ఆకాశవాణి మార్కపురం. వినండి, వినిపించండి, ఆలోచించండి. స్వరమే సేతువు, సమాచారమే శక్తి. ప్రతి అడుగులో మీతో మమేకమై 33 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం మన ఆకాశవాణి మార్కపురంతో.

0: ఉదయాన్నే పలకరించే పాట, సాయంత్రాన సేద తీర్చే పాట, జ్ఞాపకాల దారిలో నడిపించే పాట, మనసులో చిరునవ్వులు పూయించే పాట.
1: ప్రతిరోజు ఉదయం 7:45 ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో పాటల పరిమళాన్ని ఆస్వాదించండి, స్వరాల సౌందర్యంలో విహరించండి.
2: చిత్రమంజరి కార్యక్రమంలో ఫిలిం గీతాలు మీరింతవరకు విన్నారు. ఈరోజు రాత్రి 9:30 నుండి 10 వరకు ప్రసారమయ్యే మధుర గీతాల్లో శ్రోతలు మరిన్ని పాత ఫిలిం గీతాలు వినగలరు. ఆకాశవాణి మార్కాపురం సమయం రాత్రి 9:00 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం స్పాట్లైట్, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: डिमांड
1: शुरू से पूरा स्पिन ही लग रहा है पाकिस्तान दोनों एंड से डालने वाला।
2: हाँ बिल्कुल, देखिए जिस तरीके से भारतीय गेंदबाजों ने यहाँ गेंदबाजी की है, इसी को देखते हुए मुझे लगता है कि स्पिन अटैक आपको यहाँ पर पाकिस्तान की तरफ से पावर प्ले में ही दिखाई देगा। और उनकी जो गेंदबाजी है वो भी काफी यहाँ पे एक्सपीरियंस्ड है, अच्छी गेंदबाजी करते हैं, लेकिन क्या भारतीय बल्लेबाजों को कोई तकलीफ दे सकते हैं? क्योंकि स्मृति मंदाना जो पिछला मैच खेल के आ रही है, उससे पहले भी जो मैच खेला है वहां से कॉन्फिडेंस के साथ आ रही है। और हमने देखा कि पिछले मैच में जब वो 40 के आसपास थी, 50 के आसपास थी, उसके बाद उन्होंने बड़े बड़े हिट लगाए, तो उन्होंने वहां पर एक तरह से मैं बोल सकती हूँ कि वो लॉन्ग और बड़े जो शॉट्स हैं उनकी प्रैक्टिस की है उन्होंने 124 को किस तरीके से अटैक करेगी ये भी देखना होगा। और शिफाली वर्मा जिनको हम सभी जानते हैं कि उनका जो खेलने का तरीका है वो डोमिनेटिंग रहा है हमेशा बॉलर्स के ऊपर, तो ये 55 रन किस तरीके से भारतीय टीम यहाँ बनाती है, पाकिस्तानी जो गेंदबाज हैं क्या वहाँ थोड़ी बहुत जो दिक्कत वो दे सकते हैं, तो किस तरीके से उस चीज से निकलेंगे? तो मुझे लगता है कि कुछ ज्यादा परेशानी होनी नहीं चाहिए इस चेज को करते हुए।
3: और खास करके सभी अभी तक हमने एशिया कप में देखा है कि पहले 6 ओवर में जब बॉल खास करके हार्ड रहता है।
4: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. దుబాయ్లో జరుగుతున్న T20 మహిళా ఆసియా కప్ T20 టోర్నమెంట్ 2026 మ్యాచ్ భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఇది హిందీ మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుంచి మనకు ప్రసారం జరుగుతుంది. సాంప్రదాయ రేడియో సెట్లలో లైవ్గా ఈ క్రికెట్ లైవ్ కామెంటరీ ప్రసారం చేయడం జరుగుతుంది. మొబైల్ యాప్లలో అంటే న్యూస్ ఆన్ ఎయిర్, ఓటీటీ వంటి ప్రసారాల్లో మన రేడియోను మీరు ప్రత్యక్షంగా వినవచ్చు. మన పాటలు, మన కార్యక్రమాలు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. చిత్రమంజరి ఫిలిం గీతాలు కాకుండా మధుర గీతాలు, పాత చిత్రాల్లోని మెలోడీ గీతాలు మీరు ఇప్పుడు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి ప్రేమ్ నగర్ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడుతున్న పాట.

తరువాత వినబోతున్న ఈ మధుర గీతం బడిపంతులు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడుతున్నారు. ఆత్రేయ సాహిత్యానికి కెవి మహదేవన్ స్వరాలు కూర్చారు.

శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. తరువాత భలే రంగడు చిత్రం కోసం ఘంటసాల, ఎల్ఆర్ ఈశ్వరి కలిసి పాడుతున్నారు. కొసరాజు సాహిత్యం, కేవీ మహాదేవన్ సంగీతం.

వినబోతున్న ఈ మధుర గీతం భలే తమ్ముడు చిత్రం కోసం మహమ్మద్ రఫీ, పి సుశీల కలిసి పాడుతున్నారు. డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి సాహిత్యానికి టీవీ రాజు స్వరాలు కూర్చారు. వినండి.

0: నేర్చుట్టే తిరుగుతూ ఉంటాను, తిరుగుతూ ఉంటాను, తిరుగుతూ ఉంటాను.
1: మీరు ట్యూన్ చేసుకున్నారు 101.5 ఎఫ్ఎం మార్కాపురం. మీరు వింటున్నారు మధుర గీతాలు పాత చిత్రాల నుండి. తర్వాత భలే కోడళ్ళు చిత్రం కోసం ఎల్లారీశ్వరి బృందం పిఠాపురం కలిసి పాడుతున్న పాట. అనిశెట్టి సాహిత్యానికి ఎంఎస్ విశ్వనాథన్ రామమూర్తి స్వరాలు కూర్చారు.
2: ఆశబారడు చివరికి అప్పులు చేతికి చెప్పలు.

ఎరువు సొమ్ము బరువు చేటు పోయిందా మరి గోయిందా తారా విలాసం చంద్రుని కోసం నీకది ఎందుకులే.

కొత్తక వింత, పాతక రోత, పులిని చూసి నక్కవాత, అయ్యో రాత, అయ్యో రాత.

0: right here. Daddy, get your butt on.
1: మధుర గీతాల్లో చివరిసారిగా వినబోతున్న ఈ గీతం భలే రాముడు. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడుతున్నారు.

మీరింతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం సమయం రాత్రి 10 గంటలు కావస్తుంది. క్రికెట్ కామెంటరీ కంటిన్యూ అవుతుంది. అలాగే మొబైల్ యాప్లలో జాతీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది.

మీరింతవరకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య 2026 సంవత్సరం గాను మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ ద్విభాషా వ్యాఖ్యానం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం రాత్రి 11 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో హిందీలోను, ముందుగా తర్వాత ఆంగ్లంలోను వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: overs, electing to bat first. Pakistan were all out for 55 in 18.1 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం నిలయంలో ఇప్పుడు సమయం రాత్రి 11:10:08. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 101.5 MHz పై రేపటి మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.